жизни, сумма дура машине.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. చరిత్రపుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ముందుగా మనం వరల్డ్ యూత్ స్కిల్స్ డే గురించి తెలుసుకుందాము. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం. ప్రపంచ జనాభాలో యువత శాతం ఎంతో ఎక్కువ. ఒక దేశ భవిష్యత్తుకు యువత ముఖ్యం. అయితే కేవలం విద్య మాత్రమే కాకుండా నైపుణ్యాలు కూడా వారికి ఎంతో అవసరం. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార రంగాల్లో రాణించాలంటే ప్రత్యేక నైపుణ్యాలు ఎంతో కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం 5 జూలై ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం యువతలో వృత్తి నైపుణ్యాలు, డిజిటల్ పరిజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడం. ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో అవసరం. జీవితాంతం నేర్చుకునే అలవాటు ఉన్నవారు మాత్రమే కాలానికి తగ్గట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో కూడా ఎంతో చేంజెస్ వచ్చినాయి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క సాఫ్ట్ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ ఉంటేనే ప్రస్తుతం ఉన్న సమాజంలో వాళ్ళు రాణించగలరు. అందుకోసమే ఈరోజు. అలాగే ఇవాళ నాగపంచమి, ముఖ్యంగా బెంగాల్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. భారతదేశంలో నాగపంచమి పండుగను వివిధ రాష్ట్రాల్లో వివిధ రీతుల్లో వివిధ రోజుల్లో జరుపుకుంటూ ఉంటారు. పశ్చిమ బెంగాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా మానసాదేవిని, నాగదేవతను భక్తులు ఆరాధిస్తారు. ఈరోజు మానసాదేవిని పాముల దేవతగా భావిస్తూ ఉంటారు. పాము కాటు నుంచి రక్షణ, కుటుంబ సంక్షేమం, పంటల అభివృద్ధి, ఆరోగ్యం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది.

ఉంటుంది. నాగులకు ప్రత్యేక స్థానం ఇచ్చి వాటిని పూజిస్తూ ఉంటారు. వ్యవసాయానికి కూడా హానికరమైన ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో పాములు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందుకే మన సంస్కృతిలో వాటిని కేవలం జంతువుల్లాగా మాత్రమే కాకుండా ప్రకృతిలో భాగంగా మనం గౌరవించి వాటిని పూజించడం ఒక సంప్రదాయంగా ఏర్పడిపోయింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాములను పట్టుకొని ఇబ్బంది పెట్టడం, వాటికి హాని చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా ప్రకృతికి కూడా ఎంతో నష్టం. వాటిని వాటి సహజ వాతావరణంలో ఉండనిస్తే అవి కూడా మనల్ని ఏమీ చేయవు. అలాగే ఇవాళ కామరాజ్ గారి యొక్క జయంతి. కామరాజ్ 1903 జూలై 15 తమిళనాడులోని విరుదునగర్లో జన్మించారు. ఆయన సాధారణ కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే చదువుకు దూరమైనప్పటికీ దేశసేవ పట్ల అపారమైన ఆసక్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. ముఖ్యంగా విద్యారంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. పేద పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వేలాది పాఠశాలలు ఏర్పాటు చేశారు. పిల్లల ఆకలితో చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించారు. ఈ పథకం తర్వాత దేశవ్యాప్తంగా అమలుకు ఇది ఆదర్శమైంది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈయనే తమిళనాడులో. ఆయన పాలనలో అనేక ఆనకట్టలు, పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. నిజాయితీ, నిరాడంబరత, ప్రజాసేవకు ఆయన ప్రతీకగా నిలిచారు. అందుకే ఆయనను కింగ్ మేకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించిన అరుదైన నాయకులలో ఈయన కూడా ఒకరు. ఇది చరిత్రపుటంలో. ఈరోజు సమయం కూడా 6 గంటలైపోయింది కాబట్టి దేశభక్తి గీతం విందాము.

0: ఇంతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు కందూరు రాజాగారి మాటల్లో సూక్తి సుధ విందాము.
1: స్నేహితుడు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడపురుగు చేరి చెట్టు చెరచు, కుచితుండు చేరి గుణవంతు చెడచురా అన్న వేమన పద్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మరి మంచి స్నేహితులు, చెడ్డ స్నేహితులు మనకు మన జీవితంలో మన జీవితాన్ని ఉన్నతిగా మార్చడానికి ఖచ్చితంగా స్నేహితుని యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుని పాత్ర ఎంతగానో ఉంటుంది. మరి నీ గురించి కాదు, నీ స్నేహితుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తా అన్న నానుడి కూడా ఒకటి ఉంది. మరి రామాయణంలో సుగ్రీవుడు రాముడితో చెలిమి చేసి ఎక్కడో ఉన్న సీతను వెతికి పెట్టడానికి సహాయపడింది మరి మంచి మిత్రత్వం అనేది. మంచి మిత్రుడు అనేవారు మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా సరే వాటిని దాచిపెట్టి మనలో బలాలను మాత్రమే బయట పెడతారు. మరి చెడ్డవారు మనలో ఎన్ని బలాలున్నప్పటికీ కూడా మన బలహీనతలతోనే వాళ్ళు వారి యొక్క అవకాశాలను వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మంచి స్నేహితులు

0: వ్యక్తులనేవారు మనలోని సంతోషాలను పెంచుతారు, కానీ మనలోని దుఃఖాలను వాళ్ళు తగ్గిస్తారు, అంటే సగం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి స్నేహితాన్ని కోరుకోవాలి. ఈ మంచి స్నేహితం అనేది పాలల్లో చక్కెరలాగా కలిసిపోయి సమతులిత ఆహారం వలె బలాన్ని, మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. మరి చెడ్డ స్నేహం అనేది పాలల్లో ఉప్పులాగా, మరి పాలని విరగొట్టి మన ఉనికిని లేకుండా చేస్తుంది. ఇది ఈ విషయాన్నే మనము రామాయణంలోను మహాభారతంలోను కూడా చెప్పచ్చు. మరి మహాభారతంలో కూడా దుర్యోధనుని యొక్క స్నేహితులైనటువంటి శకుని, కర్ణుడు ఎలా చెడ్డ సలహాలు ఇచ్చి కౌరవుల యొక్క పతనానికి దారి తీశారో అందరికీ తెలిసిన విషయమే. మరి స్నేహితులు అనేవారు అనేకమైన సలహాలు ఇస్తూ ఉంటారు, మంచివి చెడ్డవి. మరి మనము సరిగ్గా విచారించి వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మను జుడిపో నీతి పరుడు మహిళ సుమతి అన్నట్లు మనము విచారించి సరైన నిర్ణయం తీసుకోవాలి. కానీ స్నేహితుల్ని కూడా చెడ్డ సలహాలు ఇచ్చారు అని అనడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరపాటే. కాబట్టి చెడ్డ సలహాలు ఇచ్చే స్నేహితుణ్ణి 100 రూపాయలు ఇచ్చి వదిలేయమన్నారు, మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమన్నారు. అంటే ఆ చెడ్డ వాళ్ళని వదిలేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలేదు అనేది ఇక్కడ తెలియజేసినటువంటి విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి స్నేహితుల్ని పొంది వారి జీవితాల్ని, వారి ఉన్నతిని పెంచుకోవాలని ఆశిస్తున్నాము.
1: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నారు ఆకాశవాణి సింహపురి FM. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

0: శనగ పంటలో పోషక లోపాలు యాజమాన్యం. శనగ పంటలో పోషకాలు సమతుల్యంగా లభించడం మొక్కలు ఆరోగ్యము మరియు అధిక దిగుబడికి ముఖ్యమైంది. ఏదైనా పోషకం తక్కువైతే ఆకుల రంగు, మొక్క ఎదుగుదలతో పాటు గింజల అభివృద్ధి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల పోషక లోపాలను ముందుగానే గుర్తించి సరైన యాజమాన్యం చేయడం పంట విజయానికి కీలకమైంది. శనగ పంటలో జింకు లోపం వలన పంట ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడడం, అలాగే కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. కాలిపోయిన మచ్చలు కూడా కనపడతాయి. ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో లోపం బాగా కనిపిస్తుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు ఆఖరిదు కిలో వేసుకోవాలి. పైరుపై లోప లక్షణాలు కనపడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పంటలో ఇనుప ధాతు లోపం కనిపించినప్పుడు లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుప ధాతు లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పైరులో వచ్చే గంధకం లోపం వలన తొలుత లేత చిగురు హరిత వర్ణాన్ని కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. నేలలో 8 PPM కంటే తక్కువగా గంధకం ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. ఈ లోప నివారణకు ఎకరాకు 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తుతున్నప్పుడు వేసుకోవాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఏ పంట సాగు చేసినా నాణ్యమైన దిగుబడిని పొందాలంటే రైతులు మొదట దృష్టి పెట్టాల్సింది విత్తనంపైనే. ఎందుకంటే విత్తు మంచిదైతే పంట కూడా బాగుంటుంది అన్నది అక్షర సత్యం. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్న ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి కేవలం నాణ్యమైన ధృవీకృత విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. విత్తనాన్ని భూమిలో విత్తే ముందు మట్టిలో వ్యాపించే శిలీంధ్రాలు, అలాగే విత్తిన తర్వాత నెల రోజుల పాటు ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడేందుకు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యమైంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మొక్క ప్రారంభ దశలోనే తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు పురుగులను అదుపులోకి తీసుకువస్తుంది. పంటలు ఒక్కసారి తెగుళ్లు పురుగుల బారిన పడితే వాటి నియంత్రణ కోసం రైతులు మందులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ముందుగానే విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అనేక సమస్యలను నివారించవచ్చు. వరి పంట విత్తన శుద్ధి విషయానికొస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్లకైతే లీటర్ నీటికి 1 గ్రాం కార్బెండిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. కార్బెండిజం 25% మరియు మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంధ్ర నాశనిని వాడితే కిలో విత్తనానికి 2 గ్రాముల మందు లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. మొక్కజొన్నలు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజబ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. జొన్న పంటకైతే కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజోల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. జొన్న పంటలో వచ్చే మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమితాక్సా మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగ పంట విషయానికొస్తే విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బెండిజం విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ అంటే కార్బాక్సిన్ 37.5%, అలాగే థైరమ్ 37.5% డిఎస్ ను వాడి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదట శిలీంధ్ర నాశనిని తరువాత ట్రైకోడెర్మాను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర మినుము పంటకైతే కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెప్ లేదా కార్బెండిజం వంటి తెగుళ్ల మందులతో మరియు 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రేట్ లేదా 5 గ్రాముల థయామితాక్సం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటలను రక్షించుకోవచ్చు. వేరుశనగలో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెప్ 50%, అలాగే కార్బెండిజం 25% లేదా 3 గ్రాముల మాంకోజెప్ మరియు 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి మందును పట్టించాలి. వేరుశనగలో వచ్చే కాండం కుళ్ళు, వైరస్ తెగులు మరియు వేరుపురుగు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 2 మిల్లీలీటర్లు కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంద్రనాశనితో శుద్ధి చేసుకోవాలి.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి FM.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటక అభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ప్రతీ నెల 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు శాఖలో అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర మంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2020

0: అయ్యారు ద్వారా రాష్ట్ర చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతి నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైమ్ రిజల్ట్స్, రియల్ టైమ్ ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామన్నారు. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తామన్నారు. వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనం చేస్తాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6,248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1,638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులో షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు. ఇందులో
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికీ 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జీ బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8,500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
0: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజీ గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు

వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రూపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.

0: केन्द्रीयाभिकरणेन अचिरमेव तस्य अध्यक्षस्य तस्य कुटुम्बीनाम् अथ तेन स्वयं संचालितानां नियन्त्रितानां च विभिन्नानां व्यावसायिक प्रतिष्ठानां चत्वारिंशदधिक नवशत कोटितोप्यधिक रूप्यकाणां स्थावर जंगम सम्पत्तिः विधिवत् कुंठिता। असमराज्ये विनाशकारिणः जलाप्लावनस्य स्थितिः अद्यापि नितरां संकटमयी वर्तते, येन राज्यस्य षट्सु अपि जनपदेषु सप्तत्रिंशत् सहस्रतोप्यधिकाः जनाः अत्यन्तं दुष्प्रभाविताः। शोकाकुले अस्मिन् संकटावधौ शोणितपुर जनपदस्य चारिद्वार मण्डले जले निमज्जनात् एकः जनः पञ्चत्वं गतः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना प्रकटिता। ऋतु वैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृशी एव संकट स्थितिः उत्तर पूर्व भारते छत्तीसगढ़ झारखंड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। पुरुषोनाम एक दिवसीय अंतरराष्ट्रीय क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ त्रिस्पर्धानां श्रृंखलायाः प्रथमे द्वन्द्वे बर्मिंघम नगरस्य एस्बेस्टन क्रीडांगणे भारतेन इंग्लैंड दलं षट्स्तोभैः पराजितम्। अक्षर पटेलः स्वस्य उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు, అనంతరం స్వరార్చన, తర్వాత ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం గురించి విశేషాలు ఉంటాయి, అనంతరం కళల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం తల్లిదండ్రుల పాత్ర అన్న అంశం గురించి తెలుసుకుంటాము, అనంతరం స్నేహం నేర్పిన పాఠం అనే కథానిక వింటాము, రచన మరియు సమర్పణ అరుణ సందడి గారు, తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటాము. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది, సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్మనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజినెస్ కోనటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా లిజినెస్ కోనటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవడంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాలు, అలాగే యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం బంగారు గంట కథానిక వింటారు, రచన మరియు సమర్పణ వై మునీంద్ర గారు, తర్వాత పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం ఉంటుంది, తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మిరపలో మేలైన యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం ఉంటుంది, తర్వాత పొలం కబుర్లు, అలాగే జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా లిజినెస్ పంపినటువంటి మెసేజెస్ చదివి వాళ్లకు నచ్చినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది, అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడి పిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోస్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్ కు తెలియజేస్తుందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिमाण स्वरूप
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యులు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్ల్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్లజెండాలు ఊపుతూ, అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లో ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబిడియం ఈ క్రిటికల్ మినరల్స్ లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. చెప్పారు న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్దమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
2: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional respect.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమిన, జల్ సేవ అంకళం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000 పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సస్ లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4-4 కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్పక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర భూగోళ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి తెప్పోత్సవం మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో ఆది దంపతులు కొలువై కోనేరులో విహరించారు. ఉభయకర్తలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పల్లకి మూశారు. అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అమరావతి చాంపియన్షిప్ క్రీడల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్-19 విభాగంలో బాలురు 23, బాలికలు 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను అమలు చేయాలని వివరించారు. బుధవారం నుంచి 25వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా అంతర్ నియోజకవర్గ స్థాయి, ఆగస్టు 20 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 20లోపు సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. అలాగే స్కూల్ గేమ్స్ సెక్రటరీ నియామకాలకు అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు తెలియజేశారు. ఈ నెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 17న ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలియజేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో జరుగుతుందని ఈ కార్యక్రమం ఆయన అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధిపతులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వినతులు, ఫిర్యాదులు ఏమైనా ఉంటే అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నగరంలోని సెట్టిగుంట రోడ్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శ్రీధర్ మంగళవారం తెలియజేశారు. మధురానగర్, ప్రశాంతినగర్, 3 మైల్, రాజీవ్ గాంధీ కాలనీ, పెంగళరెడ్డి నగర్, సాధువారిపాలెం పరిసర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని వివరించారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము. అంతకంటే ముందు
1: జయ్ అబ్ గరీబో కి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విన్నాము. ఇప్పుడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం గురించి విశేషాలు తెలుసుకుందాం. మంజుల పాలేటి గారి మాటల్లో

శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జూలై 15న ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. నైపుణ్యం అంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అనే మాట అక్షరాల నిజం. ఈ రోజుల్లో మంచి చదువుతో పాటు మంచి స్కిల్స్ కూడా చాలా అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ టెక్నాలజీ, నాయకత్వం, టీమ్ వర్క్, సృజనాత్మక ఆలోచన, ఇవన్నీ యువత విజయానికి బలమైన పునాదులు. ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలు రోజుకు అనేకం పుట్టుకొస్తున్నాయి. వాటితో పాటు మనం కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి కొత్త నైపుణ్యం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగం సాధించడంలోనే కాదు, సొంతంగా ఉపాధిని సృష్టించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకుందాం. మనకు ఇష్టమైన ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సంకల్పం చేద్దాం. చిన్న అడుగు అయినా సరే అది మన భవిష్యత్తును మార్చే పెద్ద అవకాశంగా మారవచ్చు. నేటి ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. ఈ నైపుణ్యాలు మనకు ఉద్యోగాన్ని మాత్రమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయం ఉపాధిని, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని కూడా అందిస్తాయి. ప్రతి ఒక్కరూ తమకు ఆసక్తి ఉన్న రంగంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం అనేది జీవితాంతం కొనసాగే ప్రయాణం. ప్రతి కొత్త నైపుణ్యం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. అందరూ కూడా తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను మెరుగుపరుచుకోవాలని కోరుకుందాం. శ్రోతలందరికీ ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం శుభాకాంక్షలు.

ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కళల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడంలో తల్లిదండ్రుల పాత్ర గురించి తెలుసుకుందాం.

కళల పట్ల పిల్లలకి అవగాహన కలిగించడంలో తల్లిదండ్రుల పాత్ర. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అంతా పూర్తిగా యాంత్రికమైన జీవితం గడుపుతున్నారు, విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లలలో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి వారికి కొన్ని కళలు ఆటపాటల పట్ల ఆసక్తిని కలిగించవలసిన అవసరం చాలా ఉంది. దీనికి ప్రధాన పాత్ర తల్లిదండ్రులదే. తల్లిదండ్రులే తమ పిల్లలకు ఆది గురువులు. తమ పిల్లలతో హాయిగా గడుపుతూనే వారి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేయవచ్చును, సమాజం పట్ల అవగాహన కలిగించవచ్చును, వారికి ఇష్టమైన కళల పట్ల అభిరుచిని పెంపొందించవచ్చు. సాధారణంగా పిల్లలను తల్లిదండ్రులు బయటకు వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండండి అని కట్టడి చేసినట్లయితే పిల్లలు ఊరికే కూర్చోరు కదా. ఇంట్లో టీవీ అన్నా లేదా సెల్ ఫోన్ అన్నా అదే పనిగా గంటల కొద్దీ కూర్చొని చూస్తూ ఉంటారు. మరి వారి దృష్టిని మరల్చే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. పిల్లలకి కళలపై శ్రద్ధ కనబడేటట్లు చేయాలి. మేధోశక్తిని పెంచే పజిల్స్ ను నేర్పించాలి. సంగీతం, సాహిత్యం, నృత్యం, డ్రాయింగ్, చదరంగం లాంటి ఆటలు నేర్పించాలి. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. మహనీయుల జీవిత కథలు చెప్పి వారిలో స్ఫూర్తిని నింపాలి. నీతి కథలు, శతకాలు బోధన చేయాలి. మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం వంటి అంశాలను శ్రద్ధగా చెప్పాలి. మన ఆచార వ్యవహారాల గురించి కూడా నేర్పించాలి. ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ పనులు తామే చేసుకోవడం లాంటివి నేర్పించాలి. మొక్కల పెంపకం గురించి తెలియజేయాలి. ఇంట్లో మొక్కలను పెంచడం ద్వారా అవి మనకు ఆక్సిజన్ను అందిస్తాయని, ఆ మొక్కల వలన ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం పొందవచ్చని పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాలి. మొదటిగా తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఇంట్లోనే మొక్కల పెంపకం గురించి తెలియజేస్తే వారు పెద్దవాళ్ళయ్యాక సమాజం పట్ల చెట్లు గురించి ఆలోచిస్తారు. వృక్షో రక్షతి రక్షిత అని వాళ్ళు గ్రహిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కళల పట్ల అవగాహన కల్పించాలి. ముఖ్యంగా సంగీతత్రయంగా పిలువబడే త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, ఇంకా ఉద్దండులైన అన్నమయ్య, పురంధరదాసు వీరి గురించి చెప్పి వారు మరి గతించి ఇంతకాలమైన వారి సంగీతం ఈ రోజు వరకు చిరస్థాయిగా ఉన్న విషయాన్ని తెలియజేసి పిల్లలలో సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించాలి. అలాగే వాయిద్య కళల గురించి కూడా తెలియజేయాలి. వీణ, మృదంగం, వయోలిన్, వేణువు మొదలగు వాయిద్యాలపై వారికి శ్రద్ధ కలిగించి వారు నేర్చుకునే విధంగా ఉత్సాహపరచాలి తల్లిదండ్రులు. పిల్లలకు మన భారతీయ నృత్య విభాగంలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, కథకళి మొదలగు నృత్యములపై అవగాహన కలిగించి వారికి తాము ఈ విద్యను నేర్చుకోవాలి అనే ఆసక్తిని కనబరచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు పూర్వకాలంలోని ఆరోగ్యకరమైన ఆటపాటల గురించి తెలియజేయాలి. ఉదాహరణకు పులిమేక, వైకుంఠ

పాళి, అష్టాచెమ్మ, తొక్కుడు బిళ్ళ, హైడ్ అండ్ సీక్, కచ్చకాయల ఆట, మ్యూజికల్ చైర్స్, ఇటువంటి ఆటలు ఒక్కరే ఆడకుండా 10 మందితో కలిసి ఆడుకునే ఆటలుగా పరిచయం చేయాలి వాళ్ళకి. అందువలన పిల్లలలో ఐక్యతాభావం పెరిగి స్నేహానికి దారితీస్తాయి. అలాగే కర్రసాము, కత్తి యుద్ధం, కబాడీ వంటి ఆటలలో శారీరక శ్రమ కలిగి వారికి ఆరోగ్యం పట్ల అవగాహన అనేది కలుగుతుంది. మనకు 64 కళల్లో పుస్తక పఠనం కూడా ముఖ్యమైనది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నామని, అక్కడే పూర్తిగా వారు విజ్ఞానాన్ని పొందుతారని అనుకోకూడదు. ఇంటి వద్ద కూడా వారికి కథల పుస్తకాలు, చరిత్రలకు సంబంధించినవి మరియు జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పుస్తకాలను చదివించాలి. రోజు వచ్చే వార్తాపత్రికలను చదివించాలి. అందువలన భాషాజ్ఞానము, భాష యందు పటుత్వము కలిగి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి కూడా అవకాశం కలదు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా తెలియను వాళ్ళకి. తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్య జీవన విధానంలో చదువుకే పరిమితం కాకుండా నీతి కథలు, పంచతంత్రం, పురాణ గాథలు, భారత రామాయణ భాగవతం వంటివి వివరించి వాటి యందు ప్రశ్నలు వేసినట్లయితే వారికి ఎంతవరకు అవగాహన అయిందో గ్రహించవచ్చును. తమ పిల్లలతో పాటు చుట్టుపక్కల యందు పిల్లలను కూడా చేర్చి బోధన చేసినట్లయితే వారికి పోటీతత్వం పెరిగి పిల్లలకు నేర్చుకోవాలని అనే ఆసక్తి కలుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కళల పట్ల అవగాహన కలిగించడంలో మట్టితో తయారు చేసేవి అనగా పండగలలో విగ్రహాలను, ప్రమిదలను మట్టితోనే తయారు చేయాలని, అందువలన నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం మనకి జరగదని తెలియచేయాలి. కెమికల్స్, రంగులు వాడటం వలన అనేక రోగాలకు గురి అవుతారని వాళ్ళకు తెలియచేయాలి. వాళ్ళ చేత విగ్రహాలను తయారు చేయించడంలో పిల్లలలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు దైనందిక జీవితంలో చదువుకు, ఆటపాటలకు ఎంత సమయం కేటాయించాలో ఒక టైం టేబుల్ ఏర్పాటు చేయాలి. అలా చేసినట్లయితే పిల్లలకు ఇతర అంశములపైన శ్రద్ధ కలుగుతుంది. 64 కళల్లో వస్త్ర సాంప్రదాయం కూడా మరి ప్రధానమైనది. అంటే పండుగల్లో పిల్లలు ఎటువంటి వస్త్రాలు ధరించాలి అనేది తల్లిదండ్రులు వారి చిన్నతనం నుండే తెలియజేయాలి. అది ఆడపిల్లలు, మగపిల్లలు, సమాజంలో సభ్యత, గౌరవం వంటివి తెలుసుకునే విధంగా వస్త్రధారణ చెయ్యాలి. అలాగే ఇంట్లో గొబ్బిళ్ల పేరంటం, బొమ్మల కొనుగు, గాలిపటాలు ఎగురవేయటం ఆయా పండుగల సందర్భాన్ని బట్టి పిల్లలకు వివరించాలి. బొమ్మల కొలువులో ఏర్పాటు చేసే వివిధ రకాల దేవతామూర్తుల బొమ్మలు, పశుపక్ష్యాదుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఎలా అమర్చాలో కూడా వివరించి చెప్పాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరలో ఉన్న జాతీయ సాంకేతిక కళాశాల, వైద్య కళాశాల, విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యా సంస్థలకు తీసుకువెళ్లి అక్కడ నేర్పే కోర్సుల గురించి తెలియచేయాలి. వాటిని అభ్యసిస్తే జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పిల్లలు వెళతారో వివరంగా చెప్పాలి. అక్కడ చదువుతున్న విద్యార్థులతో పిల్లలను మాట్లాడించాలి. అలాగే పిల్లలను తమ ఇంటి దగ్గర జిల్లా లేదా ప్రాంతీయ పుస్తకాల గ్రంథాలయాలకు తీసుకువెళ్ళాలి. గ్రంథాలయాల్లో పిల్లలు ఎటువంటి పుస్తకాలు చదవాలో నేర్పించాలి. అన్ని తరగతుల పుస్తకాలు ఒకే దగ్గర పిల్లలు చూసినప్పుడు వారిలో కలిగే ఆనందం, అనుభూతిని తల్లిదండ్రులు గ్రహించాలి. అప్పుడు వారిలో పుస్తకాల యొక్క విలువ, పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమయం కుదిరినప్పుడల్లా ఉదయం లేదా సాయంత్రం తమ ఇంటి దగ్గర ఉన్న క్రీడా మైదానాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. క్రీడల పట్ల ఆసక్తిని కలగజేసి వారికి ఏ ఏ ఆటల పట్ల ఆసక్తి ఉన్నదో మరి గ్రహించాలి. వారానికి ఒక్కసారైనా
తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరలో ఉన్న దేవాలయాలకు తీసుకువెళ్ళాలి. అందువల్ల పిల్లలలో భక్తిభావం మరియు క్రమశిక్షణ అలవడుతుంది. కళలలో భాగమైన నటనాచాతుర్యం గురించి పిల్లలకు తెలియజేయాలి. పూర్వకాలంలో సినిమాలు లేవు. నాటకాలు రంగస్థలం గురించి, అప్పటి కాలం నటీనటుల గురించి, వారు నిర్వహించిన పౌరాణికాలు, నటనలో వారి పాత్రలు, పాటించే నీతి నియమాలు, కట్టుబాట్లు గురించి పిల్లలకు తెలియజేయాలి. స్కూల్లో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజుల్లో పిల్లల చేత విచిత్ర వేషధారణ, అనగా శివాజీ, బాలగంగాధర తిలక్, నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ వంటి ప్రముఖుల వేషధారణలు వేయించాలి. పిల్లలు ఇప్పటి రోజుల్లో మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులు అవటం వల్ల పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు. అందువల్ల మరి తల్లిదండ్రులే పిల్లల పట్ల తమ సమయాన్ని కేటాయించి ఉన్నంతలో ఎక్కువ టైము పిల్లలతో గడిపేటట్లుగా చూసుకోవాలి. పిల్లలకు చదువుల పట్ల ఎక్కువగా ఒత్తిడి పెరిగిపోయి చివరకు ఆత్మహత్యల వరకు వెళుతున్నారు. వారిని బాల్యంలోనే వారి యొక్క మనోభావాలకు దగ్గరగా తల్లిదండ్రులు ఉండి, ముఖ్యంగా పిల్లలకు బాల్యం నుండే కళల పట్ల అవగాహన కలిగించే విధంగా మరియు కళల ద్వారా మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చునో వివరంగా తెలియచేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు 11వ తేదీ నుండి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగ్ నిర్వహించుటకు నిర్ణయించినారు. ఈ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై, పాఠశాలలు మరియు కార్యాలయాలపై 3 జెండా ఎగురవేయుటకు సర్వం సిద్ధం చేసి ఉన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు దేశ స్వాతంత్రోద్యమం గురించి, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల గురించి, అమరవీరుల గురించి పిల్లలకు తెలియచేయాలి. అలాగే పిల్లలకు వక్తృత్వ పోటీలు నిర్వహించడం, స్వాతంత్ర సమరయోధుల వేషధారణ పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో దేశభక్తిని మరియు కళలను పెంపొందించవచ్చు.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్నేహం నేర్పిన పాఠం కథానిక విందాము. రచన మరియు సమర్పణ అరుణ సందడి గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి అరుణా సందడి గారు మనకు అందించిన కథానిక స్నేహం నేర్పిన పాఠం. అమ్మా, క్యారియర్ రెడీ అయిందా? కాలేజీకి టైం అయింది. అంజలి గట్టిగా తన రూమ్ నుండి తల్లి సంజనాకు వినిపించేలా అడిగింది. అబ్బబ్బా, ఈ అమ్మాయికి అన్ని తొందరే. ప్రతి ఒక్కటి వెంటనే జరిగిపోవాలి అంటుంది. వస్తున్నా అంజు అంటూ క్యారియర్తో అంజలి వద్దకు వచ్చింది. ఇదిగో తీసుకొని బయలుదేరు, ఈరోజు ఆటో అతను రానన్నాడు, బస్సులో వెళ్ళు అంది సంజన. అలాగే అమ్మా అంటూ క్యారియర్ బ్యాగులో పెట్టుకుని కాలేజీకి కదిలింది అంజలి. బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న అంజలిని చూసి వినీలా డ్రైవర్తో చెప్పి కారు ఆపించింది. వినీలా అంజలి కాలేజీలో క్లాస్ ఫ్రెండ్స్. వినీలా బాగా డబ్బులో పుట్టి పెరిగింది. అది కావాలని అడగగానే అన్నీ కన్నుల ముందు ఉంటాయి. చిన్నప్పటి నుండి కష్టమనేది తెలియకుండా పెరిగింది. తన గొప్పతనం చూపించడానికి అందరినీ పలకరిస్తూ తన గురించి వారి ఇంటి గురించి చెబుతూనే ఉంటుంది. అంజలి వద్దకు వచ్చి, నీవు కాలేజీకి వెళ్తున్నావు కదా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, రా నా కారులో వెళ్దాం అంది. వినీలా పిలిచింది. ఓకే క్లాస్ కాబట్టి వెంటనే ఒప్పుకుంది. వినీలా కారు ఎక్కింది అంజలి. వినీలా దారిలో తన ఇంటి గురించి, తన పెంపుడు కుక్క గురించి గొప్పలు చెప్తుంది. అంజలి వింటూ ఊకొడుతుంది. తమ ఇంటి వద్ద నుండి కాలేజీకి వెళ్లే రోడ్డు పక్కనే చాలా కాలం నుండి ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులో ఎందరో కూలీలు షిఫ్టులు మారుతూ పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్య ఫ్యాక్టరీ రోడ్డు వేస్తున్నారు. రోడ్డంతా గతుకులతో, చుట్టూ మట్టి దిప్పలతో నిండి ఉంది. కారు టైర్కు ఏదో రాయి గుచ్చుకొని పంచర్ అయింది. ఏంటి డ్రైవర్, కారుకు ఏమైందా, ఆగిపోయింది అని ప్రశ్నించింది వినీలా. చీలనో రాయినో టైరుకు గుచ్చుకొని టైర్ పంచర్ అయినట్లుందమ్మా, 5 నిమిషాల్లో మార్చేస్తానమ్మా, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని కారు నుండి క్రిందకు దిగి పనిలో నిమగ్నమైపోయాడు డ్రైవర్. ఏసీ కారు నుండి బయటకు చూసిన వినీలకు ఒక తల్లి తన బిడ్డను చంకలో వేసుకొని తలపై బుట్టతో, దాని కింద తలకు మట్టి అంటకుండా గుడ్డను చుట్టుకొని బిడ్డను ఒడిసి పట్టుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించింది. వినీలా ఆమెను చూసి, అంజలి చూడు, ఆ బిడ్డను ఎండలో ఎత్తుకొని నిలబడింది ఆమె, అది కూడా చుట్టూ మట్టి దిబ్బ దుమ్ముతో నిండిన చోట. ఆ బాబును అలాగా తీసుకొని రాకూడదు, రోగాలు రాకుండా ఉంటాయా, బ్యాడ్ మదర్ కదూ, ఆమె ఒళ్ళంతా మట్టి, నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చరు, ఆ చెమట చూడు ఎలా కారుతుంది, ఆ బాబు కూడా అంతలా తడిసిపోయాడు, ఆమె మన కారునే చూస్తుంది అంటూ ఏదో రాసుకుంటున్న అంజలిని వినీలా మరీ పిలిచి పిలిచి చూపించింది. ఆమెను జాగ్రత్తగా పరిశీలించి చూసింది అంజలి. అలా అనుకు విన్ని, వాళ్ళు పేదవారు, వారికి మీలా డబ్బులు ఉండవు, కష్టంలో పుట్టి కష్టంలో పెరుగుతారు, మేమన్నా మధ్యతరగతి వాళ్ళం, కానీ ఆమెను చూడు, కన్నబిడ్డను అలా మట్టిలో తనకు చుట్టుకొని చంకలో ఎత్తుకొని మట్టి మూస్తూ కూలి పని చేసుకునే ఆమె మంచిది కాబట్టి బిడ్డను అంటిపెట్టుకుని పని చేసుకుంటుంది, అలసిపోయింది ఏమో, అలా కాసేపు నిల్చుంది అంది అంజలి. తన చేతిలోని బ్యాగు చూసి అందులోని క్యారియర్ బయటకు తీసింది. ఇప్పుడే వస్తాను అంటూ క్యారియర్ తీసుకొని కారు దిగి బిడ్డతో నిలబడి ఉన్న ఆ తల్లి వద్దకు వచ్చింది. చేతికి క్యారియర్ ఇచ్చింది. ఆ బిడ్డ తల్లి అంజలి చేతికి ఇచ్చిన క్యారియర్ చూసి, వద్దమ్మా, కాసేపటిలో మా మేస్త్రి వస్తారు, బిస్కెట్స్ టీ ఇస్తారు అన్నది. పర్వాలేదమ్మా, నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యారియర్ తీసుకుంటాను, ఈ లోపల బాబుకు పెట్టండి, బాబు ఏడుస్తున్నాడు, ఆకలి అయినట్లుంది అని వెను తిరిగి కారులో ఎక్కి కూర్చుంది అంజలి. అదేంటి అంజలి, నీ క్యారియర్ ఆమెకిచ్చావు, మీ అమ్మ తిట్టదా అని అడిగింది వినీల. పాపం, ఆమె బాబు ఆకలికి ఏడుస్తున్నాడు, అందుకే ఇచ్చాను. నాన్న నాకు 50 రూపాయలు ఇచ్చారు, ఈరోజు క్యాంటీన్లో తింటాను, నవ్వుతూ సమాధానమిచ్చింది అంజలి. నీకు బాధ అనిపించలేదా ఇలా నీ క్యారియర్ ఆమెకిస్తూ అంజలిని అడిగింది వినీల. లేదు విన్ని, మా ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడూ చెబుతారు, ఆకలితో ఉన్న పేదవారికి మన దగ్గర తినడానికి ఉన్న దాంట్లో కొంతైనా ఇవ్వాలి, అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్లు. కష్టంలో ఉన్న వారిని ఆదుకొని సేవ చేయడమే మాధవ సేవ అని అంటారు నాన్నగారు అంది అంజలి. ఆ బాబు ఆకలి తీర్చినందుకు, ఒక మంచి పని చేసినందుకు మనసుకు సంతోషంగా ఉంది అంది అంజలి. వినీలకు చిన్నప్పటి నుండి ఎవరు ఇలా చెప్పలేదు, నేర్పలేదు. ఎప్పుడు ఎవరితో కలవనీయకుండా తాము ధనవంతులు గొప్పవారు అనే ఆలోచనలతో పెంచారు. వినీల అమ్మ నాన్న అందుకే విన్నీకి అంజలికి తెలిసినంత తెలియలేదు. ఈరోజు అంజలిని చూసినాక వినీలలో కూడా సేవ చేయాలనే భావం మదిలో నిండిపోయింది. వినీల అంజలి చేతులను గట్టిగా పట్టుకుని, చాలా థ్యాంక్స్ అంజలి, నీ వల్ల నేను ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నాను, అది అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇక మీదట నీవు నేను కలిసి సహాయం చేద్దాం అని అంజలిని చూసి నవ్వింది వినీల. వినీలలోని మంచితనం చూసి సంతోషపడింది అంజలి. ఇద్దరు మంచి మిత్రులుగా మారారు. విన్ని పుట్టినరోజును సాధారణంగా జరుపుకొని ఆ డబ్బును వృధా చేయకుండా దాచి అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. వినీలలో ఇప్పుడు గొప్ప ఏదా గొప్ప తేడా చూడటం మాయమై సేవ చేసే గుణం అలవడింది. మంచి స్నేహాలు ఎప్పుడు మంచే చేస్తాయి అని నిరూపిస్తూ అంజలి స్నేహము వినీలకు నడవడికలో మార్పు నేర్పిన పాఠం అయ్యింది. ధన్యవాదాలండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఈరోజు 8:35 సీజనల్ వ్యాధులు అప్రమత్తత అనే అంశం గురించి హోమియో వైద్యులు కరుణాకర్ గారితో లైవ్ పరిచయ కార్యక్రమం ఉంటుందండి. ఈ కార్యక్రమానికి మీకున్నటువంటి సందేహాలని పరిష్కరించుకోవడం కోసం 7901804451 నెంబర్కు మీ యొక్క సందేశాలని, మీకున్నటువంటి డౌట్స్ని కూడా వాట్సాప్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని డాక్టర్ గారు నివృత్తి చేస్తారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనము ఇవాళ లైవ్ వినబోతూ ఉన్నాము. నెంబర్ మరొకసారి 7901084415 నెంబర్కి వాట్సాప్ చేయండి.

లలిత గీతాలు వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవింద బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం, దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జూలై 2వ తేదీన నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాంలు, ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే

0: అరవింద్ బాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5 ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోన్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 8:35. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ వి కరుణాకర్ ఉన్నారు. ప్రస్తుతం సీజన్ మారుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వారు అవగాహన కల్పిస్తారు. మరి మీకేదైనా సందేహాలుంటే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి డాక్టర్ గారి ద్వారా మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, సీజన్ మారుతోంది. సో సీజన్ మారిన తర్వాత మనకు జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఎలాంటి హోమియో చికిత్స ఈ సీజనల్ వ్యాధులు మారినప్పుడు అందుబాటులో ఉంది, అలాగే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: మంచి ప్రశ్న అడిగారు సార్. సో మొన్నటిదాకా ఎండలు మండిపోయాయి, అందరూ వడదెబ్బ నుంచి ఎంతో జాగ్రత్తగా బయటపడ్డాము. ఇప్పుడు వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, తడి వాతావరణము, వానపడే సూచనలు ఉన్నాయి కాబట్టి సో చల్లని వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కాలంలో ముఖ్యంగా అందరికీ కామన్గా కనిపించేటువంటి వ్యాధులు ఏంటంటే జలుబు, దగ్గు, ఆయాసము, ఇంకా కొంతమందికి చర్మ వ్యాధులు, సోరియాసిస్ కానీ, దురదలు కానీ, దద్దుర్లు కానీ, చల్ల వాతావరణం వల్ల బాడీలో అలర్జీ స్టార్ట్ అయ్యి ఈ దద్దులు రావడం, దురదలు రావడం అనేది జరుగుతుంది. అలాగే సైనసైటిస్తో బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమందికి చల్ల వాతావరణం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీజనల్గా వాళ్ళ యొక్క శరీరము స్పందించే విధానాన్ని బట్టి కడుపులో మంట కావచ్చు, నొప్పి కావచ్చు, లేకపోతే అరుగుదల లేకపోవడం కావచ్చు, ఇలాంటి సమస్యలు రావచ్చు. అలాగే ముఖ్యంగా అయితే శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరూ జలుబు, ఇంకా కొంతమంది క్రానిక్గా దీర్ఘకాలికంగా బాధపడి జలుబు వంటి వాటిల్లో అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని ఇలాంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి హోమియోపతిలో చాలా మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఎందుకంటే హోమియోపతిలో మందులు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆ డిసీజ్లో ఆ రోగికి వచ్చేటువంటి లక్షణాల ఆధారంగాను, మరియు రోగం యొక్క లక్షణాల ఆధారంగా తీసుకొని వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ఆధారంగాను, మయాజం ఆధారంగాను మందులు ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, అక్యూట్గా అంటే అక్యూట్ డిసీజెస్లో హోమియోపతి పనిచేయదు అని. ఇది చాలా అపోహ మాత్రమే. అక్యూట్ డిసీజ్లో హోమియోపతి చాలా త్వరగా పనిచేసి తొందరగా తగ్గించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకని అపోహలకు పోకుండా ఈ అక్యూట్ డిసీజెస్లో హోమియోపతి వాడడం వల్ల ఆ వ్యాధి తగ్గడమే కాదు, కొంతమందిలో క్రానిక్ డిసీజ్గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా క్రానిక్ డిసీజ్గా కన్వర్ట్ కాకుండా, దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, శరీరం యొక్క జీవశక్తిని అంటే వైటల్ రోగ నిరోధక శక్తిని పెంచి రోగాన్ని రాకుండా చేసేటువంటి శక్తి కూడా ఉంది. ఇంకోటి, ఈ భూమి మీద చాలా వైద్య విధానాలు ఉన్నాయి. అన్ని వైద్య విధానాల్లో కల్లా ఈ సీజన్ ఆధారంగా ఇదిగో వాతావరణం చల్లబడడం వల్ల వచ్చేటువంటి వ్యాధులకు, వేడి వాతావరణం వల్ల వచ్చే వ్యాధులకు, అలాగే శరీరం కూడా చల్ల వాతావరణానికి స్పందిస్తుంది కొంతమందికి, కొంతమందికి వేడి వాతావరణంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలా ఏ వాతావరణంలో వాళ్ళ శరీరం ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతుంది అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సీజనల్గా మందుని సెలెక్ట్ చేసి ఇచ్చేటువంటి వైద్య విధానం ఒక హోమియోపతి వైద్య విధానమే. అందుకనే హోమియో మందులు వాడిన వారు వారికి ఇంకొక అపోహ కూడా ఉంది, ఈ వాడినంతసేపు బాగుంటుంది తర్వాత మళ్ళీ అన్ని వైద్య విధానాల్లోకి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది అనేటువంటిది, ఇది చాలా అపోహ. సో హోమియోపతిలో రెండు రకాల వైద్య విధానాలు, వచ్చిన లక్షణాలను తగ్గించేదానికి కొన్ని మందులు ఉపయోగపడతాయి, అలాగే మన శరీరంలోని యొక్క జీవశక్తిని రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, మయాజ్మాటిక్ ట్రీట్మెంట్ అని రెండు రకాల విధానాలు ఉన్నాయి. అవి రోగం తగ్గిన తర్వాత వాడినట్లయితే మన శరీరము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలాగా ప్రిపేర్ అయ్యే విధంగా మన శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రిపేర్ చేస్తుంది. అందుకే హోమియోపతి వాడిన తర్వాత చాలా మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది అనేటువంటిది జరుగుతుంది. ఇంకొంతమందికి ఒక అపోహ కూడా ఉంది, ఈ మందులు వాడినప్పుడు మిగతా వేరే వైద్య విధానాలు వాడకూడదా, వాడవచ్చా, వాడితే సరైన రెస్పాన్స్ ఉండదు అనేటువంటిది ఉంది, ఇది కూడా చాలా అపోహ. నా అనుభవంలో నేను గమనించింది ఏంటంటే హోమియోపతి మందులు వాడిన తర్వాత వేరే వైద్య విధానం నుంచి వచ్చి కానీ లేకపోతే ఇది కానీ, సో ఆ వైద్య విధానం మందులు ఇంకా త్వరగా, ఎందుకంటే ముందు వాడినప్పుడు ఆ వైద్య విధానాలకు అలవాటు పడిపోయి సరైన రెస్పాన్స్ ఉండదు, ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్లో. ఈ మందులు వాడడం వల్ల శరీరంలోని శక్తి కణాలన్నీ ఉత్తేజితమయ్యి మళ్ళీ ఆ ఇతర వైద్య విధానాల మందులు వాడినప్పుడు ఇంకా త్వరగా రెస్పాన్స్ ఇచ్చి త్వరగా తగ్గేటువంటి అవకాశం ఉందని మీకు అందరికీ తెలియదు. ఇంకా వాతావరణంలో మార్పుల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అందరూ వీలైనంత వరకు నీరు కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది, పర్యావరణం కలుషితమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నీటిని కాచి వడబోచి లేదా శుభ్రపరిచిన తర్వాత తాగడం అనేది ఒకటి, వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడిస్తే ఇమీడియట్గా తల ఆర్పుకోవడం ఒకటి, సో జలుబు లేదా దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే నిర్లక్ష్యం చేయకుండా ఏదేదో వాడి ఏమవుతుందిలే రొంచేపు చూద్దాంలే అనేటువంటి అపోహల్లో చాలా మంది ఉంటారు. సో వ్యాధి ప్రారంభ దశలో చికిత్స ఇచ్చినట్లయితే చాలా త్వరగా తగ్గుతుంది. వ్యాధి ముదిరాక, అంటే మొక్క వంగంది మానే వంగది కదా, ముదిరాక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతే సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రాథమిక దశలోనే సరైన చికిత్స తీసుకొని దాన్ని త్వరగా తగ్గించుకోవడం అనేది చేస్తే సరిపోతుంది. అలాగే వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, శుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత అంటే రోజు శుభ్రంగా స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ఇంకా కొంతమంది అతిగా చిన్న కొంచెం ప్రాబ్లం రాగానే మందులు వాడేస్తూ ఉంటారు, ఇది కూడా చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే మనము ఒక అవకాశం ఇస్తే మన శరీరానికి మనలో ఆ వ్యాధిని తగ్గించేటువంటి శక్తి ఉందనేటువంటి ఇది తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రారంభ దశలో పెద్ద ఇబ్బందులు లేనప్పుడు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారు. ఇలా అనవసరంగా మందులు వాడడం వల్ల మన శరీరం యొక్క నిరోధక శక్తి తగ్గిపోయి ఆ మందుల ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చూసినటువంటి అనుభవంలో రెండు రకాల ప్రజలు కనిపిస్తున్నారు, ఒకరేమో అతిగా మందులు వాడేవాళ్ళు, ఇంకోరేమో అసలు మందులు వాడకుండా మూర్ఖంగా కూర్చునేవాళ్ళు, ఈ రెండు కూడా చెడ్డ అలవాట్లు. కాబట్టి మనకి ఎప్పుడు అవసరం మందు వాడవలసిన దశ ఏది, మందు వాడకూడని దశ ఏదో తెలుసుకొని దాని ప్రకారం వాడినట్లయితే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యం అనేది కొనలేనటువంటి వస్తువు, మనం జాగ్రత్తలు తీసుకొని మనం నిల్వ ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలతో వ్యాధి రాకుండా నిరోధించుకోగలగాలి, వ్యాధి వచ్చిన తర్వాత కూడా దానికి సరైన దశలో సరైన చికిత్స తీసుకుంటే ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సులభతరంగా తగ్గే అవకాశం ఉంది.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే ఇటీవల మనం కడపలో కరోనా కేసులు నమోదయ్యాయని చూసాము, దాంతో కొంత అందరిలో కూడా ఆందోళన అయితే మొదలైంది. మరి కరోనాకి హోమియోలో చికిత్స ఉందా, అలాగే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలి అంటే ఎట్లా?
2: ఎస్, మంచి ప్రశ్న అడిగారు సార్. కడపలో కరోనా కలకలం రేగింది. మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో నిర్ధారణ చేశాయి ఏమంటే, ఈ కరోనా కూడా జలుబు లాంటిదే, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదనేటువంటిది నిర్ధారించారు. అలాగే వ్యాధి వచ్చిన తర్వాత సరే, అదే ఇందాక చెప్పాను కదా, వ్యాధి వచ్చిన ప్రాథమిక దశలో పరీక్షలు చేపించుకొని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధమైనటువంటి వ్యాధి అనేది మనం ప్రాథమిక దశలోనే గుర్తిస్తే అది కరోనా అయినా సార్స్ అయినా ఇంకోటైనా దాన్ని నియంత్రించవచ్చును. కరోనాను ఎదుర్కొనే విధంగా మన వైద్య రంగం అనేది చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఎవరు కరోనా గురించి భయపడవలసిన అవసరం లేదు. అందరూ కూడా వ్యాక్సిన్స్ వేసుకున్నారు లేదా ఆల్రెడీ న్యాచురల్గానే ఆ వ్యాధితో బాధపడ్డారు కాబట్టి న్యాచురల్గా ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది. ఎక్కడో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ తక్కువ లెవెల్లో ఉత్పన్నం అవడం వల్ల ఇలాంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ కూడా సరైన ఆహారం తీసుకుంటూ సరైన మందులు, ఏవైతే ఇంతకుముందు కరోనాలో ప్రభుత్వం వారు ఆదేశించిన వరకు ఆర్సాల్బ్ అనేటువంటి మందును ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. సో అదే మందుని ఈసారి కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఆ వ్యాధి రాకుండాటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అంటే ఐసోలేషన్ లో ఉండడము, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది కూడా సాధారణమైనటువంటి జలుబు దగ్గు ఎలా తగ్గిపోతాయో అలా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకుంటే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలతో సరైన మందులను వాడుకొని వ్యాధిని తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
1: రైట్ డాక్టర్ గారు, ఇక దంతం

0: నుంచి దంత వైద్యం తీసుకుంటే ఈరోజు ఎలా ఉందో పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. సో చాలా మందికి ఈ దంత సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ దంత సమస్యలకు హోమియోలో పరిష్కారం ఉంటుందా?
1: ఎస్, మంచి ప్రశ్న. చాలా మంచిగా పరిష్కారం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటిది ఎనామిల్ లాస్. దానికి ఏదో ఒక పేస్ట్ రాసిస్తారు, కొద్ది రోజులు ఉన్నటువంటి థింగ్ ఉంది. అలాగే పిప్పి పళ్ళు కనిపిస్తున్నాయి చిన్న పిల్లల్లో కూడా. ఈవెన్ చాక్లెట్లు తినడం వల్ల కావచ్చు, బిస్కెట్లు, వాళ్ళ ఆహార పలవాట్లు ఏదైనా కానీ, హోమియోపతిలో ఈ పిప్పి పళ్ళు రాకుండా లేదా వచ్చిన తర్వాత ప్రాథమిక దశలోనే స్ప్రెడ్ కాకుండా ఆగేటువంటి అవకాశం ఉంది. మా అనుభవంలో కూడా పంటి నొప్పిని నొప్పి మాత్రం ఎలా తగ్గిస్తుందో అంతే త్వరగా తగ్గించి, ప్లస్ ఒక పన్ను ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకో పన్నుకు స్ప్రెడ్ కాకుండా ఇన్ఫెక్షన్ తగ్గించినప్పుడు, ఈ అలాగే పంటి వ్యాధులతో పాటుగా పన్ను పుప్పిపోవడం కానీ, ఎనామిల్ లాస్ కానీ, లేకపోతే పన్ను చుట్టూ కొన్ని రకాల సిస్ట్లు లేదా వాపు జింజివైటిస్ అని పళ్ళ నుంచి రక్తం కావడం కానీ, లూజ్ కదులుతూ ఉంటాయి కొంతమందికి పనులు ఆ గమ్ యొక్క స్ట్రెంగ్త్నింగ్ లేక, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. సో ఇంకా కొన్ని పప్పి పన్ను వచ్చిన తర్వాత కూడా ఊడిపోవడానికి కొంతమంది మత్తు మందు తీసుకొని చాలా స్ట్రాంగ్ గా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పీకిన తర్వాత కూడా ఆ నరం దెబ్బతినడం కానీ, కొన్ని సరిగా చేయకపోవడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి కాంప్లికేషన్స్ అవకాశం లేకుండా ఆ పన్ను నిలబడే స్టేజ్ లేనప్పుడు కొన్ని రకాల మందులు వాడడం వల్ల ఏమాత్రం అవకాశం లేని కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినటువంటి పిప్పి పన్నులు మందులతోనే రాలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది మా అనుభవంలో గమనించాం. కాబట్టి పంటి ముఖ్యంగా ఎనామిల్ లాస్ కి క్యాల్కేరియా ఫ్లోర్ అని, క్యాల్కేరియా కార్బన్ అని, రోటా అని, లేదా మెర్క్సాలు, క్రియోసోటం అని కొన్ని మంచి మందులు ఉన్నాయి. ఈ మందులు డాక్టర్ గారి సలహా మేరకు ఎంత మోతాదు అవసరమో అంత మోతాదులో వాడినట్లయితే ఎనామిల్ సెన్సిటివిటీ సమస్యని చాలా మందులు గమనిస్తున్నాం, దాన్ని పూర్తిగా నిరోధించుకోవచ్చు. అలాగే పనులు ఎక్కడైనా కదులుతున్నా దాన్ని గట్టిగా స్ట్రెంగ్త్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు అయితే పాలదంతాలు పుచ్చిపళ్ళుగా గమనించినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఈ హోమియోపతి మందులు వాడినట్లయితే పెద్ద పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు పిప్పి పళ్ళు రాకుండా నిరోధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా ఒక పన్ను ఎఫెక్ట్ అయినప్పుడు ఈ మందులు వాడితే మిగతా పన్నులు కూడా స్ప్రెడ్ కాకుండా ఆ పన్ను కంప్లీట్ గా డ్యామేజ్ కాకుండా. ఇంకా వేరే వైద్య విధానాలతో పాటు అంటే రూట్ కెనాల్ థెరపీ కానీ, లేకపోతే క్యాప్ వేపించుకోవడం కానీ, వాటితో పాటు క్యాప్ లో మెర్క్యూరీ అమాల్గం, సోడియం అమాల్గం వంటి సబ్స్టెన్సెస్ వాడుతూ ఉంటారు. అవి కాన్స్టెంట్ గా రిలీజ్ అయ్యి కొంతమందికి లాలాజలం అవ్వడము, కొంతమందికి మౌత్ అల్సర్స్ రావడం ఇలాంటివి కూడా గమనిస్తున్నాం. అలాంటి వాటికి హోమియోపతిలో మంచి చికిత్స ఉంది. ఆ మెర్క్యూరీ, సోడియం అమాల్గమ్స్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి మందు మెర్క్సాల్ కానీ, నాట్రం ఒరియాటిక్ కానీ, నాట్రం సల్ఫ్ కానీ ఇలాంటి మందులు వాడినట్లయితే ఆ క్యాప్ వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదన్నా ఉన్నట్లయితే అవి కూడా నిరోధించేటువంటి మంచి అవకాశం ఉంది సార్.
0: రైట్, డాక్టర్ గారు, అలర్జీలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు ఇవి వచ్చినప్పుడు చాలా మంది హోమియో మందులు వాడుతూ ఉంటారు. సో హోమియో మందుల వల్ల చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గుతాయా?
1: ఎస్, 100% సార్. అన్ని రకాల చర్మ వ్యాధులు కంప్లీట్ గా తగ్గుతాయని కాదు, ఎందుకంటే వ్యాధి తగ్గడం తగ్గకపోవడం అనేది మందు కన్నా ఆ వ్యాధి యొక్క ఉద్రిక్తత, ఆ శరీరంలో ఎంత ఉద్రిక్తత ఉంది, ఆ మనిషి యొక్క శరీర స్పందనలు బట్టి ఆధారపడుతుంది. ఇది కూడా చాలా మందిలో అపోహ ఉంది, హోమియోపతి వాడితే నిదానంగా తగ్గుతాయి లేదా తొందరగా తగ్గవని. సో హోమియోపతి ద్వారా తొందరగా తగ్గవు అనేది అపోహ మాత్రమే, ఎందుకంటే చాలా త్వరితగతిన, ఎందుకంటే మందుని నోట్లోనే చప్పరించినప్పుడే దాన్ని ఆ వ్యాధి తగ్గడము, పూర్తిగా తగ్గడం, తగ్గకపోవడం అనేది కంప్లీట్గా వ్యాధి యొక్క స్వభావాన్ని బట్టి, రోగి యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మందుల స్వభావాన్ని బట్టి ఆధారపడదు. కాబట్టి అలర్జీస్కి అయితే చాలా పర్మనెంట్, నా అనుభవంలో 90% అలర్జీ కేసెస్లన్నీ పర్మనెంట్గా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు వర్షంలో తడడం వల్ల జలుబు దగ్గు వస్తున్నాయి, లేదా ఏదైనా ఆహార పదార్థం తినడం వల్ల వాళ్ళకి పడట్లేదు, తలనొప్పి రావడము, వాంతులు అవడము ఇంకోటి జరుగుతుంది. ఇలాంటి కేసుల్లో హోమియోపతి వాడినప్పుడు చాలా మందికి ఇది కూడా అపోహ ఉంది, ఇది కూడా దీర్ఘకాలికంగా వాడవలసిన అవసరం లేదు, ఆ ఎన్ని రోజులు వాడాలనేది కూడా ఆ రోగం యొక్క స్వభావము, రోగి యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది. ఒక 2-3 నెలల పాటు చికిత్స తీసుకున్నట్లయితే ఏదైతే ఇంతకుముందు ఏదైతే పదార్థాలు పడట్లేదో దానికి నిరోధక శక్తి డెవలప్ అయ్యి అవన్నీ పడి ఆహార పదార్థాలని ఆనందంగా తీసుకుంటూ అదే వాతావరణంలో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు అటువంటి రోగులు ఎంతో మంది ఉన్నారు మా అనుభవంలో. కాబట్టి అలర్జీస్ కి ఒక్కొక్క అలర్జీకి ఒక్కో రకమైన మంది. సూర్యరశ్మి వల్ల అలర్జీ వచ్చింది అనుకోండి, నాట్రమూర్ ఉంది. వర్షంలో తడవడం వల్ల అనుకోండి, రస్టాక్స్, డల్కమీరా. అలాగే సెంట్లు, పర్ఫ్యూమ్లు పడవు కొంతమందికి, వాళ్ళకైతే నక్స్ మోస్కిట. ఇలా ఒక్కొక్క దానికి హోమియోపతిలో స్పెసిఫిక్ గా ఒక్కొక్క అలర్జీకి ఒక్కొక్క మందు ఉంది. ఎప్పుడైతే ఈ మందును వాడటం వల్ల ఆ అలర్జీకి లక్షణాలు తగ్గించడమే కాదు, శరీరాన్ని పూర్తిగా ప్రిపేర్ చేస్తుంది ఆ అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవ్వకుండా. అలర్జీకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఫైట్ చేసేటువంటి

0: మెకానిజం ని మన శరీరంలో డెవలప్ చేయడం వల్ల ఇక జీవితంలో ఆ పదార్థం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి విధంగా మన శరీర వ్యవస్థను ప్రిపేర్ చేసేటువంటి మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని రోజులు వాడాలనేది వాళ్ళ యొక్క తత్వం మీద ఆధారపడుతుంది. కాబట్టి అలర్జీలు పూర్తిగా పోతాయి. అలాగే చర్మ వ్యాధులు, సోరియాసిస్ అయితేమి, దద్దుర్లు అయితేమి, ఆర్టికేరియా అంటే ఇలాంటివన్నీ కూడా 90% ఎక్కడో ఒక 10-20% మాత్రమే వాళ్ళకు కూడా 100% రిలీఫ్ ఉంటుంది. కొద్ది రోజుల పాటు ఉపశమనం అనేది ఉంటుంది. వాళ్ళ శరీరం ఇన్క్యూరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ శరీరం సరిగా స్పందించినప్పుడు మందులు ఏమీ చేయలేం. కాబట్టి వాళ్ళకి ఉపశమనం మాత్రమే ప్రొవైడ్ చేయగలము. 90% ఆఫ్ చర్మ వ్యాధులు, అది సోరియాసిస్ అయితేమి, మచ్చలు అయితేమి, ఈవెన్ విత్ ల్యూకోడర్మా కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఏకైక హోమియో వైద్య విధానము. కాబట్టి అపోహలు లేకుండా మీరు డాక్టర్ గారి సలహాతో ఈ మందులు వాడినట్లయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు.
1: సో శ్రోతలు కూడా ఏదైనా సందేహాలు ఉంటే 7901084415 నంబర్కు వాట్సాప్ పంపించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, బీపీ షుగర్ ఇటీవల కాలంలో ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం, బీపీ షుగర్కు సంబంధించి హోమియోలో చికిత్స అందుబాటులో ఉందా?
0: ఎస్, ఇది చాలా మందిలో ఉన్నటువంటి అపోహే. బీపీ షుగర్లో హోమియోపతి మందులు పనిచేస్తా. ఇంకొక ఈ అపోహకి ఇంకొక ఆజ్యం పోసేటువంటి విషయం ఏంటంటే, హోమియోపతి మందులు స్వీట్గా ఉంటాయి, తీయటి గుళికలు ఇస్తారు, ఈ తీయటి గుళికలు తినడం వల్ల షుగర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనేటువంటిది చాలా మందులు. అందుకని చాలా మంది ముందుకు రానటువంటి సందర్భాలు కూడా గమనిస్తున్నాం. శ్రోతలందరికీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, హోమియోపతిలో ఇచ్చేటువంటి స్వీట్ పిల్స్ అనేవి ఒక మీడియా మాత్రమే, దాంట్లో మందు కలిపి ఉంటుంది, అది మందులాగా పనిచేస్తుంది. ఇంకోటి షుగర్ వ్యాధి అనేది షుగర్ తినడం వల్ల రావట్లేదు, మన శరీరంలోని మెకానిజమ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి మేము ఇచ్చే మందు ఆ షుగర్ వ్యాధి మెకానిజం ని రెక్టిఫై చేస్తుంది. కాబట్టి షుగర్ పెరిగేటువంటి అవకాశం లేదు. మా అనుభవంలో కూడా చాలా మంది ఈ షుగర్ పిల్స్ వేసుకున్న తర్వాత మందు షుగర్ ఎక్కువైపోయింది అనేటువంటి అవకాశం వచ్చింది. కానీ అది చాలా అపోహ మాత్రమే. ఆ మందు సరిగా పనిచేయనప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో తప్ప ఈ స్వీట్ పిల్స్ తినడం, కొంతమంది యాడ్లు కూడా చూస్తుంటాం షుగర్ ఏం కాదు. సో ఇక్కడ అపోహలకు తావివ్వకూడదు, ఏమిటి సరైన విధానం అనేది తెలుసుకోవాలి. ఇక్కడ బీపీ షుగర్ లో కూడా చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఎంతకాలం వాడాలి, ఇది పనిచేస్తుందా లేదా. సో ప్రాథమిక దశలో బీపీ షుగర్ ప్రారంభమైన ప్రాథమిక దశలోనే మీరు హోమియోపతి డాక్టర్ గారిని కన్సల్ట్ అయినట్లయితే మీ యొక్క లక్షణాలు మీ స్వభావం ఆధారంగా మందుల్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మందులు ఏ మెకానిజం మారడం వల్ల మీకు బీపీ షుగర్ వచ్చిందో ఆ మెకానిజంను పూర్తిగా రెక్టిఫై చేయడం వల్ల మీకు బీపీ షుగర్ పర్మనెంట్గా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పర్మనెంట్ అంటే ఇది మెటబాలిక్ డిజార్డర్స్. ఏదైనా మళ్ళీ లైఫ్ స్టైల్ మారినప్పుడు, అంటే మనం ఆహార నియమాలు ఫాలో అయినప్పుడు, లేదా మన లైఫ్ స్టైల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఒత్తిడి వాతావరణంలో ఉన్నప్పుడు మళ్ళీ మన శరీరంలో కొన్ని రకాల కార్టిసాల్ అయితే, కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ ఉత్పన్నం జరుగుతుంది. అవి మన శరీరంను డ్యామేజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప మందులు విఫలం అవడం వల్ల కాదనేది గుర్తించుకోవాలి. కాబట్టి ఒకసారి మనము ఆ దశను గుర్తించినప్పుడు, షుగర్ బీపీ ప్రారంభమైన దశను గుర్తించినప్పుడు, మనము మందులతో పాటుగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడము, ఆహార నియంత్రణ పాటించడము, మానసిక ప్రశాంతతను పాటించడము, దానికోసం మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, లేదా ఏదైతే మనకి సౌలభ్యంగా ఉంటుందో ఆ విధానాలను అవలంబించి మన యొక్క శరీరాన్ని నియంత్రణ చేసుకుంటున్న కాలము మనకు ఆ వ్యాధులు అటాక్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మందులతో 50% మాత్రమే రోగాన్ని నియంత్రించవచ్చు. మిగతా 50% మనం ఫాలో అయ్యేటువంటి ఆహార నియమాలు, మన లైఫ్ స్టైల్ అనేది కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మార్చకుండా, ఆహార నియమాలు ఫాలో అవ్వకుండా మందు వేసుకొని అన్నీ తగ్గించుకోవాలనేది జరగదు. ఇది అపోహ మాత్రమే. కాబట్టి మందు పని మందు చేస్తుంది, మన పని మనం చేసినప్పుడే ఆ రోగాన్ని పూర్తిగా జయించగలం అనేటువంటిది. అదేవిధంగా ఈ షుగర్ బీపీలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితేమి, నరాల ప్రాబ్లమ్స్ అయితేమి, హార్ట్ ప్రాబ్లమ్స్ అయితేమి, హోమియోపతి ఈ దశలో వాడడం వల్ల చాలా మటుకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని, షుగర్ బీపీ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గించుకో. ఈ మధ్య కాలంలో మా అనుభవంతో మేము చేసేటువంటి ఏంటంటే, వాళ్ళు ఏదో వేరే ఇతర వైద్య విధానాలు ఫాలో అవుతున్న అవలంబిస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా స్టాప్ చేయకుండా వాటితో పాటు కొద్ది రోజుల పాటు, 1 నెల, 2 నెలలు, 3 నెలల పాటు ఈ హోమియోపతి మందులు వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వాడినట్లయితే ఆ వ్యాధి ప్రోగ్రెస్ కాకుండా ఆగుతుంది. ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్కి ఆగి ఆ వాడే వైద్య విధానానికి శరీరం స్పందించే విధంగా శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది. అదేవిధంగా దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నిటిని ఆపగలిగేటువంటి శక్తి

0: సోషల్ మీడియాలో తీసుకున్న ఈ హోమియోపతి మందులు వాడేటప్పుడు ఉల్లిపాయలు తినకూడదు లేదా ఇంకొకటి తీసుకోకూడదు అనేటువంటి కొన్ని రకాల వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయి. నిజంగా మా ప్రిన్సిపల్స్ లో హోమియోపతి సిద్ధాంతంలో ఆహార నియమాల గురించి చాలా క్లియర్ గా రాయబడింది. సో అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, క్రానిక్ ఒకటే ఒక సూత్రం ఏంటంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు నియంత్రణ ఔషధ గుణాలు కలిగి లేదా అలర్జిక్ గా కానీ మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయో అలాంటి ఆరోగ్య ఆహార పదార్థాలని మనం చికిత్స తీసుకునేంత వరకు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ తాగే వ్యక్తికి ఆల్కహాల్ వల్ల రోగం వచ్చిందన్నప్పుడు ఆ ఆల్కహాల్ ఇంటెన్సిటీని తగ్గించవలసిన అవసరం ఉంది. ఆ ఆల్కహాల్ ఇంటెన్సిటీని తగ్గించకుండా మనం ఎన్ని మందులు ఇచ్చినా దాని పనితనం తగ్గదు. సో కానీ దానికి కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఒక్కసారిగా మాన్పించడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అందుకే మా హోమియోపతి సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే తరుణ వ్యాధుల్లో అక్యూట్ డిసీజెస్ లో మాత్రము రోగి ఏది కోరుకుంటే, ఎందుకంటే ఆ రోగి కోరుకున్న ఆహారం ఇవ్వడం వల్ల రోగి మనసు సంతృప్తి చెంది ఇదవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ విధమైన ఆహారాలైనా తీసుకోవచ్చు, పథ్యాలు ఏమీ ఉండవు. కాకుంటే వ్యాధి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఇబ్బందులు ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి పడట్లేదు కాబట్టి ఆ ఆహార పదార్థాలను తగ్గించుకోమని చెప్తాం తప్ప మందులు వాడేటప్పుడు ఏ విధమైనటువంటి నియంత్రణ అవసరం లేదు. కానీ ఏ ఆహార పదార్థం తీసుకున్నా వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ రోగాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి, కానీ మందుకి సంబంధం లేదు. అలాగే క్లియర్గా కొన్ని రకాల మందులు వాడేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల దాని యొక్క పనితనం తగ్గే అవకాశం ఉంది, అంతేగాని పని చేయకుండా పోయే అవకాశం లేదు. అలాంటి దృష్టిలో ఆ డాక్టర్ గారు ఆ మందులు మీకు ఇచ్చినప్పుడు, ఈ మందు ఇచ్చినప్పుడు ఈ ఆహార పదార్థాలను కొంచెం తక్కువగా తీసుకోండి అని సూచించడం జరుగుతుంది తప్ప మానివేయమని ఎక్కడా చెప్పడం జరగదు మా సిద్ధాంత రీత్యా. అలాగే ఏదైనా ఆహార పదార్థాలను కానీ హ్యాబిట్స్ కానీ సడన్ గా మార్చడం జరగకూడదు. ఇంకోటి కూడా హోమియోపతిలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏంటంటే ఏ ఆహార పదార్థం అయితే పడట్లేదు, అది అలర్జిక్ గా కావచ్చు లేదా ఇంకో విధంగా కావచ్చు, ఆహారానికి సంబంధించి ఒక మందు ఉంటుంది. ఇప్పుడు పాల పదార్థాలు పడగట్లేదు అనుకో, ఓ పలస్టిల్ అని ఉంటుంది. అలాగే ఆనియన్స్ పట్టడం లేదనుకో, తూజా అని, అలియం సేప అని ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఆహార పదార్థం యొక్క అలర్జీ కానీ లేదా దాన్ని తట్టుకునే శక్తి లేనటువంటి సందర్భంలో ప్రతి ఒక్క దానికి ఒక మందును మెన్షన్ చేయడం జరిగింది. ఆ మందును కొద్ది రోజుల పాటు వాడినట్లయితే ఆహార పదార్థాలన్నీ మన శరీరానికి ఇందేటట్లుగా మెకానిజం మార్చగలిగేటువంటి శక్తి హోమియోపతి మందులకు ఉంది. కాబట్టి ఆ మందులను వాడి మనం ఏ విధమైనటువంటి ఆహార పదార్థంలైనా తీసుకునేటువంటి శక్తి ఉంది. కానీ ఎప్పుడు శ్రోతలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రోగం వచ్చినప్పుడు కానీ రోగం రాకముందు కానీ మన వయసును దృష్టిలో పెట్టుకొని, చాలా మంది నేను గమనించాను మీరు అన్ని తినమన్నారు కదా సార్, అన్ని మన కెపాసిటీకి మన సామర్థ్యంకి మించి తినినా మన వయసును దృష్టిలో పెట్టుకొని మన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తింటే అది ఎక్కువగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్యలే తప్ప మందు ప్రభావము ఇంకోటి కాదు. కాబట్టి మిత ఆహారము రోగంలో ఎప్పుడు కూడా మనకి ఏది పడుతుంది ఏది పడదు, మిత ఆహారము మన యొక్క స్వభావానికి తగినట్లుగా మన ఆహార నియమాలు ఉండాలి, కానీ మందులకి రోగానికి సంబంధం లేదు. కాకుంటే బీపీ షుగర్ వచ్చినప్పుడు ఆల్రెడీ మెకానిజమ్స్ అన్ని డ్యామేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు జ్వరం వచ్చింది, మన శరీరం యొక్క వ్యవస్థ నీరసంగా ఉంటుంది కాబట్టి యాక్టివ్ గా పనిచేసే కెపాసిటీ, అలాంటప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోమని చెప్తాం తప్ప ఆ మందు ఆహార నియమాలు అనేవి మన యొక్క స్వభావము వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ మందులకి వీటికి సంబంధించి ఏమి ఉండదు సార్, ఇది అపోహ. కాబట్టి శ్రోతలందరూ తెలివిగా ఆలోచించి సరైన ఆహార నియమాలు పాలవలసిందిగా కోరుచున్నాను.
1: చివరిగా అలోపతి వాడుతూ హోమియో మెడిసిన్ తీసుకోవచ్చా?
0: తప్పకుండా సార్, ఇది చాలా మందిలో ఉన్నటువంటి అపోహ. ఆలోపతి మందులు వాడేటప్పుడు హోమియోపతి మందులు, ఇంకా కొంతమంది హోమియోపతి డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మందులు ఇచ్చినప్పుడు ఆ మందుల్ని వాడొద్దని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకుండా ఒక్కటి నేను శ్రోతలకు తెలియజేయడం ఏంటంటే ఈ మందుతో, ఒక మందు వాడుతున్నప్పుడు ఈ మందుతో రోగం తగ్గే అవకాశం ఉంది కాబట్టి మిగతా మందులను వద్దని చెప్పడం జరుగుతుంది తప్ప ఈ రోగం తగ్గినప్పుడు, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఒకటి తీసుకొచ్చాయి. అంటే ఏ సందర్భంలో ఆ రోగికి ఏ వైద్య విధానం సూట్ అవుతుంది, ఆ వైద్య విధానం ఇచ్చే విధంగా మన ప్రభుత్వాలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి రోగికి కూడా వాళ్ళు ఏ వైద్య విధానం మనకు సూటబుల్ అనేది చూసుకునేటువంటి థింగ్. చాలా మట్టుకు చాలా మంది అపోహలు సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఎవరో పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు చెప్పిన సూత్రాలు పాలవుతున్నారు, కానీ దాని మీద ఏంది అని పరిశీలించి లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సరైన నిర్ణయం తీసుకొని ఆ వైద్య విధానం. ఇంకా నేను ముందే చెప్పాను కదా, హోమియోపతి వాడిన తర్వాత అల్లోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఏదైనా వైద్య విధానాలు వాడుతున్నప్పుడు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక ట్రైన్ ట్రాక్కి ఏ విధంగా ఒక పట్ట ఆ పక్క ఉంటుందో ఈ పట్ట ఉంటుందో ఆ రెండు ఎప్పుడు కలుపు, ఈ వైద్య విధానం పనితనం ఈ వైద్య విధానం

0: అంటే ఆ వైద్య విధానం పనితో కాకుంటే ఒక వైద్య విధానంతో తగ్గుతున్నప్పుడు ఇంకో వైద్య విధానం వాడవలసిన అవసరం లేదు కాబట్టి వద్దని చెప్తాం. రెండు, అన్ని వైద్య విధానాలు ఒకేసారి ప్రయత్నం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎటు రెస్పాండ్ అవ్వాలో అర్థం కాని తికమక స్థితిలో ఉంటాయి కాబట్టి ఒక వైద్య విధానం ఫెయిల్ అయితే ఇంకొక వైద్య విధానం ఉందనేటువంటి ఆశ మా రోగి మనసులో ఉంటుంది కాబట్టి అన్ని వాడేసి విఫలమైపోతే ఇంక ఏ విధమైనటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది తప్ప నిరభ్యంతరంగా అన్ని రకాల వైద్య విధానాలు సందర్భాన్ని బట్టి వాడుకుంటే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. అన్ని ఒకేసారి వాడి అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోవడం మంచిది కాదని శ్రోతలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు డాక్టర్ కరుణాకర్ గారు, ఈరోజు మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్తో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అందువరకు సెలవు. నమస్కారం. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ సార్.

0: అదిను యాప్ ద్వారా అరే వాడు
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు. హలో అభిరుచి కార్యక్రమం మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుందండి. మీరు కూడా హలో అభిరుచికి ఫోన్ చేసి మీకు నచ్చినటువంటి సాంగ్ వినాలి అనుకుంటే 0861233300 నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 0861233102 నెంబర్కైనా కాల్ చేయండి. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని సాంగ్తో స్టార్ట్ చేసుకుందాం. మీరైతే కాల్ చేసి

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండా వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హాయ్, గుడ్ మార్నింగ్ జయశ్రీ మేడం.
0: హాయ్ హాయ్ సుప్రియ,
1: ఎలా ఉన్నారు?
0: నువ్వు?
1: ఓకే,
0: చెప్పేసే సినిమాలో పాట ఆబ్వియస్ గా చిరంజీవి గారి సాంగ్ రామ్ చరణ్ గారి సాంగ్ అయి ఉంటది.
1: థ్యాంక్
0: యూ సుప్రియ, వినేద్దామా మరి.
1: బై
0: బై.

0: निजाम रिक्शा बाबुल की। नमस्कार, आदाब बरस। नमस्ते अन्ना, ये रिक्शा वाडंटे यवरन कुंतुन्ना रा।
1: కంట బలం, గుంటి బలం, గాలి బలం, కష్ట బలం లేదు భయం మాకు.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: హలో అభిరుచిలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: మేడం నా పేరు నరేష్ మేడం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మూసాపేట గ్రామం ఉన్నాం మరి.
0: ఓకే నరేష్ గారు, చెప్పండి ఏ మూవీలో పాట విందాము?
1: మేడం అత్తారింటికి దారేది మేడం సినిమాకి చూడగానే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, వినిద్దామా?
1: మేడం నరేష్ రోజా శ్రీశా వంశ లక్ష్మీ మా మూసాపేట గ్రామం జరుగుతుంది.
0: ఓకే.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: ఓకే అండి, చెప్పండి శంకరయ్య గారు, ఏ సినిమాలో పాట

0: ఖైదీ రుద్రయస్మలో రా గురు అనే సాంగ్ వినిపించండి మేడం.
1: ఓకే అండి.
0: ఈ పాట మా భావతి స్వామినాథన్ జనార్దన్ గారికి, పాలెం పోలయ్య గారికి డెడికేట్ చేయండి మేడం.
1: ఓకే అండి. వింటామా మరి.

0: ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచి ప్రోగ్రాంలో ఉన్నాం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలెడల గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావ్యశ్రీ మేడం గారికి నమస్కారములు.
0: ఓకే అండి, మీకు కూడా నమస్తే. చెప్పండి, పాట ఏది?
1: అహో ఒక మనసుకునేడే పుట్టిన రోజు, తన పల్లవి తానే చల్లని రోజు. ఆ పాట కాదు మేడం,
0: వినేద్దామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. కుదిరితే కప్పు కాఫీ. కొన్ని సినిమాలు అలా ఫేడ్అవుట్ అయిపోతాయండి, అంటే సినిమా అంతగా సక్సెస్ కాకపోవడం వల్ల. కానీ ఆ సినిమాలో పాటలు మాత్రం, ఎస్పెషల్లీ లిరిక్స్ మాత్రం అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కానీ సినిమా మాత్రం మనకంత గుర్తుండదు. కుదిరితే కప్పు కాఫీ అన్న మనం ట్యాగ్ మనం చాలా దగ్గర వినే ఉంటాం, బొమ్మరిల్లు సినిమాలో అలాగా. కాకపోతే అదే పేరుతో టైటిల్గా కూడా ఒక మూవీ వచ్చింది. వరుణ్ సందేశ్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. 2011లో అలా వచ్చింది. ఈ పాట చాలా బాగుంటుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అన్నమాట. అంటే ప్యూరిటీ ఉంటుందన్నమాట ఈ సాంగ్లో. అలాంటి పాట చరణాలు ఎస్పెషల్లీ ఒక రేంజ్లో ఉంటాయి. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాశారు. అండ్ మనందరి ఫేవరెట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట పాడారనమాట. వినండి, బాగా కాన్సన్ట్రేట్గా చాలా బాగా సింక్ చేస్తారండి. అసలు అవి ఎలా పాసిబుల్ అవుతాయో, ఆ సింకింగ్ అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపుతారు అని చాలా తమాషగా అనిపిస్తుంది. వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా మీరు కూడా మీకు నచ్చినటువంటి సాంగ్స్ వినాలి అనుకుంటే 7901084154 నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పటికే చాలా మెసేజెస్ వచ్చినాయి, మరి వాటిలలో ఒక సూపర్ సాంగ్ ఫస్ట్ ప్లే చేసుకుందాం. ఊరు పేరు భైరవకోన, సందీప్ కిషన్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ విష్ చేస్తూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ప్రతాప్ గారు వినిద్దాం.

నెక్స్ట్ మెసేజ్ అండి. హలో, అభిరుచిలో ఉన్నాము. శ్రోతలు వాళ్లకు కావాల్సినటువంటి సాంగ్స్ వినాలి అనుకుంటే 7901084415 నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో. మీకు నచ్చినటువంటి సాంగ్ని మనం వినేద్దాము. కావల్ నుంచి అఖిల్, అరుణ అలాగే సుప్రీత కోరుతూ ఉన్నారు వాళ్ళ కోసం. యువసేన సినిమాలోని సాంగ్ కావాలి అంటున్నారు. ఒక ఫాస్ట్ బిట్ సాంగ్ వినేద్దాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

నెక్స్ట్ మెసేజ్ అండి. హలో అభిరుచిలు, హాయ్, హలో, గుడ్ మార్నింగ్ పర్వీన్ మేడం గారు. పర్వీన్ మేడం వచ్చినప్పుడు మీ సాంగ్ ప్లే చేస్తారులేండి, ఓకేనా? నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య వాట్సాప్ చేస్తా ఉన్నారు. నీ స్నేహం సినిమాలోని పాట కావాలట వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం. ఓకే అండి, వినేద్దాం.

అలాగే వేరే వాళ్ళు కూడా స్నేహానికి సంబంధించిన పాట అడిగారండి. ఆకాశవాణి వారికి నమస్కారాలు. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, తోటి మిత్రులందరికీ కూడా ఏదైనా స్నేహానికి సంబంధించిన పాట అని బుచ్చయ్య హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి రాస్తున్నారు. మీకోసం కూడా అండి, ఆల్రెడీ ప్రీవియస్లీ ప్లే అయిన సాంగ్ వచ్చేసి స్నేహం కోసం మూవీ నుంచి విన్నాం కదా. అలాగే ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చినాయి అండి, చూద్దాము. శుభోదయం, మా కోసం జెంటిల్మెన్ చిత్రంలోని పాట కావాలి అని కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఖైదీ నెంబర్ 786 నుంచి సాంగ్ కావాలి అని చోటప్పల నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు అలాగే ఫ్యామిలీ మెంబర్స్. సింహపురి ఎఫ్ఎం వారికి శుభోదయం, ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన కావ్యశ్రీ మేడం గారికి ఫ్లవర్స్తో స్వాగతం, ఒక బొకే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజశేఖర్ రాజు, బేబీ నగర్, మంచి పాటలు ప్లే చేయగలరని కోరుతున్నాము. ఆల్రెడీ ప్లే చేశానని అనుకుంటున్నాను. ఓకే, జనతా గ్యారేజ్ సినిమాలో నుంచి పాట కావాలి అని పూజారి ధనుంజయులు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. సుందరకాండ సినిమాలోని పాట కావాలి అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్, శుభోదయం కావ్యశ్రీ మేడం గారు, అల్లరి రాముడు చిత్రం నుంచి పాట కావాలి అంటున్నారు. అనంతపురం జిల్లా కోడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్. జెమిని సినిమాలోని పాట కావాలి అని ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాస్తూ ఉన్నారు. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్. మా పాట వినిపించండి అంటూ ఉన్నారు. నమస్తే, శుభోదయం. ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు ఈ సందర్భంగా యమగోళ చిత్రంలో పాట అడుగుతున్నారు. ఓకే అండి, నమస్తే, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే కావ్యశ్రీ గారు. మీకు కూడా అండి, అన్ని మార్నింగ్ నుంచి ప్లే అయిన సాంగ్ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి రాశారు. ముకుంద సినిమాలో పాట కావాలి అంటూ ఉన్నారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ. ఓకే అండి. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ మేడం. బంగారు బుల్లోడో చిత్రంలో పాట కావాలి అని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేషా కోరుతున్నారు. కిరాయి దాదా సినిమాలోని పాట కావాలి అని నారాయణ రెడ్డిపేట నుంచి తుమ్మలచర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, జయమ్మ కోరుతున్నారు. స్వర్ణకమలం సినిమాలోని పాట కావాలి అని నల్గొండ జిల్లా చందంపేట నుంచి దామోజ్ వెంకటాచారి గారు కోరుతున్నారు. అలాగే మురిపించే మువ్వలు సినిమాలోని పాట కావాలి అని హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కోరుతున్నారు. ధమాకా చిత్రంలోని పాట కావాలి అని వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి కోరుతున్నారు. ఓకే, గబ్బర్ సింగ్ లోని పాట కావాలని నరేష్, మెర్సి, విజయ కోరుతున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఓకే అండి, అలాగే ఇంకొక మెసేజ్, థ్యాంక్ యూనా. ఓకే అండి, ఇప్పుడు మనం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలోని ఒక బ్యూటిఫుల్ పాట విందామండి. ఈ పాటని కోరుతున్నటువంటి వాళ్ళు, ఓకే, కరీంనగర్ నుంచి సులోచన, శివాత్మిక. ఓకే అండి, ఈరోజు మీ షో చాలా బాగుంది కావ్యశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. ముసాపేట జయం చిత్రంలో పాట కావాలని కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ కోరుతున్నారు. దానండి, మరి ఇప్పుడు మనం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలోని ఒక బ్యూటిఫుల్ పాట విందాము. నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఈ పాట పాడింది విజయ్ ఏజ్ దాస్ గారు. ఆయన యాజ్ ఇట్ ఈస్ మనకు తెలుసు ఏజ్ దాస్ గారి పాటలు ఎంత బాగుంటాయని. వాళ్ళ అబ్బాయి వాయిస్ కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. చాలా పాటలు తెలుగులో కూడా పాడారు, ఈ పాట కూడా. ఈ మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సత్యదేవ్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చాలా జనరల్గా ఉంటుంది సినిమా అండ్ పాటలు. ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వినేసేయండి మీరే, అర్థమైపోద్ది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. కొంచెమే టైం ఉంది, ఆ కొంచెంలో ధమాకా సినిమాలోని సాంగ్ వినేద్దాం. ఒక ఫాస్ట్ బీట్.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. విని ఆనందించండి. నేను కావ్యశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.

0: పొట్ల మనోహర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం కూడా అత్యంత కీలకంగా మారింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ద్వారా వివిధ రంగాలలో ఆధునిక నైపుణ్య శిక్షణలను అందిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్ మరియు APSSDC అమలు చేస్తూ ఉన్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC యొక్క లక్ష్యం ఏంటి సార్?
1: మామూలుగా యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి, ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 PPP మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుని 2 crore మందిని తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్ తో కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి.
0: సార్, దేశవ్యాప్తంగా అమలవుతున్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తం తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 crore మంది భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలన్న కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైనటువంటి సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తం తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియా తెచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మన రాష్ట్రంలో APSSDC అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం.
0: సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు?
1: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్య తీసుకున్నామనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 to 10 ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. ఫర్ మనం చదువుకునేటువంటి ఐటీఐ పిల్లలు చదువుకుంటే చదువును తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగిందనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 year చదువుతారా 2 years చదువుతారా అన్న కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి, 3 to 4, 4 to 5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది NSQF అనేది. ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ NSQF అనుసరించి ఐటీ, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం PMKVY ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మనం APSS ద్వారా అమలు చేస్తున్నామండి.
0: సరే, అంటే ఈ యొక్క PMKVY దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటారు?
1: అభ్యర్థి చేరాలనుకుంటే PMKVY చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 అంటే 15 to 40 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి ఇందులో, ఇందులో దాని ద్వారా కూడా మనం చేరొచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన APSSDC రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ ఇందులో.
0: సార్, మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారా? సో వాటి ద్వారా ఉద్యోగ

0: అవకాశాలుగా మెరుగుపడతాయి అంటారు.
1: అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూ అవుట్ అవర్ మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్. దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటుంది. మన ఏపీఎస్ఎస్డిసి ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికేట్ ఇస్తామండి, అది చాలా ప్రామాణికమైనది. అది
0: సార్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఎస్డిసి అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్?
1: అంటే మన దగ్గర ఏంటంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా సీఎం స్కిల్ సెంటర్స్ అని సీఎం అనేసి 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో. పర్టికులర్ గా సీఎం స్కిల్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 114,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 200,000 మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, పిఎంకేవై ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతలు, యువతకు, మహిళలకు, గ్రామీణులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి మనం.
0: సార్, ప్రస్తుతం మీరు ఏ రంగాల శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్ ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా, ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా?
1: ఏపీఎస్ఎస్డిసి ప్రస్తుతం యువత అవసరాలు, అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాల శిక్షణ ఇస్తున్నాం మనము. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ బిఐ లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగా మనం హెల్త్ సెక్టార్ తీసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ESDM అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి వీటిలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్ ఈ రకంలో ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే అండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే, వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పనిచేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి వాళ్ళు. కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశంతో మనం పోయిన గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే, మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పనిచేయాలి, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విశేష భాషలను కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో, అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది భయపడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనం ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరమైతే ఉందో, మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో, అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్ని మనము సృష్టిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.
0: సార్, మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి. సార్, మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు?
1: అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మీరు అడిగిన దాని గురించి నేను ఒకటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేసామంటే, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక జిల్లాకొక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేసామండి. అందులో ఇందులో స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం అది, ప్రతి జిల్లాకి ఒక. ఇందులో ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసేది, చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే, కానీ 4-5 డిపార్ట్మెంట్లు చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సిడాప్ అని, తర్వాత APSSDC అని, NAC అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే, ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే, ఆ నియర్ బై మన ఆ జిల్లాకు ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మనం గుంటూరు తీసుకుందాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో కూడా, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని, ఇంకా భవిష్యత్తు రాబోయే అవకాశాలు అటువంటి వివిధ రంగాలను కూడా గుర్తించి వీటిని అన్ని కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ను కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని, ఆ అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని వారి అభిప్రాయాల్ని తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు.
0: సార్, మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో APSSDC ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు?
1: ఈ ట్రైనింగ్ అని పిల్లలు అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకునేటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికి కూడా ఏంటంటే, రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో చేయడం కాన్సన్ట్రేటెడ్ గా చేయడం అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబైలైజ్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి, చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 3 నెలలకు ఒకసారి జరుగుతాయి.
0: సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారే?
1: అవును, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నాం మనం కూడా. మనం గతం ముందుగా ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా ఏంటంటే, మన దగ్గర ఉండే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి, వీటిలో కూడా ఏంటంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలం ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళని కొంచెంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి.
0: సార్, మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే అంటే డిగ్రీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ITI విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చెప్పారు కదా సార్, సో వారికి సంబంధించిన వివరాలు సార్?
1: అంటే ఇప్పుడు మనకి APSSDC ద్వారా ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో అయితే ఏమి లేకపోతే ఆర్గనైజ్ తో ఏంటి మన కొలాబరేషన్స్ ఉంటాయి. కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దానితో ఆ సంస్థలతో

0: కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటీఎస్ వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ గా, యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళు రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ ఇంటర్ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో గానీ ఆన్లైన్ మోడ్ లో గానీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్స్ 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది, అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కి యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్ట్అప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్ట్అప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది?
0: ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్ట్అప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులైనటువంటి స్పెషలిస్ట్ తో వాళ్ళ క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్ సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్లేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటున్నాను.
1: సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారు?
0: అవునండి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నామని, అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకుని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాలి, కంప్యూటర్స్ అయితే ఏమి లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సెస్ అంటే మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనది అండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నామనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనే వాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం డెసో అని. అలాగే సిడాప్స్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు, అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు.
1: సార్, రాబోయే రోజుల్లో ఏపీఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు.
0: పరిశ్రమలకు ఏమవసరం, పరిశ్రమలో చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగిత అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసి లో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తామనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసి లో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్,

0: వీటి అంటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మన పిల్లలకి, మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితే మీ, డాక్టర్స్ అయితే మీ, లేకపోతే ఫిజియోథెరపిస్ట్లు అయితే మీ, నర్సెస్ అయితే మీ, హెల్త్ కేర్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ, వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసమే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓమ్ క్యాప్ అని మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా స్కిల్ ఎక్కువ సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి, యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అలాగే మనం ఇటలీ పనులంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మేము ప్లాన్ చేస్తున్నాం జర్మనీ ప్లాన్ చేస్తున్నాం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం, అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడాన్ కోర్సుల కింద గాను లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్ మన పిల్లలకి, ఏది బెస్ట్ ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది. అటువైపే మనం పనిచేస్తున్నాం. అటువైపు కానీ
1: సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్?
0: ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి, పిల్లలంతా బాగా మెచ్యూర్డ్. గతంతో పోలిస్తే వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళు మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు, ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అనేది కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజుకు 1 అవర్, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా అయినటువంటి వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళకి వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం వాళ్ళకి ఏం అవసరము, ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకు వెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయా అనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రం మూల్యం చెల్లించకుండా, డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన APSSDC ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యం అని ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అది. అందులో మనం ఒకసారి అందులో రిజిస్టర్ అయ్యి అందులో జరిగేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేటన్నీ కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నైపుణ్యంతో పాటు, మనది ఓన్ పోర్టల్, మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్ లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి. నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్ కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీకు కూడా ధన్యవాదాలండి, మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు, వారికి కూడా శుభాశీస్సులు, ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి కాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్ ఇంకా

కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్వర్ణకమలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం శ్రోతలు హరిబాబు వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకు బావా బావ మరిది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన వేటూరి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి గ్రామం నుంచి వేణమ్మ, బాలయ్య, బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కుమార్ సాను చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం, కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు ఆత్రేయ సాహిత్యం చక్రవర్తి సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా లవకుశ చిత్రానికి ఘంటసాల పాడిన పాట కోరిన శ్రోతలు మొవ్వమండలం కాజగ్రామం నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి జయలక్ష్మి వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ప్రేమించుకుందాంరా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిందే మరొక పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కోకిలమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు. తలంబ్రాలు చిత్రం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంలో హరిహరన్ సుజాత పాడిన పాట కలిసుందాంరా చిత్రం నుంచి.

0: ప్లీజ్ ఒక్క గంట అండి.
1: గంట గంట మీ అంతలో ఉంటేలో నుంచి ఆకలి మంట మంట మంట మీ గిజగిజమంటే అమ్మానాన్నతో తంట మంటను మరి చేసి కలుపులు మూసేసి ఉప్పటి ముసుగేసి సరిగమ పాడేసి ఆ తీసుకున్నాము పెడితే ఆడబాసుతో తంట. ఉన్నది ఒక శోభన కాదు.

మీరు ఇంతవరకు 1981 సంవత్సరంలో జయకృష్ణ మూవీస్ ద్వారా విడుదలైన సీతారాముల చిత్రం నుంచి పాటలు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి ఆకాశవాణి వార్తలు చదువుతుంది రదా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్స్ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లోకి వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

0: భారత్ యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత్ ఆర్థిక వృద్ధిని ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్ కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించి సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సందర్శిస్తారు. ఆయన అక్కడ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. జ్ఞానం వివేకానికి దారితీస్తుంది, నైపుణ్యాల అభివృద్ధిని నడిపిస్తాయి, మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్ పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్ లో మేకింగ్ మల్టీ లెటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: ఎనభై నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథ స్వామి జగత్ ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన్ దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మారుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్ళారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడా కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న 16 తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోర్లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పోషకాహారం ప్రాధాన్యత గురించి పరిచయ కార్యక్రమంలో తెలుసుకుంటాం. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర.
1: మనకి ఆహారం ఎంత అవసరమో వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఈ రోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ రమ్య సదరం గారు వచ్చారు. వారితో మాట్లాడి పోషక ఆహారం అంటే ఏమిటి, దాని అవసరం ఎంత ఉంది తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమ్య సదరం గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముందుగా పోషక ఆహారం అంటే ఏమిటి వివరిస్తారా?
2: పోషక ఆహారం అంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి

0: కూడా ఒక ప్రపోర్షన్ లో మనం తీసుకోవాలన్నమాట. మనకి టోటల్ గా 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అందులో వీ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్ లో ఏ ఒక్కటి మనకి లోపించినా కూడా దానివల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, అవి ది ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. మనకి మొత్తం మనకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మనకి దాని నుంచే వస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ లో ఆల్మోస్ట్ 50-60% కార్బోహైడ్రేట్స్ నుంచే రావాలి. అలానే కమింగ్ టు ప్రోటీన్స్, దే ఆర్ మజిల్ బిల్డింగ్ బ్లాక్స్. మన కండరాలన్నీ కూడా మంచిగా ఎదగాలి, అలానే రిపేర్ సిస్టమ్స్ ఇన్ ఆర్ బాడీ అనేవి జరగాలి, ఇమ్యూనిటీ పెరగాలి అంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అందరూ ఏంటంటే అదొక ఎనిమీ లాగా చూస్తారండి ఫ్యాట్స్ ని, బట్ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికంటే మన ప్రతి ఒక్క సెల్ బాడీలో ఫంక్షన్ అవ్వాలంటే ఫ్యాట్స్ అనేవి ఉండాలి. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కమింగ్ టు విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మైక్రో న్యూట్రియన్సే కానీ మెటబాలిజం మన బాడీలో జరగాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మనం సమపాలల్లో తీసుకుంటేనే బికమ్స్ అ బ్యాలెన్స్డ్ డైట్.
1: ఒక సమతుల్య ఆహారం కావాలంటే ఇవన్నీ ఉండాలంటారు. ముందుగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మనకి చాలా అవసరం అంటారు. మరి పిండి పదార్థమే మనకి ఎనిమీ అనేది కూడా అంటున్నారు.
0: అవునండి.
1: ఆ లిమిట్ ఎక్కడ డిసైడ్ చేయాలండి? ఎంత కార్బోహైడ్రేట్స్ మనం తినాలి, ఎంత తినకూడదు, ఏంటి గుడ్ కార్బ్, ఏంటి బ్యాడ్ కార్బ్, అది వివరిస్తారా?
0: అవునండి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయాల్సినవి కాదండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మన కార్బ్స్ నుంచి వస్తుంది అనుకున్నాం కదా. సో అసలు గుడ్ కార్బ్స్ అంటే ఏంటి, బ్యాడ్ కార్బ్స్ అంటే ఏంటి? సో ఈ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, లేకపోతే రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే మైదా పిండి, ఎస్ మైదా పిండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ద బేకరీ స్టఫ్, జంక్ స్టఫ్, లైక్ అంటే మనకి ఇప్పుడు పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న తర్వాత ఒకవేళ షుగర్స్ కనుక చెక్ చేసాం అనుకోండి, ఒక స్పైక్ అంటే సడన్ గా గ్లూకోజ్ అనేది రైజ్ చేసేస్తుంది బాడీలో. అలానే కాసేపు అయిన తర్వాత లైక్ బ్రేక్ఫాస్ట్ లో మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ లంచ్ లోని వైట్ రైస్ ఏ తీసుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1 అవర్ కు ఒక స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, అలానే మళ్ళీ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పైక్ వస్తుంది. మరి అదే మోతాదులో ఆ గ్లూకోజ్ మనకి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వాలి, అది కూడా అదే స్పైక్ లో రిలీజ్ అవుతుంది. సో ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి మెయిన్ కల్ప్రిట్ అన్నమాట మనకి డయాబెటిస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి. సో మెయిన్ గా అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్స్ వల్లే వస్తాయండి. సో మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అని అంటే బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ అనేవి మెయింటైన్ చేస్తాయి, అంటే గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి ఉండవు. సో మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఈ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే హోల్ గ్రెయిన్స్, అంటే మనకి బ్రౌన్ రైస్ కానివ్వండి, లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి, అండ్ ఆల్ ద లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ హావ్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలన్నమాట.
1: ఇప్పుడు ప్రోటీన్ కు వస్తే, ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, అది ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది చెప్తారు?
0: సో ప్రోటీన్స్ అనేవి ఇప్పుడు మజిల్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకున్నాము. సో అట్ ద సేమ్ టైమ్ మన బాడీని రీజనరేట్ అవ్వడానికి, అంటే రిపేర్ ఆఫ్ టిష్యూస్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఉంటాయి, వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ఉంటాయి. అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లోకి వస్తే కనుక లీన్ మీట్స్ అనేవి ప్రిఫర్ చేయమంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, మటన్, ఫిష్ లో ఏది మంచిది అని అంటే మటన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్ ఉన్నా కూడా మనకి అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మటన్ లో ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి.
1: డాక్టర్, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. ఈ మధ్య మార్కెట్ లో చాలా ప్రోటీన్ పౌడర్లని, ప్రోటీన్ షేక్లని వచ్చేసాయి, అది ఎంతవరకు మంచిది? ఇంకా ప్రోటీన్ తీసుకోవడానికి ఇంకా బాడీ యాక్టివిటీకి ఏదైనా సంబంధం ఉందా?
0: నేనైతే ఈ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్తానండి. ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, సో ఆ మజిల్ బిల్డింగ్ వాళ్ళకి కావాలి. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో త్రూ డైట్ ద్వారానే తీసుకోవడం అనేది మంచిది. బియట్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, మనకి ఈక్వలీ గుడ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎగ్ వైట్ ఫర్

0: ఎగ్జాంపుల్. అయితే వెజిటేరియన్స్ అడుగుతారు, మరి మాకిప్పుడు ఎగ్ తీసుకోం కదండి, అలానే చికెన్ ఫిష్ అవి తీసుకోం కదా, మాకేంటి సోర్సెస్ అనేవి? లెగ్యూమ్స్ అండి, ఇంకా పప్పు దినుసులు, బీన్స్, ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అలానే వన్ బిగ్గెస్ట్ బూన్ ఫర్ వెజిటేరియన్స్ ఏంటంటే కీన్వా. కీన్వా అని దొరుకుతుంది, అందులో మనకి ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ అన్ని ఉంటాయి. ఎగ్ లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో కీన్వాలో అంత ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అలాగా నాచురల్ సోర్సెస్ ద్వారా తీసుకుంటే మంచిది, కానీ ప్రోటీన్ షేక్స్ వాటిలో ఎలా లేదన్నా ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ డిపెండింగ్ అపాన్ ప్రోటీన్ షేక్స్ అనేది అంత మంచిది కాదండి.
1: ఫ్యాట్, కొవ్వు మనం తీసుకునేది నెయ్యి నూనె, దాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది, అది వంటలో ఎంతవరకు వాడాలి చెప్తారా?
0: ఫ్యాట్స్ లో కూడా ఇక్కడ మనం గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ కింద మాట్లాడుకోవాలండి.
1: అంటే వాటిలో కూడా గుడ్ ఇంకా బ్యాడ్ ఉంటాయి?
0: ఉంటాయి, ఉంటాయి. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అందరూ వాడతారండి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి, మనము బాగా ఆ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో బాగా హీట్ చేస్తారు వీటిని, అంటే సీడ్స్ ని కానీ ఆయిల్ ని కానీ. ఆ హీటింగ్ ప్రాసెస్ లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బ్యాడ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అవి మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మనం తగ్గించేసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెక్క గానుగ నూనెలను వస్తున్నాయండి. అది ఏంటంటే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని తీస్తారు, సో అక్కడ హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. సో గుడ్ ఫ్యాట్స్ అన్ని రిటైన్ అవుతాయి. సో అందులో మనకి చెక్క గానుగ నూనెల్లో ఏంటంటే చాలా ఫ్లేవర్స్, జింజర్ ఆయిల్, సెసమీ ఆయిల్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆలివ్ ఆయిల్ అండి. సో అందులో ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అని చెప్పి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించేస్తుంది, ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ బెస్ట్ ఇస్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ ఇంకా రిమైనింగ్ ఘీ అంటారా, తీసుకోవచ్చండి, కానీ మోడరేషన్ లో తీసుకోవాలి. కొంతవరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అందులో ఉంటాయి, అందుకని మోడరేషన్ లో తీసుకోమని చెప్తామన్నమాట.
1: మోతాదులో నెయ్యి వాడితే
0: అవును మంచిది,
1: మంచిది అంటారు. మరి ఇప్పుడు విటమిన్ మరియు మినరల్స్ గురించి అన్నారు కదా,
0: అవునండి,
1: వాటికి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత మోతాదులో తీసుకోవాలి?
0: యాక్చువల్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటాయండి. సో యూజువలీ ఏంటంటే మేము 2-3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే చెప్తాము. కానీ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, కుకింగ్ ప్రాసెస్ లో కూడా ఆ విటమిన్స్ మినరల్స్ రీటైన్ అవుతున్నాయా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే బాగా ఉడికించేయడం కానీ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే వస్తుందో మనం కర్రీ చేస్తునేటప్పుడు మొత్తం అదంతా కూడా ఇవాపరేట్ అయిపోయే వరకు ఉంచేస్తారు. సో మన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని డీనేచర్ అయిపోతున్నాయి, మన బాడీలోకి వెళ్ళట్లేదు. సో హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ లేదంటే రా ఫామ్ లో తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా అంతే. యూజువలీ ఏంటంటే జ్యూసెస్ ఫామ్ లో తీసుకోవద్దని చెప్తాము, బికాస్ మళ్ళీ యాడెడ్ షుగర్స్ వేసుకొని మరి తీసుకుంటారు.
1: టెట్రాపాక్స్ లో వచ్చే జ్యూసెస్ అవాయిడ్ చేయాలి.
0: ఇంట్లో చేసుకున్నా కూడా ఫ్రూట్స్ తో కంపేర్ చేస్తే ఫ్రూట్ జ్యూసెస్ నాట్ అడ్వైజబుల్ అండి. హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది రావాలి కదా. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి ఫ్రూట్ లో కూడా ఫ్రక్టోజ్ సింపుల్ షుగరే, అది కానీ ఫైబర్ ఉండడం వల్ల అది గుడ్ కార్బ్ అవుతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి ఉంటే అది కూడా రెక్టిఫై అవుతుంది కాబట్టి.
1: బాగా చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఏ వయసుకి ఎంత కావాలి చూసుకుందాం. ముఖ్యంగా ముందుగా మనం పిల్లలతో మొదలెడితే, చిన్న పిల్లలకి మనం ఎంత వరకు ఆహారం ఇవ్వచ్చు, అంటే 1 ఇయర్ బేబీ నుంచి తీసుకొని 4-5 ఇయర్స్ బేబీ, వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారంగా పేరెంట్స్ ఎంత వరకు వాళ్ళకి ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఎంత ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు అంటారు?
0: యూజువలీ ఏంటంటేనండి, 6 మంత్స్ తర్వాత నుంచి వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అంటే సాలిడ్ ఫుడ్ అనేది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నా అడ్వైస్ టు ద పేరెంట్స్ ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇనీషియల్ గానే వాళ్ళకి మనం చేసి పెట్టేవన్నీ కూడా హెల్దీగా చేసి ఇస్తే, అండ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్నపిల్లల్లో ఈ ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు చిన్న పారేజ్ లాగా మిల్క్ తో పాటు చేసి పెడితే వాళ్ళు తింటారు. అలాగేంటంటే వాళ్ళ స్నాకింగ్ ఆప్షన్స్ అన్ని కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీ గనక మనం చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంకా కమింగ్ టు ద రిక్వైర్మెంట్స్, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి కార్బోహైడ్రేట్ ఇంపార్టెంటే, ప్రోటీన్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే. సో 3 కవర్ అయ్యేలాగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అవి అంటారా, డెఫినెట్లీ వాళ్ళకి కూడా 2-3 సర్వింగ్స్ పర్ డే అనేది ఇవ్వాలి. కాకపోతే హోల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు యాక్చువల్లీ వెయిట్ బట్టి చెప్తామండి, అంటే మరి 1 ఇయర్ పిల్లలకి 2 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే వెయిట్ బట్టి

0: ఉంటారు, చాలా మంది సన్నగా మాల్ నరిష్డ్ గా ఉంటారు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా మేము వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, టీనేజ్ వచ్చేసరికి పిల్లల గ్రోత్ రిక్వైర్మెంట్సే కాకుండా ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ఆకలితో పాటు రుచులు కూడా కావాలి. అలాంటప్పుడు వాళ్ళని ఎలాగా డైరెక్ట్ చేయాలి హెల్దీ ఈటింగ్ వైపు ప్లస్ యాక్టివ్ లైఫ్ కోసం?
0: ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఏంటైపోయిందంటే మన ఈ ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఏంటంటే అంత కూర్చుని తినే టైం, పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. కానీ యాక్చువల్లీ టేబుల్ మీల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అందరూ ఒకేసారి కూర్చొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటే పిల్లలు అదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనమే ఒకవేళ అన్ని సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి డెఫినెట్లీ వాళ్ళు కూడా తీసుకోరు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు పిల్లలు అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మంచిది, ఇది నువ్వు తిను, ఇది తినకు అని అంటే దే గో ఇన్ టు అ నెగటివ్ మోడ్, అంటే ఇది ఎందుకు తినకూడదు, నాకు అదే తినాలనిపిస్తుంది అని అంటారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిప్స్ వాళ్ళకి అలవాటు అయ్యాయనుకోండి, అది మనం ఫస్ట్ ఏం చేయాలంటే అది మాన్పించడానికి ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెట్టడానికి ట్రై చేయాలి. అంటే బయట వాళ్ళు ఏ ఆయిల్తో యూజ్ చేస్తున్నారో తెలియదు, ఇంట్లోనే మనం చేసి పెట్టి వాళ్ళకి నెమ్మదిగా అది కూడా మాన్పించి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ వైపు డైవర్ట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెట్టడము, టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడం చేస్తే వాళ్ళు అసలు ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలకు తెలియదు. సో దాని నుంచి డైవర్ట్ చేసి ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఎందుకు తింటున్నా, అందులో ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ థింక్ దట్ విల్ వర్క్ వండర్స్.
1: మరి ఇప్పుడు ఎంప్లాయిడ్ పీపుల్ స్పెషలీ 9 నుంచి తీసుకొని సాయంకాలం 6-7 వరకు చైర్ మీదే కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అది ఇంట్లోనైనా ఆఫీస్ లోనైనా ఏ వయసు వాళ్ళైనా, వాళ్ళ డైట్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతాయి అంటారా?
0: డెఫినెట్లీ అండి.
1: వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే ఎక్కువ యాక్టివ్ ఉండగలరు?
0: ఇప్పుడు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఎప్పుడో మార్నింగ్ తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 3 o'clock తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో నైట్. యాక్చువల్లీ మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ చాలా రాంగ్ అండి. దట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3-meal ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారు అనమాట, అది చాలా రాంగ్. యాక్చువల్లీ 6-meal ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. 3 major meals, 3 minor meals. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ యువర్ డే కొంచెం ఏదైనా వార్మ్ గా, వార్మ్ వాటర్ కానివ్వండి, లేకపోతే జస్ట్ లెమన్ వాటర్ విత్ హనీ తీసుకొని నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా 11 o'clock ఏదో ఒక ఫ్రూట్ మీతో పాటు క్యారీ చేయాలి, లేదంటే బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే అందులో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోవడము గివ్స్ ఎక్స్ట్రా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అలానే లంచ్ నార్మల్ గా తీసుకుంటారు టైంకి 1 o'clock కల్లా. 4 o'clock కి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్
1: బయట. ఇందులో ఏముంటే బాగుంటుందంటారు?
0: సో ఈవినింగ్ టైంలో ఏంటంటేనండి చిన్న సాలడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నా సాలడ్ అని రాజ్మాతో సాలడ్ లాగా చేసుకోవడం, ఆనియన్స్ టొమాటోస్ చిన్న నిమ్మకాయ, అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్ కి కాల్షియం అండ్ ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజ్మా శనగలు వీటిల్లో ఏంటంటే కాల్షియం ఐరన్ ఉంటాయి, కానీ ఐరన్ అబ్జార్ప్షన్ పెరగాలి అని అంటే విటమిన్ సి యాడ్ అవ్వాలి. సో నిమ్మకాయ పిండుకొని ఆ సాలెడ్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలో ల్యాండ్ అవ్వరు. అలానే మనకి మకానా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కార్న్ క్యారీ చేయొచ్చు మనతో పాటు. అలానే అంత టైం లేదు, ఫ్రూట్స్ తీసుకోండి.
1: ఆల్మోస్ట్ ఒక 50 grams అన్న డబ్బాలో పెట్టుకుంటే చాలు అంటారు, ఈవినింగ్ స్నాక్స్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ. ఒక చిన్న డబ్బా, చిన్న 50 grams మనం క్యారీ చేయడానికి చిన్న పర్స్ అయినా సరిపోతుంది. బాగా చెప్పారండి. మరి డాక్టర్ గారు బ్యాలెన్స్ డైట్ అనేది చెప్పారు, ప్రోటీన్స్ విటమిన్స్ ఒక పదం తరచూ వింటూ ఉంటాము. మన థాలీలో మన ప్లేట్ లో అన్ని కలర్స్ ఉండాలి, అది ఏమిటి వివరిస్తారా?
0: అవునండి, ఇది మెయిన్ గా ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి అప్లికబుల్ అన్నమాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టొమాటోస్ రెడ్ గా ఉంటాయి కదా, సో అందులో లైకోపీన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది అన్నమాట, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విటమిన్ ఏ. విటమిన్ ఏ మనకి విజన్ కి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజు నేను ఈ టొమాటోసే తింటాను, క్యారెటే తింటాను అని చెప్పేసి రిమైనింగ్ వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తే బ్రింజాల్ ఇస్ పర్పుల్ ఇన్ కలర్, కదా. సో దాట్ డినోట్స్ అనదర్ విటమిన్, అనదర్ మినరల్. సో అందులో మనం మిస్ అయిపోతున్నాం కదండి. సో ఆల్వేస్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ అ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే కలర్ఫుల్ గా ఉండాలి ప్లేట్ అనేది. ఎందుకు చెప్తామంటే ఒక వెజిటబుల్లో ఉన్న న్యూట్రియన్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం

0: ఎస్పెషలీ అంటే నవ డేస్ ఇప్పుడు నేను చూస్తున్న సినారియోస్ లో ఏంటంటే డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడము అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఒబేసిటీ ఇలాంటివి కూడా వస్తాయండి. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా అంటే ఉమెన్ ఏం కంప్లైంట్ చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళాలి కాబట్టి వాటర్ అవాయిడ్ చేస్తారు. అలా చేయకూడదు. ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకుని 3 to 4 అవర్స్ లో ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు పెట్టుకోవాలి. జస్ట్ లైక్ అ మెడిసిన్, అంత ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే మన బాడీలో ఇన్సులిన్ ని యాక్ట్ చేయకుండా చేసేస్తాయి అన్నమాట ఈ రెసిస్టెన్స్ అనేది. నాచురల్ వే అది తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్. అది కూడా మీరు జిమ్కి వెళ్ళి స్ట్రీనియస్ వర్కౌట్స్ చేసేయమని కాదు, ఫస్ట్ బ్రిస్క్ వాకింగ్ తో స్టార్ట్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే మనము పక్క వాళ్ళు నడుస్తున్నామంటే పక్క వాళ్ళతో మాట్లాడలేనంత ఆయాసం వచ్చేలాగా నడవాలి. ప్రొవైడెడ్ మీకు కార్డియాక్ ఇష్యూస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి లేని వాళ్ళకి, ఒక హెల్దీ ఇండివిజువల్ కి. సో అలా నడిచినప్పుడు మన బాడీలో ఈ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా సంబంధం లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ రెస్ట్ అన్నారు. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ టైంలోనే మనము ఈ మెటబాలిజం, నెక్స్ట్ బాడీ రిపేర్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ డే మనం రెజ్యూనేట్ అవ్వాలి అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం నైట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది రికమెండ్ చేస్తాము.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే మనం నేటి ఆహారమే రేపటి ఆరోగ్యం అన్నట్టుగా, ఈ రోజు నుంచి మనం మన ఆహారాన్ని పట్ల జాగ్రత్తలు పడుతూ మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేస్తూ శుభ్రంగా పడుకుంటే రేపటి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అంటారు. అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: చాలా థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ వచ్చినందుకు. చాలా థ్యాంక్స్.
2: మీరు ఇంతవరకు పోషకాహారం ప్రాధాన్యత అనే అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె ఇందిరాగారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఇప్పుడు కార్మికుల గీతాలు వింటారు.

ఆ రూపముగ నినయశోదకు తాపమునసి ఇంచి జన్మధన్యతగా చిన్న.

పాండురంగ మహత్యం చిత్రానికి ఘంటసాల పాడిన పాట అది. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజ నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్టస్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంటు విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈ రోజు అన్ని పెట్టుబడులు, నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
0: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీ పత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ సామాజిక భద్రతా ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్ద సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
3: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరం అని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి,
0: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళాలను నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళా కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్దిదారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా రైతులకు ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇది రావుండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్ పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवा कर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 14555 पर कॉल करें.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆరోగ్య పరిరక్షణ, ఈ అంశంపై శ్రీమతి బి శ్వేతారాణిబాయి గారి ప్రసంగం వింటారు.
1: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం. దానాలలో శ్రేష్టమైనది అన్నదానం. ఇది ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోనూ భోజనానికి ప్రాధాన్యత ఉంది. అతిథి అభ్యాగతులకు భోజన సదుపాయం చేయటం, పరిచయస్తులకు టీ కాఫీలు అందించడం లాంటివి మన సంప్రదాయంలోనివే. ఆహార విధానంలో మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య సంరక్షణ చేసే విధానం ప్రకృతి చికిత్సలో ఒక ప్రధాన భాగం. కొన్ని తరాల నుంచి కొన్ని తరాల వారు అవలంబిస్తున్న ఆహార పద్ధతులను సాంప్రదాయ ఆహార పద్ధతులు అంటారు. ఇవి మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో తోడ్పడతాయి. ఈ ఆహార పద్ధతులు మనకు సులభంగానూ మన ప్రకృతిలో నుంచి లభించేవే మరియు చారిత్రాత్మక ప్రసిద్ధి కూడా కలిగి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలోని కొన్ని సాంప్రదాయక ఆహారములైన చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నూనె, నెయ్యి, వెన్న, పాలు మరియు ఇతర పాల పదార్థాలు, గుడ్లు, మసాలా దినుసులు మొదలైనవి. ఇప్పుడు మనం ఈ ఆహార పదార్థాల ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, అంతేకాక గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, మన ఎముకలు మరియు మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి, మన శరీరంలో కావాల్సినంత మోతాదులో హీమోగ్లోబిన్ను సరఫరా చేయడం దీని ముఖ్య పని, కంటి చూపు తగ్గకుండా చూస్తాయి, పోషకాహార లోపాలను సరిచేస్తాయి, వ్యాధులను రాకుండా శరీరాన్ని కాపాడతాయి. మన సాంప్రదాయక వంటలలో మొదటిది చిరుధాన్యాలు, గింజధాన్యాలు. వీటిని కావాల్సినంత మోతాదులో తీసుకోవాలి. బియ్యం, ముడిబియ్యం, ఓట్స్, గోధుమలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిని చిరుధాన్యాలు లేదా గింజధాన్యాలు అంటారు. వీటితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్లతో పాటు క్యాలరీలు అందించే శక్తిజనకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఫైబర్ అంటే పీచు, ప్రోటీన్, కాల్షియం, కాపర్, ఇనుము, వైటమిన్ ఈ మరియు కే లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి, జీర్ణకోశ వ్యాధులను రాకుండా నియంత్రిస్తాయి, మలబద్ధకం లాంటి సమస్యలను దరిచేరనియ్యవు. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతకా ధాన్యాలను వినియోగిస్తూ ఉంటాము. వీటిలో రాగులు, సజ్జలు మరియు జొన్నలు అనే చిరుధాన్యాలు మన ప్రాంతంలో వాడుతున్నాము. అందులో రాగులకు భారతదేశం పుట్టినిల్లుగా పరిగణింపబడుతుంది. 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం, 3.9 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడుతుంది. సంప్రదాయబద్ధంగా రాగి పాలకు బదులుగా పాయసంగా కానీ, అంబలిగా కానీ, రాగి ముద్దగా కానీ తీసుకోవచ్చు. ప్రస్తుతం రాగి వెర్మిసెల్లి అంటే సేమ్యాగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఆహారంగా మార్కెట్లో లభిస్తుంది. రాగుల్లానే సజ్జలు వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడబడుతున్నాయి. 100 గ్రాముల సజ్జలలో 11.6 గ్రాముల ప్రోటీన్ అంటే మాంసం కృతులు, 67.5 గ్రాముల పిండి పదార్థం, 8 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. కంటికి అత్యంత భద్రత రక్షణ కలిగించే కెరోటిన్ అనే పదార్థం ఇందులో ఉంటుంది. ఈ చిరుధాన్యాలతో మనం రొట్టెలు, అన్నం, సంకటి, జావలాగా చేసుకొని తినొచ్చు. చిరుధాన్యాలతో పాటుగా పప్పు ధాన్యాలు కూడా మన ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనకు రోజూ దొరికే పప్పు దినుసులలో ప్రోటీన్తో పాటు క్యాలరీలు కూడా ఉంటాయి. పప్పు ధాన్యాలలో ఉన్న పోషకాలు ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్ అను పోషకాహార లోపంను తగ్గించే చికిత్సలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెసరపప్పులో రక్తహీనత రాకుండా చూసుకునే ఖనిజాలు మెండుగా లభిస్తాయి. ఎర్రపప్పు, కందిపప్పు మనం మామూలుగా రోజువారీ ఆహారంలో వాడుతూనే ఉంటాము. వీటి నుంచి మనకి

ప్రోటీన్లతో పాటు బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. ఇవి మన శరీర పోషణలో భాగంగా ఉంటూ కంటి చూపు దెబ్బతినకుండా చూస్తాయి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు తర్వాత మన ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షించేవి ఆకుకూరలు. మనకు అతి చౌకగా లభించే పచ్చని ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. అందులో తోటకూర, కొయ్య తోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూర వంటివి మనకు అందుబాటులో ఉండేవి. ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడడం మంచిది. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, సి, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుని తీసుకోవడం వలన మోకాలి నొప్పులు, రక్తహీనత, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకుకూరల్లో ఉండే వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం చాలా తక్కువ ఉన్నందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రోజువారి ఆహారంలో ఆకుకూరలు చేర్చడం తప్పనిసరి. ఈ ఆకుకూరల్లో ఏ, కే, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల శ్వాస సంబంధిత వ్యాధులను, మూత్ర పేగు సంబంధిత వ్యాధులను అద్భుతంగా నియంత్రిస్తాయి. పీచు అధికంగా లభించటం వలన ఒక కప్పు ఆకుకూరలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని మీ దరిదాపులో చేరనివ్వదు. అంతేకాకుండా జీవక్రియను శుభ్రం చేస్తుంది. ఇందులో దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంటే హానికర కణాలతో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్లు, ఖనిజాలు రక్తపోటును నివారించడానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఒక మంచి క్యాన్సర్ నివారిణి అని చెప్పవచ్చు. ఇందులో అనేక ఫ్లేవోనాయిడ్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ రహిత గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరలను క్యాన్సర్ నివారిణి అని కూడా అంటారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఆకుకూరలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ఆకుకూరల్లో కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో కెరోటిన్ విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మొటిమలు, మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటిని రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కంటి శుక్లాలు మరియు వయసుతో వచ్చే కళ్ళ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సిలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు మనం ఆకుకూరలతో చేసే వివిధ రకాల వంటల గురించి తెలుసుకుందాం. ఆకుకూరలతో మనం వేపుడు, పులుసు, ఆకుకూరలతో పచ్చడి లేదా ఆకుకూరల్ని పప్పులో వేసుకొని ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. ఇలానే మన సాంప్రదాయక ఆహార పద్ధతులలో కూరగాయలు కూడా ఒక భాగం. మన జీవన శైలికి కావలసిన పోషకాలు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకునే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇవి అతి తక్కువ ధరల్లో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. మనం రోజు వాడే కూరగాయలను 4 రకాలుగా విభజించారు. అందులో మొదటిది తీగజాతి కూరగాయలు, దుంపజాతి కూరగాయలు, చిక్కుళ్ళు, నాలుగవది సంవత్సరం పొడుగునా దొరికేవి. అందులో మనం ఇప్పుడు ముందుగా తీగజాతికి చెందిన కూరగాయల గురించి తెలుసుకుందాం. తీగజాతికి చెందిన కూరగాయలు కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, కీరదోసకాయ, సొరకాయ. ఇవి అన్ని తీగజాతికి చెందిన కూరగాయలు. అందులో కాకరకాయ భారతదేశంలో అంతా పెంచబడుతున్న మొక్క. దీని రుచి చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్నిచ్చేదని అందరూ తింటారు. కాకరను మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర రసంలో హైపోగ్లైసెమిక్ పదార్థం ఉంటుంది, అంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే స్వభావం ఉన్న పదార్థం. శరీరంలో స్వతహాగా విడుదల అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ను తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ కాకరకాయతో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు కాకరకాయ కారం,

కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ చికెన్ మొదలైనవి. మన సాంప్రదాయక కూరగాయలలో మరొకటిది గుమ్మడి. తెలుగువారికి ప్రీతికరమైన, శుభప్రదమైన, తరచూ వాడబడే కూరగాయ గుమ్మడి. దీనిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఇందులోని పదార్థాలు వివిధ రకాల రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు చాలా విధాలుగా గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడిలో పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక విటమిన్ ఏ అధికంగాను, కొద్దిగా విటమిన్ సి ఉన్నందున అది ఆహార పరంగా విలువైనదని గుర్తించారు. కడుపులోని టేప్ వామ్ ఇన్ఫెక్షన్ అనగా నులి పురుగులు నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు. ఇలా చేస్తే నులి పురుగులు నివారణ జరుగుతుంది. గుమ్మడితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు గుమ్మడి పచ్చడి, గుమ్మడి హల్వా, ఇలా అనేక రకాలుగా చేసుకోవచ్చు. దుంపజాతికి చెందిన కూరగాయలు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, ఉల్లిగడ్డ, చిలకడదుంప, కంద, చామదుంప మొదలైనవి. ఈ దుంపజాతికి చెందిన క్యారెట్లలో అన్ని పోషకాలలోకెల్లా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు రోజుకో క్యారెట్ తినటం వలన కంటి చూపు సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారెట్లోని పోషకాలు గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ను ఒక క్యాన్సర్ పోరాట యోధుడు అని కూడా అంటారు. క్యారెట్తో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్యారెట్ కూర, క్యారెట్ ఫ్రై, క్యారెట్ హల్వా మొదలైనవి. ఇలానే దుంపజాతికి చెందిన వాటిలో ఉల్లిగడ్డ కూడా ఒకటి. ఇందులో ఎన్నో హార్మోన్ల గుణాలను ఉల్లి రసంలో ఉన్నాయి. ఉల్లిలోని శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువే, కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది, కానీ క్యాలరీలు ఎక్కువ. ఉల్లిని అన్ని కూరల్లో వాడతారు. దీనిలోని ప్రత్యేకమైన వాసన వంటకాలకు కమ్మదనాన్ని ఇస్తుంది. ఈ ఉల్లి నుంచి వచ్చే రసాన్ని నెయ్యిని సమభాగాలుగా కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా మూడు పూటలా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. కూరగాయలలో ఇంకో రకం చిక్కుళ్ళు. ఇందులో సోయా చిక్కుడు, గోరు చిక్కుడు రెండూ ఉన్నాయి. సోయా చిక్కుళ్లను సోయా బీన్స్ అని కూడా అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఈ సోయాబీన్స్తో బిస్కెట్లు, బ్రెడ్లు తయారీలో వాడతారు. సోయాలోని ప్రోటీన్లు మాంసంలోని ప్రోటీన్లు వంటివే. సోయా చిక్కుళ్ళలానే గోరు చిక్కుళ్ళు చిక్కుడు జాతిలో ఒకటి. ఇది బలమైన ఆహారం. దీనిని మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పండిస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, బరువు తగ్గించే మరియు మధుమేహ చికిత్సలో ఉపయోగపడుతుంది మరియు పిండం అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ కూరగాయల జాబితాలో మనకు సంవత్సరం పొడుగునా దొరికేవి టమాటా, బెండకాయ, పచ్చిమిరప. అందులో టమాటా వాడని కుటుంబం లేదు, టమాటో లేని వంటకం లేదు. ఈ టమాటో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాతో చేసిన వంటకాలని తింటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరం అవుతుంది. ఇది తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టొమాటోలను వాడడం వలన ఉదర సమస్యలను తగ్గించవచ్చు. ఇలానే మన తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయలలో ఒకటి వంకాయ. ఈ వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది మరియు బీపీని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు లానే మనకు నిరంతరం అవసరం అయిన ఆహార పదార్థం పాలు. క్షీరదాల నుండి పాలను సేకరించి పాల నుండి అనేక ఇతర పదార్థాలను తయారు చేసి ఆహారంలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు పెరుగు, జున్ను, చీజ్, పన్నీర్, వెన్న, నెయ్యి మొదలైనవి పాల నుంచి తయారు చేసే పదార్థాలు. వీటిలో నుంచి ఏ ఒక్కటి తీసుకున్నా మనం రోజువారీ ఆహారంలో మన శరీరంలో ఎముకలు బలపడడం జరుగుతుంది. ఇందులోని ఖనిజాలు మన ఆరోగ్య పరిరక్షణలో ఎంతో తోడ్పడతాయి. పాలలాగే రోజు మన ఆహార ప్రణాళికలో గుడ్లను ఒక భాగంగా చేసుకొని తీసుకోవటం వలన మనకు కావాల్సిన

0: పోషకాలు అన్నీ సమంగా అందుతాయి. ఇందులో విటమిన్ ఏ, డిఈ, కే అన్నీ ఉంటాయి. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవటం వలన ఎముకలు మరియు కంటికి సంబంధించిన సమస్యలను రాకుండా అరికట్టవచ్చు. చిన్నపిల్లలకు రోజు ఒక గుడ్డును ఇవ్వటం వలన వారిలో వచ్చే పోషకాహార లోపంను రాకుండా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు రోజు ఒక గుడ్డును తినటం వలన పిండం పెరుగుదల బాగా జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలలో ఉన్న పోషకాలు అన్నీ మన శారీరక మరియు మానసిక ఎదుగుదలలో ఎంతో సహాయపడతాయి. కావున రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినటం మర్చిపోవద్దు. గుడ్లు, పాలు లాగానే మనం రోజు ఏదైనా ఒక పండు తినటం వలన మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రస్తుతం మనం ఈ కరోనా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లల్లో మనకు రోజు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ దొరుకుతాయి. ఆయా కాలంలో దొరికే పండ్లను తీసుకొని తినటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ పండ్లతో మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు పండ్ల రసాలు, స్క్వాషెస్ లాంటివి చేసుకొని తాగొచ్చు. జామ్స్, జెల్లీస్ లాంటివి చేసుకొని తినవచ్చు. ఈ విధంగా మన సాంప్రదాయక ఆహార పదార్థాలు ఎంతో విలువైన పోషకాలు కలిగి ఉండి శరీరానికి ఎంతో మంచి చేస్తున్నాయి. మన దేశంలోని ప్రజలు కరోనా వంటి మహమ్మారిని కూడా తరిమికొట్టగలుగుతున్నారు అంటే వీటి వలన కలిగే ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉన్నాయి అని చెప్పకనే చెప్పవచ్చు.
1: సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆరోగ్య పరిరక్షణ శ్రీమతి బి శ్వేతరాణి బాయి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజు క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలా మంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే

ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజలాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్ని కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.

0: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.
3: అబ్ 70 వర్ష సే అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో अस्पताल में मुफ्त इलाज मिलेगा.
4: देश के युवाओं ने लिया है न्यू ईयर रेजोल्यूशन, 70 साल के पार सभी बुजुर्गों का आयुष्मान वै वंदना कार्ड बनाने का. 5 लाख रुपए के मुफ्त उपचार का उपहार पहुंचाकर भारत को आयुष्मान बनाने का.
5: देश जो रहा है आयुष्मान.
4: आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान वै वंदना कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

గమనిక: మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

किसने किया तुझे आलम, जब भी घिरा

టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ్య కార్యక్రమంలో మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ మీకు తెలుసు కదా. మరి తెలియని వారి కోసం నంబర్ మరొకసారి 0866-248-8812 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. 0866-248-8812 నంబర్కి. మరైతే కార్యక్రమంలో మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే జగన్నాథ రథయాత్ర తెలుసు కదా. జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక రథోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంటే జూను జూలై నెలల్లో ఒడిశాలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ప్రశ్న ఏంటంటే జగన్నాథుడి రథం పేరు ఏమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలుంటాయి. ఇదండి మొదటి ప్రశ్న. జగన్నాథుడి రథం పేరు ఏమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలుంటాయి. మరి సమాధానం పంపించండి 0866-248-8812 ఈ నంబర్కి.

అండి. మరి గీత గోవిందం చిత్రం నుంచి పాట విన్నారు కదా. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలను పంపించారు. మరి చూద్దాం, ప్రశ్న ఏంటంటే జగన్నాథుడి రథం పేరేమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి. ఇదండి ప్రశ్న, విన్నారు కదా. మరి పంపించారు సమాధానాలను, చూద్దాం ఎవరు పంపించారు. మొట్టమొదటి సమాధానం ఒంగోలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఒంగోలు. సుజాత నగర్ నుంచి పంపించారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, వీరందరూ పంపించారు. ఇంకా ఎవరంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించిన వారు ఎవరంటే ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. అలాగే ఇంకా శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు. తర్వాత మానస సమృత అండి, మానస సమృత చీరాల నుంచి పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి శ్రీ చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి అనురాధ్ గారు, తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి, తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ని ఎవరు పంపించారంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్. ఇంకా తర్వాత నంది ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, సుభాని గారు. మీ ఆన్సర్ ఇప్పుడే చదువుతున్నాను. ఓకే రైట్. తర్వాత అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ గారు, వినయ్ గారు నా ప్రశ్నలో ఇంకా ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయని అడిగాను, మీరు దానికి సమాధానం పంపించలే. ఓకే. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. తర్వాత అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట, శ్రీ

శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమ్మపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఏమిటిది ఆన్సర్? మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కే రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి. యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు, మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా నుంచి. ఓకే అండి. తర్వాత మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి. ఇంకా పాపిన్యపాల్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్. తర్వాత కాసుల పద్మ, గుంటూరు నుంచి. తర్వాత బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, బ్రహ్మయ్య, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. ఓకే అండి, ఎన్ని చక్రాలు అనేది మాత్రమే పంపించారు. మరి జగన్నాథుని రథం పేరు ఏమిటి అని కూడా అడిగాను. జగన్నాథుని రథం పేరు ఏంటో కూడా పంపించండి. ఓకేనా. తర్వాత పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు, నరేంద్రారెడ్డి, ఇంకా మస్తాన్ భాష కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, వీరందరూ కూడా పంపించారు ఆన్సర్ని. తర్వాత బతిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం నుంచి పంపించారు. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుండుగొలను రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన రెడ్డి, పాపిన్నే పాల్యం నుంచి పంపించారు. నంద్యాల జిల్లా భానుముక్కుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. ఓకే అండి. తర్వాత ఇంకా హోస్కోట నుంచి పంపించారు లతా సుహాస్ గారు. మీరు కూడా ఓన్లీ వీల్స్, ఎన్ని వీల్స్ అనే దానికి మాత్రమే పంపించారు. ఓకేనా, రథం పేరు పంపించాల. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి, నల్గొండ డిస్టిక్ నుంచి, దయద త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, మీరు రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామమూర్తి గారు, మీరు భువనేశ్వర్ నుంచి పంపించారా మీరు? ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట, నిజామాబాద్ నుంచి. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా డి కోటేశ్వరరావు గారు, కోవూరు నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత బృందావనం పద్మశ్రీ, శ్యామ్, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత

ఇంకా తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరంటే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత విజయ కైలాష సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు సమాధానం. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా మీరు ఆన్సర్ని దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమా పద్మావతి ఇనమడుగు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహేంద్ర గారు తెనాలి నుంచి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని గారు, మీరు చదివేశాను కదా. ఓకే అండి. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్, ఓకే అండి, పంపించారు ఆన్సర్. రామ్ రెడ్డి కూడానా, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత గుర్రం అనంత టౌన్షిప్ నుంచి ఉదయ్, మధుసూదన్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి. ఇంకా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు పూజారి ధనుంజయ. ఓకే, మీరు రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం సుజాత నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు సతిరెడ్డి అనపర్తి నుంచి పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా భోగనాథిని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మాటూర్ నుంచి. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, బండారు శంకరయ్య, మొహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, మంగళంపురి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు వీరందరూ కూడా. ఆ తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఓకే, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండు, ఓకే. తర్వాత పాపిన్నిపాళ్యం నుంచి సూర్యనారాయణ గారు పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా రెండు మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఇంకా లాస్ట్ మెసేజ్ ఎవరంటే, ఓకే, మీరే పంపించారు. ఓకే అండి, మరి ఇవి అండి మొదటి ప్రశ్నకు సంబంధించి మెసేజెస్ అన్నీ కూడా, మరి ఆన్సర్ తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక రథోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అనగా జూన్ జులై నెలల్లో ఒడిశాలోని తీరప్రాంత నగరమైన పూరిలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఈరోజు ప్రశ్న, జగన్నాథుని రథం పేరేమిటి, ఆ రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి అని అడిగాను. జగన్నాథుని రథం పేరు నందిఘోష్ లేదా గరుడ ధ్వజ అంటారు. చక్రాలు ఏంటంటే 16 చక్రాలు. ఓకేనా, విన్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏంటిది చెప్పాలి, ఏ రకమైన కోర్టులపై ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఆడతారు చెప్పాలి మరి. ఓకేనా, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పేరు ఏంటి, ఈ రకమైన ఏ రకమైన కోర్టులపై ఈ టోర్నమెంట్ ఆడతారు, ఈ మధ్యనే జరిగింది మరి ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఏంటనేది చెప్పండి. ఈలోగా మరొక పాట విందాం.

ఓకే అండి, క్వశ్చన్ కొంతమంది మళ్ళీ క్వశ్చన్ చెప్పమంటున్నారు. మరి వారి కోసం, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పేరేంటి? మరి ఏ రకమైన కోర్టులపై ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఆడతారు? ఇదండి ప్రశ్న.

ఓకే అండి, మరి అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు, చూద్దాం ఎవరంటే. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తర్వాత శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య పంపించారు. వీరు అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి పంపించారు, టోర్నమెంట్ పేరు పంపించారు. మరి ఏ కోర్టులపై ఆడతారు వింబుల్ ఆ టోర్నమెంట్ అనేది మీరు పంపించలేదు, ఓకేనా? రైట్. మరి తర్వాత పంపించారు శేషాద్రి గారు, నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత

చల్లపల్లి నుండి రాజేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించలేదు మీరు. ఓకే రైట్. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీన, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారు. మీరు కూడా ఓన్లీ టోర్నమెంట్ పేరు పంపించారు. మరి ఏ కోర్టులపై, ఏ కోర్టుల్లో ఆడతారు? ఉంటాయి కదా హార్డ్ కోర్ట్ అని, లేక తర్వాత ఇంకేమంటారు, నాలుగు రకాల కోర్టులు ఉంటాయి. మరి విమ్ముళ్ళ ఈ పురాతనమైన ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంటు ఏదని అడిగాను, మరి ఆ టెన్నిస్ టోర్నమెంట్ ఏ రకమైన కోర్టులపై ఆడతారు అనేది కూడా పంపించండి. ఓకే. తర్వాత పంపించారు ఎవరంటే, కొత్తపేట నుంచి గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఫణిరాజు గారు నెల్లూరు నుంచి. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలులంక అవినగడ్డ నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఆ తర్వాత మొదటి ప్రశ్నకు సమాధానం పంపించారు హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంత పెద్దన. ఓకే అండి. తర్వాత ఎవరు, విజయ్ కైలాష, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి పంపించారు. మొత్తం అన్ని పేర్లు పెట్టేశారు. ఓకే. మరి మీరు పెట్టినట్లో ఒక్కటే ఉంది ఆన్సర్. ఓకే. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్నపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ పంపించారు. రైట్ ఆన్సర్. ఆ తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత అజ్జరపు సీతారాం, ఆంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాళ్యం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత గుండుగల్లను కొనకల్ల రమేష్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, ఒంగోలు నుంచి దిండకుర్తి సుబ్బారావు గారు. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు. తర్వాత గోగులమూడు రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ బాపట్ల నుంచి పంపించారు. ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ అడిగి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుంచి. తర్వాత సమీనా నెల్లూరు నుంచి పంపించారు. ఓకే. తర్వాత దవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారు. తర్వాత కుంచి రామమూర్తి గారు మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించనాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఇంకా తర్వాత ఎవరంటే, చాలా పెద్ద మెసేజ్ పెట్టేశారు. సింపుల్గా అడిగిన ప్రశ్నకు మాత్రమే పెడితే ఈజీగా ఉంటుంది మాకు. ఓకేనా. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి పంపించారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు పంపించారు.

ఎస్ రేవతి రాజశేఖర్ వడియంపేట నెల్లూరు నుంచి మీరందరూ కూడా పంపించారు. ఓకే అండి, మీరు మొత్తం 4 పెట్టేశారు కానీ 4 కాదు, నేను అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం. ఓకే, తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, ఓకే రైట్ ఆన్సర్ అండి. తర్వాత లత సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. తర్వాత పండా లలిత శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. ఓకే, తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత అహోబిలం వెంకటేశ్వర్లు మీరందరూ కూడా ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, మెసేజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మనకి టైం అయిపోయింది. అయితే ఆన్సర్ తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏది అని అడిగిన దానికి సమాధానం వింబుల్డన్ టెన్నిస్ అండి. ఓకే, తర్వాత ఏ రకమైన కోర్టులపై ఆడతారు అని అంటే గ్రాస్ కోర్ట్ మీద. ఓకేనా, మరి ఆన్సర్ తెలుసుకున్నారు. ఇది ఇవాళ యువలయ, తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో కలుసుకుందాం. మరి ఇప్పుడైతే తర్వాతి కార్యక్రమం సంస్కృత పాఠం విందాం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి, ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మనం మృచ్ఛకటిక నాటకంలో మూడవ అంకంలో ఉండేటువంటి విశేషాలని చెప్పుకుంటున్నాం.
1: అలాగే గురువర్య,
2: చేటుడు వేదికపైకి వచ్చాడు. రంగం మీదకి వచ్చి వాళ్ళ యజమాని ఎంత పేదవాడైనా మంచివాడని, ఎంత ధనవంతుడైనా చెడ్డవాడైన యజమాని దగ్గర పనిచేయలేమని ఇట్లా అనుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు అట్లా అనుకుంటూ ఉండగా చారుదత్తుడు అనగా కథానాయకుడు అతని స్నేహితుడైనటువంటి విదూషకుడితో కలిసి ఒక సంగీత కచేరీకి వెళ్ళి వస్తున్నాడు. అనగా కథానాయకుడు చాలా ధీర లలితుడు, అనగా కళల యందు ఆసక్తి కలవాడు, సంగీత సాహిత్యాలు వీటి యందు దానగుణం గలవాడు, దయాగుణం గలవాడు, ధర్మగుణం గలవాడు. ఇటువంటివన్నీ కూడా అతనిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు అన్నమాట. చారుదత్తుడు ధనవంతుడు కాదు, పేదవాడు ఇప్పుడు, అయినా చాలా మంచివాడు. కనుక అతని వెంట ఆ ఒక స్నేహితుడు ఉన్నాడు, విదూషకుడు అంటాం అతన్ని. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకంలో సంగీత సభకు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో అది ఎలా ఉంది, ఆ పాడిన ఆయన ఎంత బాగా పాడాడు, ఎంత మనోహరంగా ఉంది అనేది ఈ శ్లోకాల్లో చూస్తే మనం సంగీతాన్ని ఎట్లా ఆస్వాదించాలి అనేది మనందరికి ఒక గొప్ప పాఠంగా ఉంటుంది. ఇది చూడండి.
1: అలాగే గురు, ఉత్కంఠితస్య
2: హృదయానుగుణ వయస్య
1: సంకేతకే చిరయతి ప్రవరో
2: వినోదః
1: సంస్థాపన.

0: राग परिवृद्धिकरः
1: रक्तस्य राग परिवृद्धिकरः
0: प्रमोदः
1: प्रमोदः
0: ఇది ఈ శ్లోకంలో ఒక వీణను వర్ణించి చెబుతున్నాడు. కాబట్టి వీణ ఎంత గొప్పది అనేది ఇందులో చారుదత్తుడి ద్వారా మనకు చెప్పిస్తున్నాడు ఆ కవి. వీణ వినటం వలన ఉత్కంఠితస్య
1: ఉత్కంఠితస్య
0: అనగా విరహముతో ఉత్కంఠ పడుతున్న వానికి
1: విరహముతో ఉత్కంఠ పడుతున్న వానికి
0: ఆ తరువాత హృదయానుగుణ
1: హృదయానుగుణ
0: హృదయమునకు అనుకూలవతి అయిన
1: హృదయమునకు అనుకూలవతి అయిన
0: వయస్యా
1: వయస్యా
0: స్నేహితురాలు
1: స్నేహితురాలు
0: సంకేతకే సంకేతస్థలమున చిరయతి
1: ఆలస్యము జరిగినప్పుడు
0: ప్రవరః
1: శ్రేష్టమైన వినోదః
0: కాలయాపన ఉపాయము
1: విరహాతురాణాం
0: విరహముచేత ఆతృతతో ఉన్నవారికి ప్రియతమా ఇష్టురాలు రక్తస్య
1: అనురక్తులైన వానికి
0: రాగ ప్రవృద్ధికరః ఇష్టమును రాగమును పెంచునట్టి ప్రమోదః
1: సంతోష కారణము
0: ఇది ఒక సంగీత వాద్యము యొక్క వర్ణన. అందులో ఆ వాద్యములో కూడా వీణ దాని గురించి కథానాయకుడు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగిస్తుంది అనేది చెబుతున్నాడు నాయిక నాయకుడు. వీళ్ళు ఆ దృశ్యాన్ని అది తీసుకున్నట్లయితే ఆమె రాక కోసం ఉత్కంఠ కలిగి ఉన్నాడు. వీణ వలన అతడికి ఒక చక్కని స్నేహితురాలు దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ఆ సమయానికి రాలేదు కానీ వీణ ఉన్నట్లయితే వీణ తన హృదయమునకు అనుగుణమైన స్నేహితురాలు ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టంలో బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ సంగీత వాద్యముల వలన మన మనస్సుకు ఉన్నటువంటి దుఃఖం పోతుంది అన్నమాట. ఎందుకంటే నీకు ఆ ఒత్తిడి ఉండదు, ఎదురు చూపులో ఉండేటువంటి ఒత్తిడి ఈ సంగీత వాద్యం నీకు లేకుండా చేస్తుంది. కనుక
1: సంకేతకే చిరయతి ప్రవరః వినోదః.
0: దీనికి ప్రతిపదార్థం రాసుకున్నావు కదా,
1: సంకేతమునందు
0: అంటే ఎదురు చూసే చోట ఒక చక్కని వాద్యం ఒక వీణా వాద్యం వినిపిస్తే ఆ సమయంలో ఒత్తిడి తొలగిపోతుంది అన్నమాట. ఇంత గొప్ప శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అలాగే
1: సంస్థాపన ప్రియతమ విరహాతురాణాం
0: అనగా తన ప్రియురాలు దూరంగా ఉంది అనే విషయం ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లుగా చేసేది వీణ. అంటే మామూలుగా సమయానికి ఆమె వస్తానన్న ఆమె రాకపోవటం అనేది ఆలస్యం, అది కాదు అసలు ఆమె రాదు. అటువంటి సమయంలో కూడా ఈ వీణ ఆమె వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రియతమ ఆమె దూరంగా ఉంది, ఆ సమయంలో ఈ వీణ ప్రియతమ అవుతుంది. చక్కగా చెప్పాడు మనకు ఆ శూద్రక మహాకవి. అంత గొప్ప శ్లోకం ఇది. తరువాత మనకి చారుదత్తుడు విదూషకుడితోటి ఈ సంగీత సందర్భంగానే ఇంకొక మంచి శ్లోకం చెబుతున్నాడు.
1: ఏంటది గురువర్య?
0: అది రాసుకో.
1: అలాగే గురువర్య.
0: రక్తం చ నామ మధురం చ
1: సమం స్ఫుటం చ
0: భావాన్వితం
1: చ

0: లలితం చ
1: లలితం చ
0: మనోహరం చ
1: మనోహరం చ కిం వా
0: ప్రశస్తి వచనైహి
1: ప్రశస్తి వచనైహి
0: బహుభిహి
1: బహుభిహి
0: మదుక్తైహి
1: మదుక్తైహి
0: అంతర్హితా యది
1: అంతర్హితా యది
0: భవేద్వనితేతి మన్యే
1: భవేద్వనితేతి మన్యే.
0: వీరు ఒక సంగీత సభకు వెళ్ళొస్తున్నారు. ఆ విన్నటువంటి అనుభూతిని తన స్నేహితుడికి విదూషకుడితో కథానాయకుడు అయినటువంటి శారదత్తుడు చెబుతున్నాడు. కాబట్టి తాను విన్న సంగీత సభలో ఆ గాయకుడు ఎంత బాగా పాడాడు అనేదాన్ని చాలా గొప్పగా వర్ణించేటువంటి శ్లోకం ఇది. ఆ గాయకుని యొక్క గాత్రం ఎలా ఉంది అంటే చాలా రక్తి కలిగి ఉన్నది. అతని కంఠధ్వని కంఠస్వరం రక్తి కలిగి ఉండటం ప్రధానం అన్నమాట.
1: రక్తి కలిగి ఉన్నది,
0: రక్తం రక్తి కలిగినది,
1: రక్తం రక్తి కలిగినది,
0: స్ఫుటం
1: స్ఫుటం
0: స్ఫుటమైనది స్పష్టమైనది
1: స్పష్టమైనది,
0: మధురం
1: మధురం,
0: తీయనైనది
1: తీయనైనది,
0: సమం
1: సమం
0: సమముగా ఉండునది
1: సమముగా ఉండునది,
0: భావాన్వితం
1: భావాన్వితం,
0: భావముతో కూడినది
1: భావముతో కూడినది,
0: లలితం
1: లలితం,
0: సుకుమారమైనది
1: సుకుమారమైనది,
0: మనోహరం
1: మనోహరం,
0: మనస్సును
1: మనస్సును
0: దోచునట్టిది
1: దోచునట్టిది,
0: మత్ ఉక్తైహి
1: మత్ ఉక్తైహి,
0: నేను చెప్పెడి
1: నేను చెప్పెడి,
0: ప్రశస్తి వచనైహి
1: ప్రశస్తి వచనైహి,
0: ప్రశంసలు
1: ప్రశంసలు,
0: బహుభిహి
1: బహుభిహి,
0: చాలా ఎక్కువైన వాని చేత
1: చాలా ఎక్కువైన వాని చేత,
0: వహ
1: వహ
0: నీకు
1: నీకు,
0: కిం
1: కిం
0: ఎందుకు
1: ఎందుకు,
0: అంతర్హిత
1: అంతర్హిత,
0: కనబడకున్నచో
1: కనబడకున్నచో,
0: వనితాయితి
1: వనితాయితి,
0: భవేత్
1: భవేత్.
0: అది మొత్తం ఇందులో ఉండే పదములకు ప్రతిపదార్థం. ఒక సంగీతం విన్నప్పుడు వినటంలో ఆ గాత్రంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఇన్ని ఉండాలి. అది ముందు వినాలి అనిపించేటట్టుగా చేయాలి. ఎక్కడైనా ఒకసారి ఆ గొంతు వినపడగానే అది ఆకర్షించేటట్టుగా ఉండాలి. రక్తం
1: రక్తం
0: అనగా ఆకర్షించేది, అది రక్తి కలిగినది అని అర్థం. మనకు తెలిసిన మామూలుగా నెత్తురనే అర్థంలో రక్తం అనుకోకండి.
1: అలాగే గురు,
0: ఇది రక్తి కలిగినది, ఆసక్తిని కలిగించేది. పైగా ఆ దాంట్లో ఒక రకమైన స్ఫుటత ఉండాలి, స్ఫుటంగా ఉండాలి గొంతు. ఇట్లా ఉండాలి అని గట్టిగా మనం ఎక్కువ ధ్వని చేస్తే అది మధురంగా ఉండాలి. ఒక్కదానికి ఒకదానికి అనుబంధం అనమాట, ఇన్ని లక్షణాలుగా ఒకదానితో ఒకటి కాబట్టి మధురంగా ఉండాలి. ఉదాత్త అనుదాత అంటే తారస్థాయి గాని మందరస్థాయి గాని ఈ మధ్యమ స్థాయి ఇవన్నీ కూడా సమంగా ఉండాలి, సమాన స్థితి ఉండాలి. మరి ఒకటి బాగా ఎక్కువ ఒకటి బాగా అట్లా ఉండకుండా మూడింటి మధ్యన ఒక సమాన స్థితి ఉండాలి. సాహిత్యంలో ఉండే భావం ఆ గొంతులో పాటలో తెలియాలి. అది చాలా సుకుమారంగా లలితంగా ఉండాలి. వినేవాళ్ళ యొక్క మనస్సుని అది తెలియకుండా ఆ మనస్సుని ఆకర్షించాలి, మనోహరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పాడు ఆయన శారదత్తుడు చెప్పి. ఇవన్నీ ఇన్ని మాటలు ఎందుకయ్యా, వింటే కలిగే ఆనందం ఇది, ఇన్ని రకాలుగా ఉంటుంది, నేను ఇన్ని రకాలుగా నీకు చెప్పడం ఎందుకు, ఒక మాటతో చెబుతున్నాను. ఆ పాడే వారి వంక చూడకుండా ఆయన కనపడకపోతే ఎవరో ఒక స్త్రీ పాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే వారు ఆ ఎవరు పాడుతున్నారో కనపడకపోతే అట్లా ఉంది అని వారు వెళ్ళి వచ్చిన కచేరీ గురించి ఇందులో చెప్పాడు అనమాట. ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా సంగీతము సంగీత వాద్యములు వాటి యొక్క విశేషత, దాని వలన మానవులకు కలిగేటువంటి లాభాలు ప్రయోజనాలు, లేకపోతే ఆ కళను ఎట్లా ఆస్వాదించాలి అనేటువంటి సూచనలు అవన్నీ కూడా ఈ నాటకం మనకు గొప్పగా తెలియజేస్తుంది. అటువంటి గొప్ప నాటకం మృచ్ఛకటికం. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎం ప్రశాంత్ కుమార్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: కోడు పుంజు కూత పెట్టే ఊరు నిద్రలేవబట్టే ఇకనైనా మేలుకో రంగయ్య మామ, ఇక నన్ను ఏలు

0: ఏ ఊరు నిదుర లేవ బట్టి ఎకనైనా మేలు కోర రంగయ్య మామ, ఇక నన్ను ఏలు కోర రంగయ్య మామ,
1: ఇకనైనా మేలు కోర రంగయ్య మామ, ఇక నన్ను ఏలు.

0: తది విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు విందాం. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం బంగారు గంట కథానిక వింటారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీ వై మునీంద్ర గారు. అనంతరం పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయ భార్గవి గారి ప్రసంగం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మిరపలో మేలైన యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు విందాం. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం పిల్లల హోంవర్క్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి రావూరి అన్నపూర్ణ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కవితాగానం ప్రసారమవుతుంది. కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన సముద్రపు దొంగ కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోనిన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 9:30 వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోనిన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

7 గంటలకు అలనాటి మధురగీతం, 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5:05. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో ఉపయోగకరమైనటువంటి అంశాలను వినిపిస్తోంది. అండ్ ఇలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో కూడా మీకోసం బోల్డ్ అన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అయితే రెడీగా ఉంది. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. సో కార్యక్రమంలో ఇవాల్టి మన శీర్షిక మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల పెంపకం అనేది ఎంతో బాధ్యతతో కూడినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి కర్తవ్యం. మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు ఆచరణలో చూపించడం. అందులో ఇప్పుడు జరుగుతున్నది చాలా సూపర్ ఫాస్ట్ డేస్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నెట్తో సమానమైనటువంటి వేగంతో పరుగులెత్తుతూ జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. సో ఒకనొకప్పుడు కేవలం చదువుకున్న డిగ్రీ పట్టాదారులు ఇలాంటి వారు మాత్రమే ఇంటర్నెట్ గురించి లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విరివైన జ్ఞానం కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అనేది లేకుండా కాలాన్ని గడపడం అనేది ఎంతో కష్టంగా మారిపోతూ ఉంది. కానీ ఇంటర్నెట్ వాడకం అనేది కొంతవరకు యూస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మితంగా వాడితే ఏదైనా కూడా ఔషధం, అమితంగా తీసుకుంటే విషం అన్నట్టు. సో మనం వాడేటువంటి ఏ మాధ్యమమైనా కానీ మనం కంట్రోల్గా వాడుకుంటే దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. కానీ అతిగా వాడుకుంటూ ఉండడం వల్ల మనం చాలా విషయాల్లో వెనకదుకు వెళ్ళిపోతున్నాం. సో వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని కొన్ని టిప్స్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా పిల్లల పెంపకంలో కొన్ని టిప్స్ని మనం ఫాలో అవుతూ పిల్లల్ని కొన్ని భయంకరమైనటువంటి విషయాల నుంచి పక్కకు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకొచ్చే క్రమంలో పిల్లలతో మనం చాలా విషయాలు నెమ్మదిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మాట్లాడినప్పుడు కొంతమంది పిల్లలు వింటారు, మరికొంతమంది పిల్లలు చాలా నీరసంగా నిరుత్సాహంగా వినకుండా పెడిచవన పెట్టేవాళ్ళు ఉంటారు. ఎలాంటి వారైనా కొంతమంది పిల్లలకు అని కాకుండా చాలా మంది పిల్లలు ఈ స్టోరీస్ అనే ఒక కాన్సెప్ట్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో కాబట్టి పిల్లలతో మనం డైరెక్ట్గా మనం నీతి మాటలు మాట్లాడడం కన్నా కొన్ని యూస్ఫుల్ స్టోరీస్ని, మారల్ స్టోరీస్ని కనుక చెప్పామనుకోండి, సో ఈజీగా పిల్లలు మనం చెప్పేటువంటి ఆ మారల్ వాల్యూస్ని ఆలోచించడానికి కొంచెం ఆసక్తి చూపుతారనమాట. సో అలాంటి ప్రయత్నమే చేద్దాం ఈనాటి మన వనితావాణి కార్యక్రమంలో. సో కార్యక్రమంలో కంటెంట్ అయితే వినే ముందుగా ఒక బ్యూటిఫుల్

0: సంజ్ఞత వినేద్దాం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అఖండ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నితి మీరు ఎంతవరకు విన్నారు. మనం వింటున్నాం వనితా వాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. అండ్ ముఖ్యంగా పిల్లల పెంపకం అంటే మాటల్లో కాకుండా కొన్ని కథల రూపంలో పిల్లలకు కొన్ని మారల్ వాల్యూస్ మనం ఎలా టీచ్ చేయొచ్చు అనేటువంటి విషయం గురించి ఈ క్రమంలో ఇవాళ ఒక మంచి మారల్ స్టోరీ పిల్లలకు యూస్ఫుల్ గా ఉండేటువంటిది విందామా. ఒక చెరువులో చేపలు కప్పలు కలిసి మెలిసి ఉండేవి. ఒకసారి ఆ చెరువులోకి ఒక పాము వచ్చి చేరింది. అప్పుడు ఇక్కడ పాములు ఉండటానికి వీల్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాయి చేపలు కప్పలు. నేను మిమ్మల్ని ఏమి అనను, ఎందుకంటే ఎప్పటి నుంచో చేపల్ని కప్పల్ని తినకూడదని నియమం పెట్టుకున్నాను. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పురుగుల్ని చిన్న చిన్న కీటకాల్ని తిని నా పొట్ట నింపుకుంటాను, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని బతిమాలింది పాము. దాని మాటలకు ఆఖరికి సరేనన్నాయి ఈ చేపలు అలాగే కప్పలు. కానీ కొద్ది రోజులు కూడా బుద్ధిగా ఉండలేకపోయింది ఆ పాము. ఒకసారి వేటగాళ్లు వలవేసి చాలా చేపల్ని తీసుకెళ్లారు. అప్పుడు పాముకు ఒక దురాలోచన వచ్చింది. చేపలు కప్పల మధ్య గొడవలు పెట్టాలనుకుంది. అందుకు చేపల దగ్గరకు వెళ్లి, వేటగాళ్లు వచ్చి మీ చేపల్నే పట్టుకెళ్తున్నారు, కప్పల్ని చెరువులోనే వదిలేస్తున్నారు, ఇలాగైతే కొన్ని

రోజుల్లోనే చెరువులో మీ బలం తగ్గిపోతుంది, ఆ కప్పలదే రాజ్యమవుతుంది అని అంది. ఆ మాటలు విని బాగా ఆలోచించిన చేపలు, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది, ఇప్పుడేం చేద్దాం అని అన్నాయి. మీరు సహకరిస్తే నేనే ఆ కప్పల్ని తిని వాటి సంఖ్యను తగ్గిస్తాను, అలాగైతే మీకు నేను సాయం చేయగలను అని వినయంగా అంది పాము. ఇక అప్పటినుంచి చేపలు వీలైనప్పుడు ఒంటరిగా ఉన్న కప్పలను తీసుకెళ్లి పాముకు ఆహారంగా ఇచ్చేవి. అలా కొన్నాళ్లు గడిచేసరికి వేటగాళ్ల వల్ల చేపల సంఖ్య, పాముల వల్ల కప్పల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో పాము దాని మిత్రులైన మరిన్ని పాములను చెరువులోకి రప్పించుకుంది. అప్పుడు పాముల జనాభా ఎక్కువై అవే చెరువులో పెత్తనం చేయసాగాయి. చేపల్ని కప్పల్ని అన్నింటినీ తినడం మొదలుపెట్టాయి. అప్పుడు చేపలు తాము చేసిన తప్పు తెలుసుకుని లబోదిబోమన్నాయి. అప్పటికే వాటికి చాలా నష్టం జరిగినా మళ్లీ తేరుకొని చేపలు కప్పలు కలిసి పాముల్ని తరిమికొట్టే పనిలో పడ్డాయి. సో ఎలా పడ్డాయి? ఐక్యమత్యంతో ఉండడం వల్ల మాత్రమే చివరికి వాళ్ళనుకున్న విజయాన్ని సాధించగలిగారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పనిలో ఐక్యమత్యమే మహాబలం అనేటువంటి నానుడి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీని గనక మన పిల్లలకు చెప్పామనుకోండి, ఆబ్వియస్లీ ఇంట్లో పిల్లలు మిగతా పిల్లలతో కలిసి రోజు డైలీ లైఫ్ని గడిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న గొడవలు లేకపోతే వచ్చేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ని ఈజీగా క్యారీ చేయగలుగుతారు, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఖచ్చితంగా పిల్లలకి స్టోరీ కనుక చెప్పి మనం ఈ నీతిని చెప్పామనుకోండి, డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇలాంటి సూత్రాలను పాటించడానికి చాలా ఇష్టంగా పూనుకుంటారు. ఎస్, మంచి స్టోరీని విన్నాం కదా. అండ్ వనితా వాణి కార్యక్రమంలో మరొక అంశం వినే ముందుగా కమిటీ కురాలు చిత్రం నుంచి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. సో చాలా మందికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక సిచ్యువేషన్ నిద్రపోతున్నప్పుడు ఎదురయ్యే ఉంటుంది. ఏంటి ఆ సిచ్యువేషన్? మరి ఆ సిచ్యువేషన్ కి కారణం ఏంటి? ఇప్పుడు వినేద్దాం. నిద్రపోయినప్పుడు కొన్నిసార్లు పెద్ద భవనం మీద నుంచో ఎత్తైన కొండ మీద నుంచో కింద పడిపోయినట్లు అనిపిస్తుంటుంది కదా. దాంతో ఒక్కసారిగా మనం ఉలిక్కి పడి లేస్తాం. ఇలా మీకెప్పుడైనా జరిగిందా? అసలు అలా ఎందుకు అనిపిస్తుంది తెలుసా? మన నిద్రలో ఉన్నప్పుడు అలా ఎత్తు నుంచి పడిపోయినట్లు అనిపించడాన్నే సైన్స్ భాషలో హిప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలో దాదాపు 70% మంది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆ ఫీలింగ్ని అనుభవించే ఉంటారు. సాధారణంగా మనం నిద్రలోకి జారుకునేటప్పుడు శరీరంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. మెదడు, కండరాలు నిదానంగా నిద్రాణ స్థితిలోకి చేరుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఎక్కువ పనిచేయడం వల్ల శరీరం బాగా అలసిపోతుంది కదా, అప్పుడు మనకు తొందరగా నిద్ర పట్టేసినట్లు అనిపిస్తుంటుంది. కానీ అలాంటి సమయంలో పడుకోగానే మెదడు కంటే ముందుగా కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ హఠాత్ పరిణామాన్ని తప్పుగా అర్థం చేసుకునే మెదడు మన శరీరం కింద పడిపోతుందేమో, లేదంటే కండరాలు పనిచేయడం ఆగిపోతాయేమోనని భయపడుతుందట. అందుకే కండరాలకు చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి సిగ్నల్స్ ని పంపుతుంది. అప్పుడే మనం నిద్రలో ఉలిక్కి పడి లేస్తాం. ఈ ప్రక్రియ మొత్తం క్షణాల్లో జరిగిపోతుంది. మరో విషయం ఏంటంటే రోజుల తరబడి సరిగ్గా నిద్రపోకపోవడం, రోజు ఒకే సమయానికి నిద్రపోకపోవడం, ఒత్తిడికి గురవ్వడం, అలాగే పడుకునే ముందు టీ వంటి పానీయాలు తాగడం వల్ల కూడా నిద్రలో ఉలిక్కి పడి లేస్తామట. రోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిద్రలేస్తే దానివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉందట. మరి విన్నారు కదా. సో చాలా మందికి నిద్రపోయే ముందు టీ కాఫీ వంటి పానీయాలు తాగి పడుకోవడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ అంటారు. స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది పక్కన పెడితే దీనివల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు అవి మనల్ని చాలా భయపడుతుంటాయి కదా. సో వీలైనంత వరకు నాచురల్ గా మన స్ట్రెస్ ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించినట్లయితే హ్యాపీగా మన పనులు మనం హాయిగా సజావుగా చేసుకుంటాం అన్నమాట. సో మంచి కాన్సెప్ట్ అయితే విన్నాం కదా మనం వనితవని కార్యక్రమంలో. ఎస్, కార్యక్రమం అయితే ముగింపు సమయానికి వచ్చేసింది. అండ్ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. కోర్టు చిత్రాల నుంచి విజయ్ బుల్గానీ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి మరియు సమీర భరద్వాజ్ ఆలపించగా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: పదిను యాప్ ద్వారా అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డ్ అన్ని విద్య ఉద్యోగ సమాచారాన్ని అందిస్తోంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమంలో కూడా మీకోసం విద్యా ఉద్యోగ సమాచారంతో సిద్ధంగా ఉంది మన యువతరంగం కార్యక్రమం. సో కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక ఉద్యోగ సమాచారం అయితే విందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 647. ఖాళీల వివరాలు చూస్తే ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో 294, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో 353 ఖాళీలు ఉన్నాయి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ట్రేడులైతే ఇందులో బాగా బలంగా మనకు ఖాళీలున్నాయి. సో సంబంధిత విభాగాలు ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని పోస్టులకైతే ఇంటర్మీడియట్తో పాటు స్కిల్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో వయసు 36/2026 నాటికి 18-24 మధ్యలో ఉండాలి. విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28/7/2026. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.iocl.com. వెబ్సైట్ మరొకసారి www.iocl.com. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. డబుల్ ఇస్మార్ట్ చిత్రం నుంచి

డబల్ స్మార్ట్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీరు విన్నారు. ఇంతవరకు ధనుంజయ శ్రీపాద అలాగే సింధుజ శ్రీనివాస్ ఆలపించగా ఎస్ మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. సో విద్యా ఉద్యోగ సమాచారంలో ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వినేద్దాం యువతరంగం కార్యక్రమంలో. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఉన్నత స్థాయి సర్వీసులకు ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ. లక్షల మంది పోటీ పడే సివిల్స్ ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపికవుతారు. ఈ దశలోనూ సత్తా చాటితే సివిల్ స్వప్నం సాకారానికి అడుగు దూరంలో ఉన్నట్లే. మరో 50 రోజుల్లో సివిల్స్ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

0: కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి, ప్రిపరేషన్ వ్యూహాన్ని మనం ఎలా పాటించాలి, ఈ పరీక్షల విధానం సిలబస్ విశ్లేషణ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం యువతరంగం కార్యక్రమాలతో వినేద్దాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినిద్దాం, హరిహర వీరమల్లు చిత్రం నుంచి. అంతకన్నా ముందుగా ఒక వాణిజ్య ప్రకటన. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసారాలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సూపర్ హిట్ సాంగ్ అయితే మీరు విన్నారు హరిహర వీరమల్లు చిత్ర నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో. అండ్ మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. ప్రత్యేకించి మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న టిప్స్, అలాగే ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి, పరీక్షల విధానం ఎలా జరుగుతుంది, సో పక్కా ప్రణాళికతో ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, ఇటువంటి విషయాల గురించి. సో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు 2026 ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్లు సహా మొత్తం 9 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయం దాదాపు 50 రోజులు మాత్రమే. ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్ గా రాబోయేటువంటి మెయిన్స్ పరీక్షని క్రాక్ చేయబోయేటువంటి సక్సెస్ఫుల్ కంటెస్టెంట్స్ మీరే కావచ్చు. సో సివిల్స్ లక్ష్యంగా దృఢ నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ప్రిలిమ్స్ ముగిసే నాటికే 50 నుంచి 60% మేర మెయిన్స్ ప్రిపరేషన్ కూడా పూర్తి చేసేసుకునే ఉంటారు. ఇలాంటి అభ్యర్థులు ప్రస్తుతం సిలబస్ లో చదవాల్సిన కొత్త అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ కు ఉపక్రమించిన అభ్యర్థులు మాత్రం ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరించాల్సి ఉంటుంది. సో మెయిన్స్ అభ్యర్థులు సిలబస్ ఆశాంతం పరిశీలించాలి, గత ప్రశ్న పత్రాలను బాగా విశ్లేషించాలి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడుగుతున్న తీరు, లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. వీటికి అనుగుణంగానే చదవాల్సిన అంశాలను ప్రాధాన్యత క్రమంలో ఒక జాబితాగా రూపొందించుకోవాలి. పక్కా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకుని దాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా పాటించాలి. ఇక వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యతమిచ్చేలా సమయాన్ని మనం కేటాయించుకోగలగాలి. సో ఇలా మనం వేసేటువంటి ప్రిపరేషన్ వ్యూహంలో చిన్న చిన్న స్టెప్స్ ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం గనక చేయగలిగితే సో డెఫినెట్ గా ప్రిపరేషన్ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోతుంది అనమాట. ఇంకా చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ప్రిపరేషన్ లో భాగంగా మీకోసం అందుబాటులో ఉంది. వినేద్దాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం ధమాకా చిత్రం నుంచి, భీమ్ సిస్రోల్ అలాగే మంగళి ఆలపించగా.

ధమాక చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు మీరు ఇంతవరకు. అండ్ యువత రకం కార్యక్రమంలో మనం వింటున్నాం మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్ వ్యూహాన్ని ఎలా సాగించాలి అంటూ. సో ఎంపిక చేసుకున్న ఆప్షన్స్ ను బట్టి సంబంధిత రంగంలో సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు. ఉదాహరణకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ, సోషియాలజీ ఆప్షనల్స్ కు కరెంట్ ఈవెంట్స్ తో సమన్వయం చేసుకుంటూ చదవడం చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ మెయిన్స్ పరీక్షల ప్రారంభానికి 20 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ టెస్టులు, మార్క్ టెస్టులకు బాగా హాజరు కావాల్సి ఉంటుంది. సో వాటి ద్వారా తమ ప్రదర్శన శైలిని అంచనా వేసుకోవచ్చు. పొరపాట్లను సర్దుకునేందుకు, సరిదిద్దుకునేందుకు నిపుణుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రిపరేషన్ సమయంలో ఒక టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించాలి. ఉదాహరణకు మహిళా రిజర్వేషన్ బిల్లు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ, బిల్లు ప్రాధాన్యం, పర్యవసనాలు, ఫలితాలు, ప్రస్తుత పరిస్థితి, ఇలా అన్ని కోణాల్లో చదవాలి. సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నకు లభించే సగటు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇలా నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల మెరుగైన ప్రదర్శనకు ఆస్కారం లభిస్తుందన్నమాట. అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలతో సినాప్సిస్ రూపొందించుకోవాలి. అదేవిధంగా కేవలం చదవడానికే పరిమితం కాకుండా రైటింగ్ ప్రాక్టీస్ కు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఫలితంగా పరీక్ష రోజున నిర్ణీత సమయంలో ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు కంప్లీట్ గా రాయగలిగేటువంటి సామర్థ్యం మీకు చాలా చక్కగా అలవడుతుందన్నమాట. సో ఇలా ఇంకొన్ని టిప్స్ అయితే ఉన్నాయి, వినేద్దాం. వినే ముందుగా జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం నుంచి రాంబాబు ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు వినేద్దాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఫాలో కావాల్సినటువంటి చిన్న చిన్న ప్రిపరేషనల్ టిప్స్. సో మెయిన్స్ లో విజయానికి ఆన్సర్ ప్రజెంటేషన్ ఎంతో కీలకం. ఒక ప్రశ్నను వ్యాసం మాదిరిగా పారాగ్రాఫ్లుగా రాసుకుంటూ వెళ్లడం కంటే పాయింటర్స్, అండర్లైన్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. సమాధానాలు ఇచ్చే క్రమంలో గ్రాఫ్లు, ఛార్జ్ల రూపంలో సమాచారం పొందుపరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. సో మొత్తం 1750 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 1000 మార్కులు లక్ష్యంగా పెట్టుకోవాలి. సివిల్స్ 2025లో టాప్ ర్యాంకర్ కు 867 మార్కులు రాగా చివరి అభ్యర్థికి 457 మార్కులు మాత్రమే లభించింది. సో కాబట్టి 1000 మార్కులు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే కట్ ఆఫ్ జాబితాలో నిలిచిన చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు చక్కగా మెరుగవుతుందన్నమాట. సో కాబట్టి ప్రిపరేషన్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులకైతే బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ అండ్ చక్కగా ఇటువంటి టిప్స్ అన్నింటినీ కూడా మీరు ఫాలో అయితే కనుక ప్రిపరేషన్ వ్యూహాన్ని కనుక సాగించినట్లయితే డెఫినెట్ గా మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ తో మీరైతే చక్కగా మీరు అనుకునేటువంటి ప్లేస్మెంట్స్ అయితే సాధించగలరన్నమాట. సో ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. అండ్ సమయం కూడా ముగింపు సమయానికి వచ్చేసింది కాబట్టి సో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగించుకునే ముందుగా గేమ్ చేంజర్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో

0: ఎన్టీపీఆర్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్టానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాష్టంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలో గడిచిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 14 ఆగస్టున అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసులకు అందించాం. రాబోయే రోజుల్లో 2027 మార్చి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
0: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి కొట్టుపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ
2: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో 1 చేయాలని ఈరోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకు అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పీ శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఈరోజు జరిగింది.

0: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్టంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో ఆయుష్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వివరించారు. పలు ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు రాష్ట వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోని చివరి లబ్దిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్ లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్ గా అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజన్ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన ఈరోజు కలిసి వినతి పత్రం అందజేశారు. రాయగడ్ ప్యాసింజర్ రైలును గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్పా, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయువ బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలు అయినటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావనంలో వాయువ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యూటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పీఎంస్, మ్యూటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గుట్టుపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం డాక్టర్ విజయకుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థుల బృందాన్ని పంపే వాహనాన్ని జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల మార్పునకు సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠశాల హెచ్ఎం వీరరాఘవులతో పాటు ఎంపీపీ వనిపెంట హైమావతి తదితరులు పాల్గొన్నారు.

సంఘం పశు వైద్యశాలలో వైద్యాధికారి మోహన్ రెడ్డి సోమవారం పశుగ్రాస వారోత్సవాలను నిర్వహించారు. రైతులకు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. పాడి పరిశ్రమ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

స్థానిక జెడ్పీ హైస్కూల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం భూసారంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే భూసార శాస్త్రవేత్త పి అనూష, ఏడీఏ వి దేవసేన భూసార పరీక్షల ప్రాధాన్యత, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగాన్ని వివరించారు. ఏవో రామ్మోహన్, హెచ్ఎం మారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ ఎంపీడీఓ షేక్ కరీముల్లా అన్నారు. మండలంలోని వెంగళరావు నగర్ గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. రికార్డులను అప్డేటెడ్ గా ఉంచాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. సమస్యలపై ప్రజలు అందజేసే అర్జీలను పరిష్కరించాలన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఫైనల్ సీనియారిటీ జాబితాను http/nellur.50 webs.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో మంగళవారంలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. సమాచార వేదిక ఇంతటితో సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బంగారు గంట కథానిక. రచన మరియు సమర్పణ శ్రీవై మునీంద్రరావు గారు.
1: శ్రీ వై మునీంద్ర గారు మనకు అందించిన కథానిక బంగారు గంట.
2: విశాలపురి రాజ్యానికి రాజు విరూపుడు. విరూపుడికి ఇద్దరు కుమారులు. మొదటివాడు మనోహరుడు, రెండవవాడు హేమంతుడు. వారికి విద్యాభ్యాసం లేదు. ఎంత ప్రయత్నించినా విద్య వారికి అబ్బలేదు. రాజకుమారులు ఇరువురికి చదువు లేనందున రాజ్యాన్ని స్వతంత్ర గ్రామాలుగా విభజించి ప్రజలే పాలించుకునేలా మార్చేశాడు రాజు. రాజకుమారులు ఇరువురికి వివాహ మహోత్సవం ముగించాడు విరూపుడు. వచ్చిన కోడళ్ళు మంచి గడసరులు. విరూపుడు కుమారుల అమాయకత్వాన్ని కప్పిపుచ్చి జీవించగల కోడళ్ళు ఉన్నారన్న ధైర్యంతో కన్నుమూశాడు. విరూపుడు మరణించిన తరువాత కుమారులకు మిగిలినది ఒక పెద్ద బంగళా, ఒక చిన్న పూరిల్లు, సాగుభూమి, బీడుభూమి. అదే వారికి మిగిలిన ఆస్తి. ఆస్తిని పంచుకుంటామని మంత్రిగారికి చెప్పడంతో ఆయన రాజుగారికి ఎలాగూ మంచి పేరు తీసుకురాలేకపోయారు. కనీసం విడిపోకుండా ఉండైనా రాజ్య గౌరవం నిలపండి అన్నాడు. పెద్దవారని మీకు చెప్పాము, మీరు అలా మాట్లాడితే మేము మా బంధువుల ద్వారా పంపకాలు జరుపుకుంటాం అని కోపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. పెద్దవాడైన మనోహరుడు ఏం చేద్దామని హేమంతుణ్ణి అడిగాడు. అప్పుడు హేమంతుడి భార్య అయిన ధరణి చొరవ తీసుకుని, మా మేనమామగారు పెద్ద మనిషి, ఆయన ద్వారా ఆస్తి పంపకాలు జరుపుకుందామని అన్నది. మనోహరుడి భార్య అయిన కీర్తన ఇరువురికి పెద్ద మనుషులు ఎవరో తెలియకపోవడంతో ఆయన ఎట్లా చెప్తే అలాగే చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆస్తిని పరిశీలించి మేనకోడల వైపు పక్షపాత బుద్ధితో వ్యవహరించి హేమంతుడికి పనిచేయడం, వ్యవసాయం రాదనే నెపంతో మనోహరుడికి పూరిల్లు, బీడుభూమి వచ్చేలా, హేమంతుడికి బంగళా, సాగుభూమి వచ్చేలా పనిచేశాడు. అది విని మనోహరుడి కడుపు మండి మంత్రిగారి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి అంతా విని, మీరు వెళ్ళిన ఆ పెద్ద మనిషి మోసకారి, ఆస్తి పంపకాల దస్తావేజులను తయారు చేసి ఎంతో పకడ్బందీగా ముగించాడు, ఇక మన చేతుల్లో ఏమీ లేదని ఆయన ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించు అని హితవు చెప్పి పంపాడు. మోసపూరిత ఆస్తి పంపకంతో పాపం మనోహరుడు పేదవాడు అయిపోయాడు. మనోహరుడికి హేమంతుడికి ఇద్దరు చొప్పున సంతానం కలిగింది. వర్షాకాలం వచ్చింది. హేమంతుడు దర్జాగా కాలి మీద కాలేసుకుని బంగళాలో ఉన్నాడు. మనోహరుడి ఇల్లు వర్షానికి ఉరుస్తూ పిల్లలు పడుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి. మనోహరుడు కీర్తనలు బాధతో కృంగిపోతున్నారు. రాజకుమారుడై ఉండి పేదరికం అనుభవించడం ఏమిటని ఊర్లో వాళ్ళు హేమంతుడు ధరణ చేసిన మోసాన్ని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వర్షాలు ఆగాయి. మనోహరుడి కుటుంబానికి తిండికి కూడా చాలా కష్టంగా ఉంది. పంటలు ఆశించినట్లుగా పండలేదు. మనోహరుడు పని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలో పనిచేయడం నామోషిగా భావించి పక్క ఊరిలో పని కోసం వెళ్ళాడు. రోజూ పనికి వెళ్ళి కాస్తో కూస్తో ధనం సంపాదిస్తున్నాడు. ఒకరోజు చద్దిమూట భుజాన వేసుకుని పనికి వెళ్ళాడు. మధ్యలో బాగా ఆకలి వేసింది. చద్దిమూటను ఒక చెట్టుకు కట్టి చేతులు కడుక్కోవడానికని పక్కనున్న గుంట వద్దకు వెళ్ళాడు. మనోహరుడు గుంట దగ్గర ఉండగా ఈలోపు చెట్టుకు కట్టిన చద్దిమూట వద్దకి ముగ్గురు దేవతలు వచ్చి చద్దన్నం వాసన చూశారు. కష్టపడ్డ సొమ్ముతో చేసిన చద్దన్నం అయినందున గుమగుమలాడింది.

చద్దిమూట విప్పగా అందులో చెద్దన్నం లేదు. ఆకలిగా ఉండడంతో నిట్టూర్చాడు. బంగారు గంటను చూసి ఆశ్చర్యంగా దానిని చేత్తో వాయించాడు. టంగ్ అని శబ్దం రాగానే ఎంతో ఆశ్చర్యంగా ఒక విస్తరాకు మనోహరుడి ముందు వచ్చి వాలింది. మళ్ళీ టంగ్ టంగ్ అని వాయించాడు. అప్పుడు విస్తరాకులో అన్నం ప్రత్యక్షమైంది. అలా టంగ్ టంగ్ టంగ్ అని వాయించడం మొదలుపెట్టాడు. కూరలు, పలహారాలు, ఇంకా రకరకాల వంటకాలు ప్రత్యక్షమవడంతో మనోహరుడి ఆశ్చర్యానికి అంతే లేదు. కడుపు నిండా అన్నీ భుజించి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలను పిలిచి బంగారు గంటతో టంగ్ టంగ్ అని కొడుతూ భార్యాపిల్లల ముందు విస్తరాకులు వచ్చాక వారి కడుపులు నింపాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యంగా భోజనాన్ని భుజించి సుష్టిగా విందు ఆరగించారు. కీర్తన, బంగారు గంట ఎలా సంపాదించావని అడుగగా మనోహరుడు జరిగిన విషయం చెప్పాడు. కీర్తన, మనం పేదవాళ్ళమ్మని దేవుడు కరుణించాడండి. కోటి విద్యలు కూటి కొరకే, కాబట్టి మనం ఊరంతా విందు భోజనం ఏర్పాటు చేద్దాం అని మనోహరుడిని అడిగింది. మనోహరుడు, అన్నదానం ఎంతో పుణ్యకార్యం కదా, అలాగే చేద్దాం అన్నాడు. తింటూ కూర్చుంటే కొండైనా కరుగుతుంది అన్నట్లు అక్కడ హేమంతుడు ఏ పని చేయకుండా విలాసాలకు అలవడి ఉన్న ఆస్తిని ఊడ్చేశాడు. ధరణి లబోదిబోమని కొట్టుకుంటూ ఏడవసాగింది. పక్కన వాళ్ల సొమ్ముకు ఆశపడితే ఉన్న సొమ్ము ఊడినట్లు హేమంతుడు భికారి అయిపోయాడు. మనోహరుడు తను అనుకున్నట్లుగా ఒకరోజు దండోరా వేయించాడు. దాని సారాంశం ఏమనగా, రేపు ఊరి ప్రజలందరికీ మనోహరుడి ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశారు, అందరూ ఇచ్చేసి విందు ఆరగించగలరని కోరుతున్నామహో అంటూ ఊళ్ళోని వాళ్ళంతా, పేదవాడైన మనోహరుడు ఊరంతా విందు భోజనాలు పెడతాడని ఆశ్చర్యపోయారు. తర్వాత రోజు పేదవాడు పిలిచాడు, ఎంతైనా రాజుగారి కొడుకు కదా అని ఇంటికొకరి చొప్పున వెళ్ళారు. అందరినీ పంక్తులలో కూర్చోబెట్టాడు. వచ్చిన వాళ్ళంతా అక్కడ వంట హడావిడి లేకపోవడంతో విందు జరుగుతుందా లేదా అని ఆలోచనలో పడ్డారు. మనోహరుడు వచ్చి చేతిలోని బంగారు గంటతో టంగ్ టంగ్ టంగ్ అని వాయిస్తూ వెళ్తుంటే అందరి ముందు విస్తరాకులు ప్రత్యక్షమవడం, తర్వాత పంచభక్ష పరమాన్నాలు ప్రత్యక్షమవడం చూసి జనమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అందరికీ గంట వాయించి విస్తరి నిండా వడ్డించి సంతృప్తిగా భుజించేలా చేశాడు మనోహరుడు. అందరూ ఆనందంగా ఆశీర్వదించి వెళ్ళారు. ఈ విషయం ధరణి చెవిన పడింది. ధరణి హేమంతుణ్ణి పిలిచి, నువ్వు కూడా మీ అన్నలాగా ఆ గంట సంపాదించుకుని రమ్మని పోరు పెట్టింది. హేమంతుడిలో ఆశ చిగురించింది. తర్వాత రోజు ఉదయాన్నే చద్దిమూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. చద్దిమూట ఒక చెట్టుకు కట్టి వెనక్కి తిరిగి పదే పదే చూస్తూ కుంట దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు ముగ్గురు దేవతలు ప్రత్యక్షమై చద్దిమూట విప్పి చూడగా అమిత దుర్వాసన వచ్చింది. ఎందుకంటే హేమంతుడు స్వార్థంతో వచ్చాడు కాబట్టి. దేవతలు హేమంతుడు ధరణీల అత్యాశ మోసాలను దివ్య దృష్టితో గ్రహించి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని తలచి ఆ చద్ది అన్నంను పారవేసి వెండి గంటను ఉంచారు. హేమంతుడు పరుగు పరుగున వచ్చి మూట విప్పి చూశాడు. అందులో ఉన్న వెండి గంటను చూసి సాధించాను అని సంబరపడిపోయి నేరుగా ఊర్లోకి వెళ్ళి అందరూ మా ఇంట్లో ఏర్పాటు చేసిన విందు సేకరించాలని అరుస్తూ ఇంటికి వెళ్ళాడు. ధరణి ఆ గంటను చూసి పొంగిపోయింది. ఏమండి ఒక్కసారి మోగించనా అంది. హేమంతుడు, ఎందుకే తొందరపడతావు, అందరూ రాని చూసి తరిద్దివుగాని అంటూ, మీరు చూశారా అంది. లేదే, అందరితో పాటే నేను కూడా చూస్తా అని గర్వంగా చెప్పాడు. ఊరి వాళ్ళంతా పేదవాడైన మనోహరుడే అంత ఘనంగా విందు ఏర్పాటు చేస్తే ఇక హేమంతుడు ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తాడోనని ఊరిలోని పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరూ వచ్చారు. హేమంతుడు వెండి గంట తీసుకుని టంగ్ టంగ్ టంగ్ అంటూ అందరికీ ఒక్కోసారి మోగించాడు. తన ముందు వరకు వచ్చి తనకు కూడా మోగించుకున్నాడు. అందరి ముందు విస్తరాకులు ప్రత్యక్షమయ్యాయి. మరలా మరోసారి తనతో పాటుగా అందరికీ వెండి గంట మోగించాడు. అందరి విస్తరాకుల్లో ఇద్దరు చొప్పున మరగుజ్జు మనుషులు ప్రత్యక్షమయ్యారు. జనమంతా మనోహరుడి కంటే హేమంతుడు ఇంకా గొప్ప గంట సాధించాడు,
అన్నం కలిపి నోటికి అందించడానికి మరగుజ్జు మనుషులు ప్రత్యక్షమయ్యారని ఎంతో ఆనందించారు. పాపం వారి ఆనందం మూడోసారి గంట మోగించగానే ఆవిరైపోయింది. మూడోసారి హేమంతుడు గంట మోగించగానే ఆ ఇద్దరు మరగుజ్జులలో ఒకరు తల వంచి పట్టుకోగా మరొకరు గుండు గీసి వెంట్రుకలను విస్తరలో వేసి మాయమైపోయారు. తను తన కుటుంబంతో పాటు ఊరి వారందరికీ గుండ్లు గీయించిన ఘనతను హేమంతుడు దక్కించుకున్నాడు. ఊర్లో హేమంతుడిని తిట్టనివాడు పాపాత్ముడు అన్న చందంగా దుమ్మెత్తిపోశారు. మనోహరుడు ఎప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ విరూపుడి యొక్క పరువును

మీరు ఇంతవరకు బంగారు గంట కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీ వై మునీంద్ర గారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి సింధు విజయభార్గవి గారి ప్రసంగం.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. కాబట్టి మన ప్రభుత్వం కూడా పోషకాహారం కోసం అనేక రకాల పథకాలను అందిస్తుంది. దీనికోసం జాతీయ పోషకాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం మనం తీసుకోవాలి. పోషకాహారంలో మనకి సమతుల ఆహారం గురించి కూడా మనం వివరంగా చెప్పుకోవాలి. సమతుల ఆహారం తీసుకుంటే పోషకాహారం లోపం కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ డైట్ కూడా అంటారు. ఈ బ్యాలెన్స్ డైట్ లో మనకి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ని ముఖ్యమని చెప్పుకోవాలి. ముందుగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పుకుందాము. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అని మనం పిలువబడుతున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మనం ఎనర్జీ స్టోరేజ్ గా కూడా యూజ్ అవుతుంది. రోజు మొత్తంలో మనం ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ నే తీసుకుంటాము. అంటే పిండి పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటాము. పిండి పదార్థాలు దేనిలో ఉండే? వరి, గోధుమలు, చిరుధాన్యాలు, వీటిల్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అలాగే బంగాళదుంప, దుంప కూరగాయల్లో మనకి పిండి పదార్థం దొరుకుతుంది. యాపిల్, మామిడి పండ్లు, అరటి పండ్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఇది అధిక మొత్తంలో తీసుకునే వాళ్ళు అధిక పని కూడా చేస్తూనే ఉండాలి. సగటు వ్యక్తి సుమారు 2000 క్యాలరీలు అవసరమవుతాయి. అయితే వారి శారీరక శ్రమ బట్టి ఆ క్యాలరీలు అనేది ఎంచుకోవడం జరుగుతాము. అంటే ఎక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ పిండి పదార్థం తీసుకోవాలి, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అలాగే తక్కువ శ్రమ చేసేవాళ్ళు, కూర్చుని పని చేసేవాళ్ళు తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ తో కూడింగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే ప్రోటీన్ల గురించి తెలుసుకుందాము. పోషకాహార లోపాలు రాకుండా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ మన శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ మరియు పెరుగుదలకి, అభివృద్ధి కోసం మనకి అవసరమవుతాయి. అవి వారికి వయసు, బరువు మరియు ఎత్తుకు బట్టి మారుతూ ఉంటాయి. కండరాల పెరుగుదలకి, అభివృద్ధికి, డెవలప్మెంట్ కి కూడా మనకి సహాయపడుతుంది. ప్రోటీన్లు శరీరంలో కండరాలకు, చర్మం మరియు ఆరోగ్యం కాపాడడానికి ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలకి చక్కగా ఆహారంలో ప్రోటీన్లు శాతం ఎక్కువ ఉంటే ఎదుగుదలకి చాలా సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు వినియోగించుకుని చేసేటప్పుడు శక్తి యొక్క స్థాయిని ఏమాత్రం తగ్గకుండా ప్రోటీన్లు సహాయపడుతుంది. ఫ్యాట్స్, కొవ్వు పదార్థం. కొవ్వు పదార్థం అనగానే ప్రతి ఒక్కరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాము. దానివల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ పెరిగి దానివల్ల మనకి గుండె జబ్బులు, సమస్యలు వస్తాయని ఒక అపోహ కూడా ఉంది. కానీ ఇది మితంగా తీసుకునే ఆహారం కాబట్టి ఫ్యాట్స్ ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఫ్యాట్స్ ఆరోగ్యమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అని మనకి ఫ్యాట్స్ లో ఉంటాయి. వీటి వల్ల మనకి గుండె, మెదడు ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎనర్జీ స్టోరేజ్ లోకి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, డి, ఈకే, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్లు కూడా ఫ్యాట్స్ లోనే మనకి దొరుకుతాయి. ఫ్యాట్స్ మనకి ఎందులో దొరుకుతాయంటే పాలు, పాలు పదార్థాలు, కోడిగుడ్లు, చేపలు, వాల్నట్, అవిసె గింజలు, అవిసె గింజల నుంచి తూసిన నూనె, సోయా నూనె, ఇలాంటి అన్ని రకాల నుండి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మాంసాకృతిని కూడా మనం చెప్పుకున్నట్లయితే మాంసాకృతి ఎక్కువ ఉన్న ఫుడ్స్ పాలు పదార్థాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాలు, వీటిలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పోషకాహార లోపం రాకుండా ఉండడానికి విటమిన్స్, మినరల్స్ చాలా సహాయపడతాయి. ఇవి చాలా తక్కువ మోతాదు సూక్ష్మ రూపంలో మనకి దొరుకుతాయి కాబట్టి చక్కగా పుష్కలంగా ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకుంటాం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు లోపం రాకుండా ఉంటాయి. చాలా మందికి విటమిన్స్, మినరల్స్ నాలెడ్జ్, అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ విటమిన్స్ లోపాలను కలిగి ఉంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళల్లో కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం మోతాదు తగ్గడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు, కీళ్లవాతాలు ఇలాంటివన్నీ కాల్షియం డెఫిషియన్సీ వల్లే జరుగుతున్నాయి. అందుకనే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా అవసరం.

పాయసం అనేది పాలు, గుడ్లు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు, అవిసె గింజల్లో మనకి కాల్షియం అవుతాది ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. దీనివల్ల చిన్న వయసులో కళ్ళజోడ్లు రావడం, చూపు మందగించడం, పెద్ద వయసు చుక్కలాలు రావడం ఇలాంటి అన్ని సమస్యలు విటమిన్ ఏ వల్ల లభిస్తున్నాయి. సో విటమిన్ ఏ అనేది చక్కగా క్యారెట్, ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ ఏని మనం అధిగమించుకోవచ్చు. చక్కగా కంటి చూపు నివారణకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ డి, విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తే విటమిన్ డి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి ముఖ్యంగా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా కనబడుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎముకలకి పట్టుత్వం తగ్గుతుంది, కండరాలు బలహీనమవుతాయి. అందుకని చక్కగా విటమిన్ డి పోషకాలు తీసుకుంటానికి చూడాలి. చాలా తక్కువ అరుదుగా కనపడుతుందండి విటమిన్ డి మనకి. పొద్దున్నే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆ సూర్యుని వెలుగులో మనకి విటమిన్ డి దొరుకుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట, సన్ రైజ్ కి అస్తమించే టైం అరగంట ముందు మనం నుంచు ఉంటే మనకి విటమిన్ డి అనేది చక్కగా దొరుకుతుందండి. అలాగే కాకుండా విటమిన్ డి కోడిగుడ్డులో, పసుపు రంగు పళ్ళల్లో కూడా దొరుకుతాయి. పసుపు రంగు పళ్ళు, పనసకాయి, పైనాపిల్ ఇలాంటి పళ్ళల్లో కూడా మనకి విటమిన్ డి అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే విటమిన్ ఇ కేవ్ తీసుకుంటాం చాలా ముఖ్యమండి. ఇది కూడా మనకి కొవ్వు పదార్థం నుంచి వచ్చింది. విటమిన్ ఇ కేవ్ మనకి చర్మానికి, కళ్ళకి, జుట్టుకు సంబంధించిన ఆరోగ్యంగా ఉండటానికి మనకి విటమిన్ ఇ కే కావాలి అండి. సో విటమిన్ ఇ కే కావాలి అంటే అన్ని రకాల చక్కగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వీటిల్లో మనకి విటమిన్ ఇ కే అనేది చాలా చక్కగా దొరుకుతాయండి. ఇమ్యూనిటీకి కూడా, రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా చాలా సహాయపడతాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎంత అవసరమో నీరు తాగడం కూడా చాలా అవసరమండి. మంచి నీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. నీరు ప్రతి ఒక్కరి శరీరంలో 70% నీరుతోనే ఉంటుంది. కానీ నీళ్లు ఎంతవరకు తాగుతున్నామనే అవగాహన లేదు. ప్రతి ఒక్కరు చక్కగా అవగాహనగా అరగంటకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ తాగితే దానివల్ల మనకి బాడీ హైడ్రేట్ అవుతుంది. మనం మెదడుకు చూసుకుంటే 85% నీరు అవసరం అండి. అలాగే గుండెకి చూసుకుంటే 77% నీరు అవసరం. మూత్రపిండాలకు 80%, ఊపిరితిత్తులకు కూడా 85% నీళ్లు కావాలండి. ఎముకలకు 22%, చర్మానికి 70%. ప్రతి ఒక్క అవయవానికి నీటితో అవసరం చాలా ఉంది. అందుకని ప్రతి ఒక్కరు చక్కగా నీరు తాగడం అనేది ముఖ్యమైన అంశంగా చూసుకుని తాగుతూ ఉండాలి. అప్పుడు మనం బాడీ కూడా చాలా హైడ్రేట్గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాము. రోగ నిరోధక శక్తి పెంచడానికి కొన్ని కూరగాయల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. రోగ నిరోధక పెంచుకునే కొన్ని కూరగాయలు క్యాబేజీ. దీనిలో పుష్కలంగా విటమిన్ సి ఉండడం వలన మరియు రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి కాబట్టి తెల్ల రక్త కణాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి క్యాబేజీ ఎంతో సహాయపడుతుంది. క్యాప్సికం, మనకి నిమ్మజాతి పండులోనూ అధికంగా విటమిన్ సి పోషకం ఉంటుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ క్యాప్సికంలో వాటికన్నా 3 రెట్లు విటమిన్ సి ఉంటుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం పాటు తద్వారా రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచేందుకు క్యాప్సికం ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులో కూడా క్యాప్సికం ఉంటుందండి. వీటిలో విటమిన్ సితో పాటు బీటా కెరోటిన్ అని ఒక మంచి పోషక విలువలు దొరుకుతాయండి. దీనివల్ల మనకి కళ్ళుకి, చర్మానికి సంబంధించిన ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్, మన శరీరంలో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు పెరగడం చాలా ముఖ్యమైనదండి. ఈ క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల మనకి అధిక పీచు పదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకడం వల్ల తెల్ల రక్త కణాలు కూడా అధిక మోతాదులో పెరుగుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు, పేగు వ్యాధి, రొమ్ము క్యాన్సర్ల నుంచి బారి పడకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ ఏ, సిఇ మరియు మంచి పీచు పదార్థం కూడా మనకి బ్రోకిలీ, క్యాబేజీలో కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు బ్రోకిలీ కూరగాయల్ని పచ్చిగా తినకూడదండి. వీటిని కొద్దిపాటి నీటిలో ఆవిరిపై ఉడికించి తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఆకుకూరలు, ఆకుకూరలు అనేది చాలా ముఖ్యమైనవండి. దీనిలో మనకి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటాయి. ఆకుకూరల్లో మంచి ఐరన్, జింక్, విటమిన్ సి, పీచు పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా సహాయపడుతుంది. ముఖ్యంగా పాలకూరలో గల మంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెంతుకూరలో గల ముఖ్యమైన పోషకాలు ఐరన్ మరియు మెగ్నీషియం రోగ నిరోధక

0: శక్తిని పెంపొందించి దానితో పాటు షుగర్ వ్యాధి నియంత్రణలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. పుదీనా లో గల పోషక విలువలు ఊపిరితిత్తుల సమస్యల నుండి మనం రక్షిస్తాయి. ఆకుకూరలు ఖచ్చితంగా ఉడికించే తీసుకోవాలండి. కొద్దిగా ఆవిరి పైన ఉడికించుకు తీసుకుంటే చాలా మంచిది. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లైనా ఆకుకూరలు తీసుకుంటే మంచిదండి. బీట్రూట్, బీట్రూట్ దీనిలో మనం చూసుకుంటే విటమిన్ సి, బి, ఐరన్ వంటి ప్రముఖ పోషకాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో గల నైట్రేట్ పోషకం వల్ల శరీరంలో అన్ని అవయవాలకు రక్తస్రావణం తేలిగ్గా అమలయ్యేలాగా చేస్తుంది. క్యారెట్, దీనిలో గల విటమిన్ ఏ, సి, బి6, బీటా కెరోటిన్ పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తి వ్యవస్థను లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి6 ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, లింఫోసైట్ అనే కణాన్ని అభివృద్ధి చేస్తుంది. మొత్తం మీద క్యారెట్, బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన బీటా కెరోటిన్లు, విటమిన్ ఈలు, ఐరన్, ఇలాంటివన్నీ పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. కీరదోస, విటమిన్ ఏ, బి, సి, కే పాటు రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంపొందిస్తుందండి. ముఖ్యంగా మెగ్నీషియం మన జుట్టు, గోళ్ళు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కీరదోసకాయ చాలా సహాయపడుతుంది. క్యారెట్, బీట్రూట్, కీరదోస సలాడ్స్ రూపంగా తీసుకుంటాం వల్ల అధిక మోతాదులో పీచు పదార్థాలు మనం తీసుకుంటాము. దానివల్ల మనకి మలబద్ధకం అనే సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కూరగాయల గురించి తెలుసుకున్నాం కదండి, అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి కొన్ని పళ్ళు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాము. నిమ్మ జాతి పండ్లు, నిమ్మకాయ, కమల, బత్తాయి, నారింజ పండ్లలో రోగ నిరోధక శక్తి కావలసినంత పోషకాలను, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ సి అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి తొలగిస్తాయండి. సో అలాగే తెల్ల రక్తాన కణాలు కూడా అభివృద్ధి చేస్తాయని చెప్పుకుంటున్నాం. అందుకని ప్రతి ఒక్క నిమ్మ జాతి కలిగిన పండ్లు తింటే చాలా మంచిది. జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ ఇబ్బందులు నివారణకు కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లలో మనకి విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా లభిస్తాయి. బొప్పాయి, దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన విటమిన్ సి కన్నా 2 రెట్లు అధికంగా కేవలం ఒక బొప్పాయి పండులోనే దొరుకుతుందండి. అందుకని ప్రతిరోజు మన డైట్లో, మనం తీసుకునే ఆహారంలో 2 బొప్పాయి మొక్కల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానిమ్మ, దీనిలో గల విటమిన్ సి మన శరీరంలోని వ్యాధి నివారణకు కావలసిన వంటి యాంటీబాడీస్ ని విడుదల చేస్తాయి. దానిమ్మ గింజల్లో విటమిన్ సితో పాటు పొటాషియం, విటమిన్ కే కూడా ఉంటాయి. ఈ పోషకాలు ముఖ్యంగా మన రక్తంలో ఆక్సిజన్ అధికంగా అందిస్తాయి, హిమోగ్లోబిన్ లెవెల్ను కూడా చక్కగా పెరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక దానిమ్మ గింజ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి రక్తం శాతం పెరుగుదలకు సహాయపడుతుంది. జామకాయ, ప్రతి ఇండ్లలో కూడా చక్కగా జామకాయలు దొరుకుతాయండి. చక్కగా 1 కప్ జామ ముక్కల్లో చక్కగా విటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి. అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులు బారి పడకుండా కూడా కాపాడే శక్తి జామకుందండి. రోగ నిరోధక వ్యవస్థను ముఖ్య పాత్రగా పోషించే తెల్ల రక్త కణాల సంఖ్యలు కూడా పెంపొందించేందుకు ఇది సహకరిస్తుంది. అధికంగా ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం మరియు షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లు, మామిడి పండ్లు పోషకాలు గనిగా చెప్పుకోవచ్చండి. మామిడి పండులో విటమిన్ ఏ, బి, సి, కే, ఇ పోషకాలు రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయండి. ప్రతిరోజు మనకు కావలసిన విటమిన్ సి స్థాయిలో 1/2 మనకు మామిడి పండులో ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కరూ ఒక మామిడి పండు సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి అందరం సీజనల్ గా ఒక ఫ్రూట్ తినటం వల్ల విటమిన్ సి పుష్కలంగా అంది రోగ నిరోధక వ్యవస్థను చక్కగా పెంపొందించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే కివీ ఫ్రూట్, కివీ విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ రోగ నిరోధక వ్యవస్థని చక్కగా మెరుగుపరుస్తామండి. కివీలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుంది. విటమిన్ కే, ఈ వీటి ఉండటం వల్ల మనకి చర్మానికి, గోళ్ళకి, జుట్టుకి కూడా చాలా చక్కగా పెరుగుదలకి ఉపయోగపడుతుందండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో పౌష్టికాహారం మరియు ప్రాధాన్యత గురించి శ్రీమతి సింధు విజయభార్గవి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలవుతుంది. మరి ఇప్పుడు విందాం

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో ఆదర్శవంతుడు చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఆలపించిన యుగల గీతాన్ని విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం ఆత్రేయ. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో

0: అట్లాంటాలో ఈ రాత్రి జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్టపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
1: ముఖే ఏ జానకార్ ప్రసంతా హుయే కి ఆయుష్ మంత్రాలయ డబ్ల్యూహెచ్ఓ కే మాధ్యమ సే ఉన్కే సాత్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కు మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణి కి వ్యాపక వైశ్విక స్వీకృతి కు బోల్ మిలేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: देशीय सेमी कंडक्टर रंगानी बलोपेतन चेयड़ाने की 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39 లక్షల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इंपोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యాసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్ధం చేయడంలో దేశానికున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యాసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్ కు చేరుకుంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీ నగర్ యాత్రీ నివాస్ ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:17. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిరపలో మేలైన యాజమాన్య గురించి డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం.
2: రైతులకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి మిరప సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడం జరుగుతుంది. మిరప అనేది ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే మిరపను 2,27,757 హెక్టార్లలో సాగు చేస్తూ 10,24,907 టన్నుల ఉత్పత్తితో భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదకతతో ప్రథమ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశంలో ముఖ్యంగా మనకు సన్నం మిరప, టమోటా చిల్లీ గ్రూప్ కు చెందినటువంటి మిరప వంగడాలను విరివిగా పండిస్తున్నారు. ముఖ్యంగా మనకు మిరప సాగుకు సంబంధించినట్లయితే అనువైనటువంటి నేలలు, అనగా మనకు ముఖ్యంగా మిరప పంటను నీటి పారుదల కింద అయితే ఇసుకతో కూడినటువంటి ఎర్రటి నేలలు అనుకూలం. అదేవిధంగా ఇసుకతో కూడినటువంటి ఒండ్రు నేలలు అనుకూలము. వర్షాధారం కింద అయితే గినా మనకు నల్ల నేలల్లో కూడా పండించవచ్చు. ముఖ్యంగా ఈ పంట సాగుకు ఉదజని సూచిక pH అంటాము 6 నుంచి 7 వరకు ఉన్నటువంటి నేలలు అనుకూలము. ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే ఈ పంటను 35 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు పండించవచ్చు. అదేవిధంగా 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండకూడదు. ముఖ్యంగా మనకు 10 డిగ్రీలు మొదలుకొని 35 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా ఈ పంటను మనము సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే మనకు వివిధ రకాలు, సంకర రకాలు మరియు సూటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మనకు IIHR బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ నుంచి మనకి విడుదల చేసినటువంటి వంగడాలను గమనించినట్లయితే అర్కా మేఘన, అర్కా ఖ్యాతి మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనకు లామ్ రీసెర్చ్ స్టేషన్ అంటే ఉద్యాన పరిశోధన స్థానము లామ్ గుంటూరు నుంచి విడుదల చేసినటువంటి వంగడాలను గమనించినట్లయితే LCH 111, LCA 620, 625 రకాలు సాగుకు అనుకూలం. అదేవిధంగా మన ప్రాంతంలో మనకు వివిధ వంగడాలు కూడా సాగులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఇండమ్ 5 అనే రకము ఎక్కువగా విరిగా సాగు చేస్తున్నారు. సో విత్తనాల ఎంపిక అనేది మన ప్రాంతం బట్టి, మన ప్రాంతంలో మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా నేలలకు రకాన్ని బట్టి కూడా మనము వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత విత్తనాల ఎంపిక చేసుకున్న తర్వాత మనకు ఎకరాకు సూటి రకాలు 650 గ్రాముల వరకు సరిపోతాయి. అదేవిధంగా సంకర రకాలు అంటే హైబ్రిడ్స్ మనకు ఎకరాకు వచ్చేసి 60 నుంచి 80 గ్రాముల విత్తన మోతాదు సరిపోతుంది. అదేవిధంగా మనకు ఎదపట్టేందుకు అంటే డైరెక్ట్గా మనం విత్తనాలు ఎదపట్టేందుకు ఎకరాకు వచ్చేసి 2.5 కిలోల వరకు కూడా సరిపోతుంది.

0: విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మనకు మిరప పంటకు రసం పీల్చే పురుగుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకొరకు మనము మొదటగా 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్ అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ అనే మందును 8 గ్రాముల కిలో విత్తనానికి పట్టించిన తర్వాత నీడలో ఆరబెట్టి 2వ దశగా మనము శిలీంద్ర మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వాటిలో ప్రధానంగా మనకి 3 గ్రాముల మ్యాంగోస్ జబ్బు లేదా 3 గ్రాముల క్యాప్టన్ కిలో విత్తనానికి మనకు సరిపడా ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంద్రాల తెగుళ్లను మనం అరికట్టవచ్చు. చివరిగా మనకు ఇంకొక విషయం ఏంటంటే జీవ శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వాటిలో ప్రధానంగా టైకోడెర్మా విరిడి 5 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి మనము పట్టించి నీడలో ఆరబెట్టి మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విధంగా 3 దశల్లో విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. మొదటిగా మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందుతోటి, తర్వాత క్యాప్టన్ గాని లేదా మ్యాంగోజబ్ తోటి, చివరిగా జీవ శిలీంద్ర నాశనం అనేటువంటి ట్రైకోడర్మా విరిడి పౌడర్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న అనంతరం నారుమడి పెంపకం, ముఖ్యంగా మనం నారుమడి పెంపకం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ముఖ్యంగా శుద్ధి చేసినటువంటి విత్తనాన్ని మనము ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని మిరపనారు పెంచుకోవచ్చు, లేదా షేడ్ నెట్ల కింద, మనకు 50% షేడ్ నెట్ల కింద, ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ల కింద మనము నారుమొక్కలు పెంచుకొని మిరపని సాగు చేయొచ్చు. వీటిలో ప్రధానంగా మనకి గమనించినట్లయితే గిన ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ మనకి 5 మీటర్లు పొడవు, 4.5 మీటర్లు వెడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉండే విధంగా మనము ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ అనేటువంటి షేడ్ నెట్లను తయారు చేసుకొని ఫోర్ట్రేస్ 98 గుంతలు కలిగినటువంటి ఫోర్ట్రేస్ మనకు అందులో 100 నుంచి 120 సరిపోతాయి. ఫోర్ట్రేస్ ఒక ఎకరాకు అందులో 10,000 నుంచి 12,000 మొక్కలు మనం ఎకరాకు సరిపోతాయి. అందులో మనం కోకోపిట్ అనేటువంటి ఒక మీడియాని మొక్కలు వాడి అందులో మనం నారు మొక్కలు పెంచుకోవడం వల్ల భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు, ముఖ్యంగా నారుకుల తెగుళ్ళు అనేది రాకుండా మనము నాణ్యమైనటువంటి నారు మొక్కలను ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ల కింద మనము నారు మొక్కలు పెంచుకోవచ్చు. అదే విధంగా మనము ముఖ్యంగా నారుమడ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయానికి వచ్చినట్లయితే, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును నారుకుల తెగుళ్ళు రాకోకుండా నారు విత్తనాలు వేసినటువంటి 9 రోజుల తర్వాత మరియు 15 రోజుల తర్వాత 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును మొక్కల మొదల దగ్గర పోయాలి. నారు మొక్కలు పెంచుకున్న తర్వాత మనం పంట వేసుకునే సమయాన్ని గమనించినట్లయితే, మన నెల్లూరు జిల్లా కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఖరీఫ్ కాలం కింద జూన్ మరియు జులై టైంలోను, అదేవిధంగా ఆగస్టు సమయంలో కూడా మనము మిరప పంటను పండించవచ్చు. అదేవిధంగా రబీ సీజన్లో అయితే గిన అక్టోబర్ నవంబర్ సమయంలో మిరప పంటను సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విధానం గమనించినట్లయితే, నేలను బాగా లోతుగా దుక్కుదున్ని మొదటిగా తొలకరి వర్షాలు పడిన తర్వాత మనము పచ్చిరొట్టె ఎరువులు, ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర, వెల్వెట్ బీన్స్ పైర్లను పెంచి పూత సమయంలో భూమిలో బాగా కలిగి దున్నాలి. ఈ వెల్వెట్ బీన్స్ మనకు భూమిలో కలిగి దున్నడం వల్ల ముఖ్యంగా భూమిలో నుల్లి పురుగుల సమస్య అనగా నెమటోడ్ సమస్యను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. అది ప్రధానమైనటువంటి విషయము. అదేవిధంగా రసాయనిక ఎరువులు విషయానికి వచ్చినట్లయితే, దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా 200 కిలోల యాపిపిండితో కలిపి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బాగా వృద్ధి చేయబడినటువంటి జీవ శిలీంద్ర నాశిని మిశ్రమం అనగా 200 కిలోల యాపిపిండికి మరియు 1 టన్ను పశువుల ఎరువుకి 2 కిలోలు సూడోమోనాస్ లిలాసైనస్, 2 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ మరియు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కలిపి 15 నుంచి 20 రోజుల పాటు నీడలో బాగా మగ్గపెట్టి నీళ్ళ చిలకరిస్తూ దాన్ని ఆఖరి దిక్కులో మడులు తయారీ సమయంలో వేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా భూమి ద్వారా వచ్చేటువంటి తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదేవిధంగా నులి పురుగుల సమస్యను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ విధంగా నేల తయారీ అనేది రైతులు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము నేల తయారీ చేసుకున్న తర్వాత ఈ నారు మొక్కలు నాటాల్సినటువంటి దూరం 60 లేదా 75 సెంటీమీటర్లు వరుసల మధ్య దూరము, 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఉండేలాగా మనము ప్రధాన పొలంలో నారు మొక్కలు నాటుకోవాలి. నారు మొక్కలు ముఖ్యంగా మనకు 35 నుంచి 40 రోజులు వయసున్నటువంటి నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. ముఖ్యంగా గమనించినట్లయితే ఎత్తైన మడుల్లో కూడా మనము సాగు విధానం చేసుకోవచ్చు. అంటే మనకు 90 సెంటీమీటర్లు మనకు వెడల్పాటి అదేవిధంగా 15 సెంటీమీటర్లు ఎత్తైనటువంటి మడులు తయారు చేసుకొని దానిమీద మనము డ్రిప్పు అమర్చి అదేవిధంగా దానిమీద 30 మైక్రాన్లు సిల్వర్ మరియు నలుపు రంగులో ఉన్నటువంటి పాలిథిన్ మల్చింగ్ మడుల మీద పరిచి దానిమీద 60 మరియు 45 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరం ఉండే విధంగా మొక్కలను నాటుకున్నట్లయితే మనము అధిక దిగుబడులను పొందవచ్చు. తర్వాత ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనకు ఎకరాకు వచ్చేసి 260 కిలోలు యూరియా, 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 80 కిలోలు మిరోటో పొటాస్ను 30 రోజుల తర్వాత, 60 రోజుల తర్వాత, 90 రోజుల తర్వాత మరియు 120 రోజుల తర్వాత మనము 4 దఫాలుగా ఎరువులు వేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే డ్రిప్ ద్వారా ఎరువులు వేయడం వల్ల ఎరువులను ఆదా చేయడంతో పాటు అధిక దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా ఫర్టిగేషన్ అంటాము, డ్రిప్ ద్వారా ఎరువులు వేయడం వలన మనము అధిక దిగుబడులు పొందడంతో పాటు ఎరువుల వినియోగాన్నితో కూడా పెంచవచ్చు. ఆఖరి దుక్కిలో మనము 1 హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు మనము 150 కిలోల అమ్మోనియం సల్ఫేటు మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 50 కిలోల మిరోటో పొటాస్ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. తర్వాత మొక్కలు నాటిన 21 రోజుల తర్వాత అదేవిధంగా 129 రోజుల వరకు 3 రోజులకు ఒకసారి మనము డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. మనము డ్రిప్ ద్వారా ఎరువులను గమనించినట్లయితే 1 ఎకరాకు ఎరువుల మోతాదు మనము 4 ముక్కలు నాటిన 21 రోజుల తర్వాత ఈ డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. 20 రోజుల తర్వాత మొదటి దశలో మనకి 21 రోజుల నుంచి 36 రోజుల సమయంలో 1.5 కిలోలు అంటే 1.5 కిలోలు 3 19లు డ్రిప్ ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా 39 నుంచి 57 రోజుల సమయం వ్యవధిలో 2 కిలోలు 3 19లు, 1 కిలో పొటాషియం నైట్రేటు, అదేవిధంగా 1 కిలో కాల్షియం నైట్రేటు ఈ విధంగా 7 సార్లు డ్రిప్ ద్వారా ఇవ్వాలి. తర్వాత 60 నుంచి 129 రోజుల వ్యవధిలో 4 కిలోలు 3 19లు, 1 కిలో పొటాషియం నైట్రేటు, 2 కిలోలు కాల్షియం నైట్రేటు ఈ విధంగా 24 ఫర్టిగేషన్స్ అంటే 24 సార్లు మనకి 3 రోజులకోసారి డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాలి. ఈ విధంగా గమనించినట్లయితే మొత్తంగా మనకు 120 కిలోల 3 19లు, 31 కిలోల పొటాషియం నైట్రేటు, 55 కిలోల కాల్షియం నైట్రేటు 1 ఎకరాకు మనకు డ్రిప్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఎరువుల మోతాదు. ఈ విధంగా ఎరువుల మోతాదు ఇచ్చిన అనంతరం మనకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా నీరు అందించేటప్పుడు మనము వాతావరణ పరిస్థితులు, నేల యొక్క స్వభావాన్ని బట్టి మనము నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్లరేగడి నేలల్లో గమనించినట్లయితే మనకు 3 వారాలకు ఒకసారి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తేలిక నేలల్లో గమనించినట్లయితే మనకు 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. వేసవిలో అయితే 5 నుంచి 6 రోజులకు ఒకసారి అంటే వారానికి ఒకసారి చొప్పున మనము నీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిరపలో నీటిని ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన దశలు ఏంటంటే మొక్క ఎదుగుదల దశలో 1, పూత ఏర్పడే సమయంలో 1, పిండ ఏర్పడే సమయంలో 1 మనము ముఖ్యమైన దశలుగా భావించి నీళ్లు ఇవ్వాలి. మనము డ్రిప్ ద్వారా నీళ్లు ఇచ్చినట్లయితే నీటిని ఆదా చేయడంతో పాటు అధిక దిగుబడులను పొందేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక సాగు విధానాన్ని గమనించినట్లయితే మిరప పంటను సాగు చేసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే పొలం చుట్టూ కూడా 3 నుంచి 4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్నను తప్పనిసరిగా వేసుకోవాలి. అదేవిధంగా మనకు 3 19లు అంటే మనకు 3x19 అంటాము, 5 గ్రాములు వీటన్నిటికి కలిపి మనము పిచికారి చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ 3 19లని పూత సమయం అంటే మన పూత ఏర్పడిన దగ్గర నుంచి మొదలుకొని 10 రోజులకు ఒకసారి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అర్కా వెజిటబుల్ స్పెషల్ అనేది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పూత సమయం మొదలుకొని 10 రోజులకు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా బంతి మరియు ఆమోదం మొక్కలను ఎర్రపంటలుగా తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ బంతిని మనము ఎర్రపంటగా వేయడం వల్ల మనకి ప్రధానంగా ఈ కాయతొలచు పురుగులను హెలికోవర్ప ఆర్మీజరా అంటాము, కాయతొలచు పురుగును నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వాతావరణ పరిస్థితులను బట్టి అదేవిధంగా మన తెగుళ్ళ యొక్క ఉద్ధృతిని బట్టి పురుగుల యొక్క ఉద్ధృతిని బట్టి పూత రాలడం అనేది గమనించవచ్చు. ఈ పూత రాలడం మనం నివారించుకోవాలంటే నాప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ మనకు దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని 4.5 లీటర్లకు ఒక ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ పూత రాలడాన్ని పింద రాలడాన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతులు, మనం ముఖ్యంగా నారుమడి పెంపకం మొదలుకొని అదేవిధంగా ప్రధాన పొలం తయారీ మొదలుకొని మనము ఇవన్నీ పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల 60 నుంచి 75 రోజుల తర్వాత మనము పచ్చిమిరపని కోతకు రెడీ అవుతుంది. 90 రోజుల తర్వాత ఎండు మిరప అనేది కోతకు తయారవుతుంది. సాధారణంగా మనము రకాలను బట్టి, సంకర రకాలను బట్టి దిగుబడి అనేది మారుతూ ఉంటుంది. మనం వర్షాధారం కింద పండించేటువంటి పంటల్లో ముఖ్యంగా పచ్చిమిరపని గమనించినట్లయితే ఎకరాకు 7 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అదే వర్షాధారం కింద ఎండు మిరప గమనించినట్లయితే ఎకరాకు వచ్చేసి 0.3 నుంచి 0.4 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి పారుదల కింద గమనించినట్లయితే మనకు పచ్చిమిరపను 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. ఎండు మిరప విషయానికి వచ్చినట్లయితే మనకు 1 టన్ను వరకు కూడా దిగుబడిని పొందవచ్చు. ఈ విధంగా సరైన యాజమాన్య పద్ధతులతో మనము సరైనటువంటి దిగుబడి పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఈ విధంగా చెప్పబడినటువంటి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా మనకు ట్రైకోడర్మా విరిడి, బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని వాడడం వల్ల మనము భూమి ద్వారా వచ్చేటువంటి తీగలని సమర్థవంతంగా నివారించవచ్చు, నులుపురుగుల యొక్క సమస్యను కూడా నివారించవచ్చు, ఫర్టిగేషన్స్ డ్రిప్ ద్వారా ఇవ్వడం ద్వారా కూడా నీటిని ఆదా చేయడంతో పాటు ఎరువుల వినియోగాన్ని కూడా మనము పెంచవచ్చు. ఈ విధంగా అన్ని పద్ధతులు పాటించినట్లయితే మనకు సరైనటువంటి దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. నమస్కారం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు మిరపలో మేలైన యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం వినే ముందుగా ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం విత్తనోత్పత్తిపై పొలం కబుర్లు. సమర్పణ శ్రీమతి ఉమాదేవి.
2: నూనె గింజల పంటలు పంటల్లో విత్తనోత్పత్తి గురించి, నువ్వు పంట విత్తనోత్పత్తి మెళకువల గురించి తెలుసుకుందాం. నువ్వు పంటలో సుమారు 95% స్వపరాగ సంపర్కం, 5% పరపరాగ సంపర్కం జరుగుతుంది. నువ్వు రకాలైన గౌరి, మాధవి, ఎలమంచిలి 11, వరహ, ఎలమంచిలి 17 గౌతమ్, ఎలమంచిలి 66 శారద అనేవి మన రాష్ట్రానికి ఖరీఫ్ మరియు రబీ వేసవి కాలాలకు అనుకూలమైనవి. ఇవి గోధుమ రంగు గింజ కలిగినవి. నువ్వు పంట విత్తన మోతాదు ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధిలో మాంకోజెప్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేర్పాటు దూరం రకానికి రకానికి మధ్య 100 మీటర్లు ఉండాలి. ఈ పంటకు తేలిక బరువు నేలలు అనుకూలమైనవి మరియు మురుగుపోయే మార్గం ఉండేటట్లు చూసుకోవాలి. ఆమ్లక్షార నేలలు అనుకూలమైనవి కావు. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. విత్తే కాలంలో ఖరీఫ్ మే నెల, రబీ వేసవిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు అనుకూలమైన కాలము. నువ్వుల పంట కేళీల ఏరివేత విషయంలో, కేళీల ఏరివేత విత్తనోత్పత్తిలో ముఖ్యమైనది. పంట పూత దశకు ముందు, పూత దశలో మరియు పంట కోసే ముందు కేళీలను ఏరివేయాలి. కేళీల ఏరివేత దశలో ప్రధానంగా మొక్క ఎత్తు, కొమ్మల అమరిక విధానం, ఆకుల రంగు, ఆకులపై నూగు, పూత రంగు, కాయరంగు, గింజ రంగు మొదలగు లక్షణాలను దృష్టిలో ఉంచుకుని చేయడం వల్ల రకాల స్వచ్ఛతను కాపాడుకోవచ్చు. ఎరువుల విషయంలో ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోలు వేయాల్సి ఉంటుంది. భాస్వరం, పొటాష్ సగభాగం, నత్రజని పశువుల ఎరువు దుక్కిలో వేయాలి.

0: తా నత్రజని సగభాగం విత్తిన 30 రోజులకు అంటే పూత దశలో వేసి నీరు కట్టాలి. నీటి యాజమాన్యం విత్తిన 30 నుంచి 35 రోజులకు పూత దశలో మరియు విత్తిన 40 నుంచి 45 రోజులకు అంటే కాయ గింజ తయారీ దశలో తప్పనిసరిగా నీరు పెట్టాలి. నువ్వు పంటకు పట్టే పురుగుల విషయంలో ఆకుముడత లేదా కాయ తొలిచే పురుగులు ఆకులను ముడిచి తింటూ ఉంటాయి. తరువాత కాయలను తొలచి గింజలను తింటాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ. ఈ పురుగు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్లి పురుగులు ఆకుల్లో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రిందకి ముడుచుకుంటాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 3 నుంచి 4 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. నువ్వుల పంటలో వచ్చే తెగుళ్లలో వెర్రి తెగులు పూత దశలో వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వులు ఆకులుగా మారి కాయలు కాయవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగం చిన్న ఆకుల్లో గుబురుగా ఉండి వెర్రితలం మాదిరి ఉంటుంది. దీపపు పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి తగలబెట్టాలి. అలాగే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి చల్లడం వలన తెగులు వ్యాప్తి చేసే పురుగులను అరికట్టవచ్చు. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల్లో గోధుమ రంగు మచ్చలు ఆకులపై ఏర్పడి క్రమంగా పెద్దవై రాలిపోతాయి. కాండం మీద కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటకు బూడిద తెగులు ఆశించినప్పుడు తెల్లని బూడిద వంటి మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. అలాగే ఆకులు మాడి రాలిపోతాయి. నువ్వు పంట కోత విషయంలో ఆకులు పసుపు రంగుగా మారినప్పుడు కాయల్లో గింజలు నలుపు రంగుగా మారుతాయి. ఆ సమయంలో పంటను కోసుకోవాలి. ఎండలో ఆరబెట్టి గింజలను వేరు చేయాలి. విత్తనాన్ని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకు మించిన ఎండలో ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టడం వలన మొలక శాతం తగ్గుతుంది. పొద్దుతిరుగుడు పంటలో విత్తనోత్పత్తి మెళకువల విషయానికి వస్తే పొద్దుతిరుగుడు పంటలో మోర్టెన్ డిఆర్ఎస్ఎఫ్ 108, కేబిఎస్హెచ్ 1, ఎన్డిఎస్హెచ్ 1, డిఆర్ఎస్హెచ్ 1, ఎన్బిఎస్హెచ్ 1012, కేబిఎస్హెచ్ 44, డిఆర్ఎస్ఎఫ్ 113 రకాలు మన రాష్ట్రానికి అనుకూలమైనవి. ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో అధిక నాణ్యత కలిగిన సంకర రకాల ఉత్పత్తి మరియు సరఫరాకు బాగా ముఖ్యమైంది. న్యూక్లియస్ బ్రీడర్ ఫౌండేషన్ తల్లిదండ్రుల మరియు రకాల విత్తనం విధానం చాలా ప్రధానమైంది. ప్రొద్దుతిరుగుడులో విత్తనోత్పత్తి పరపరాగ సంపర్కం వలన జరుగుతుంది. అందువల్ల విత్తనోత్పత్తిలో అవాంఛనీయ పుప్పొడిని నివారించడం చాలా అవసరం. అయితే మరింత అత్యంత పరపరాగ సంపర్కం జరగడం కోసం ప్రధానంగా తేనెటీగలను ఆకర్షిస్తుంది. విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకున్న పొలాన్ని ఇతర ప్రొద్దుతిరుగుడు పువ్వు పంట నుండి బ్రీడర్ విత్తనోత్పత్తి కోసం 1000 మీటర్లు పైగా వేర్పాటు దూరం ఉండాలి. ఫౌండేషన్ మరియు సర్టిఫైడ్ విత్తనాల కోసం 600 మీటర్లు 400 మీటర్లు ఉంచవచ్చును. అయితే సూచించిన ప్రమాణాల కంటే ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ జన్యు స్వచ్ఛత పొందవచ్చు. తల్లిదండ్రుల మొక్కలను సంశయాలలో నాటే విషయానికొస్తే తల్లిదండ్రుల పుష్ప ఉత్పత్తిని ఏ వరుస మరియు సంకర విత్తనాల ఉత్పత్తిని చేపట్టడానికి ముందే కనుగొనాలి. నీటి వసతి కలిగిన ఎరుపు నల్లరేగడి గరప సారవంతమైన నేలలు ప్రొద్దుతిరుగుడు పంటకు అనుకూలమైనవి. మురుగునీరు నిలిచే భూములు చౌడు భూములు ఈ పంటకు పనికిరావు. విత్తనోత్పత్తికి అనువైన కాలం రబీ వేసవి కాలాలు అనుకూలము. రబీలో అక్టోబర్ నవంబర్, రబీ వేసవి పంటగా డిసెంబర్ నుంచి జనవరి నెలల్లో విత్తుకోవాలి. పూత దశలో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ కానీ 12 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ కానీ ఉండకూడదు. హెక్టారుకు 5 కిలోల ఆడవిత్తనం, 2 కిలోల మగవిత్తనం ప్రొద్దుతిరుగుడు విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ 6 గ్రాములు/కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులను 40 రోజుల వరకు అరికట్టవచ్చు. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు, బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లు కుదురుకు 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. బహిరంగ సంపర్క రకాల యొక్క న్యూక్లియస్ విత్తనోత్పత్తి విషయంలో వేర్పాటు దూరంలో పెంచిన 5,000 నుంచి 8,000 మొక్కలను మూల మొక్కలుగా ఎంపిక చేయాలి. ఈ మొక్కల విత్తన దిగుబడి నూనె శాతం, 100 విత్తనాల బరువు, పొట్టు శాతం పరీక్ష చేయాలి. ఇలాంటి ఉత్తమ మొక్కలను పరీక్షించి ఎంపిక చేసిన పిల్ల మొక్కలను ఒకే వరుసలో పెంచాలి. ప్రతి 10 నుంచి 20 మొక్కలకు ఒక చెక్ రకాన్ని వెయ్యాలి. కొంత భాగాన్ని స్వపరాగ సంపర్కం చేసి ఆ విత్తనాన్ని తరువాత తరం కోసం ఉంచాలి. పిల్ల మొక్కల కోత తరువాత దిగుబడి, నూనె శాతం, ఇతర లక్షణాలను పరీక్షించాలి. తదుపరి 150 నుంచి 200 మంచి మొక్కలను ఎంపిక చేయాలి. ఈ విధంగా ఎంపిక చేసిన మొక్కల విత్తనాలను న్యూక్లియస్ విత్తనాలుగా తయారు చేయాలి. సంకర మొక్కల నాణ్యత వాటి తల్లిదండ్రుల జన్యు స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. పంటకాలం బి వరుస మొక్కలను మూల మొక్కల నుండి వేరు చేసి పెద్ద సంఖ్యలో పెంచాలి. మొదటి దశ ఏకరీతిగా ఉన్న మొక్క ఎత్తు, పక్వత, విత్తనాన్ని నింపే సామర్థ్యం, తల ఆకారం మరియు పరిమాణం ఉన్న 5,000 నుంచి 8,000 మొక్కలను ఎంపిక చేసుకోవాలి. రెండవ దశలో పిల్ల మొక్కల పరీక్ష కోసం 1,000 నుంచి 5,000 మొక్కలను వాటి విత్తన దిగుబడి, నూనె శాతం ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. మూడవ దశలో బ్రీడర్ విత్తనోత్పత్తిని న్యూక్లియస్ విత్తనాన్ని ఉపయోగించి పెంచాలి. పూత సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 1,000 మొక్కలను ఎంపిక చేసుకోవాలి. చివరిగా పొలంలో మరియు ప్రయోగశాలలో చేసిన విత్తన రంగు, ఆకారం, ఇతర లక్షణాల ఆధారంగా స్వపరాగం చేసిన మొక్కలను ఎంపిక చేసుకోవాలి. పంటకాలం రెండవ దశలో స్వపరాగ మొక్కల విత్తనంను శేష విత్తనంగా గుర్తించి ఆ విధంగా గుర్తించిన మొక్కల విత్తనాన్ని ప్రతి వరుసకు ఒక మొక్క యొక్క విత్తనాన్ని 2 రీప్లికేషన్స్గా వేసుకోవాలి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో విత్తనోత్పత్తిపై పొలం కబుర్లు విన్నారు. సమర్పణ శ్రీమతి ఉమాదేవి. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని
1: కార్యక్రమంలో బీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలా మంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 ఆగస్టు నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025 బీబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి బీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ బీబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
3: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారము.
2: వెంకట చలపతి గారు, ఇప్పుడు బీబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025 భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
3: భారత ప్రభుత్వం 2025 దీని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది.
2: దీన్ని సింపుల్ గా
3: బీబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047 వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
2: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
3: ఇప్పుడు ఇది 1 జూలై నుంచి 2026 నుంచి ఇది బీబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026 రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం
2: అమలు చేయబడ్డది
3: మన స్టేట్ లో.
2: ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి మార్పులు చెందాయి. సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
3: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 బీబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు,
2: 100 రోజులు ఉండేది
3: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు పెంచడం జరిగింది. సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
2: ఇది అంటే 25 రోజులు
3: అంతకంటే తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
2: ఇవన్నీ మార్పులు చేశారు.
3: ఇదే విధంగా అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
2: ఇవన్నీ మార్పులు చేయాలి.
3: మార్పులు ఒక 4-5 పెద్ద మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
2: ఫండ్స్ అలొకేషన్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యాయి.
3: ఫండ్స్ అలొకేషన్

0: కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో వీబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్ లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, కానీ ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
0: సో వాళ్ళకి రైతులకు ఉపయోగపడే చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్ లో 2.5 ఎకరా వరకు మాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ, ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మా రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కావాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
0: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, క్షేత్ర సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీలు ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసి దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడు వాదడుగా ఉంటారు.
0: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
1: 3 ఇయర్స్. సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పంట తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
0: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా
0: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్ గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
0: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
0: చూసుకోవచ్చు, వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకొని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదంటారా?
0: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండాలి.
1: అంటే రామ్జీ చట్టం ద్వారా వచ్చింది,
0: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
1: అంటే 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి.
0: ఇప్పుడు
1: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు
0: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద వస్తే
1: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
0: ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక జాబ్ కార్డు హోల్డర్ కి మనం 2.5 ఎకర్ వరకు ఇస్తాం.
1: సరేనండి. ఇప్పుడు మన రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
0: ఇంకా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదైనా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్టు పెడతారు గట్లల్లో, అట్లా మామూలుగా అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి, పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం పాండ్ వాటర్ తగ్గినాయి ఫారం పాండ్ చేయడం కానీ, ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్, చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
1: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి,
0: రైతు సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈబీజీ రామ్జీ చట్టం ద్వారా?
0: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ, దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎన్ఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా పొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అది చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది,
1: అప్లోడ్ చేయడం
0: అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
0: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా

0: విధంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారో, గ్రామీణులకు ఏం చేస్తున్నారో, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
0: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
1: అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు.
0: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాల అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీస్, మెయిన్ విద్యా కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి. అదేవిధంగా మహిళలకు సంబంధించి, ఎస్ఎస్జి మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
1: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో, దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే విబీజీ రామ్జీ 2025 చట్టం, మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్, ఆజీవికా మిషన్ గ్రామీణ్, విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:58:53.
5: Save Earth. Stop plastic pollution. Say no to single-use plastic.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మన మొదటి వాట్సాప్ రిక్వెస్ట్ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరియు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. జై చిరంజీవ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ని మాకోసం ప్రసారం చేయండి అంటూ మరి కార్యక్రమంలో మొదటి పాటగా జై చిరంజీవ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ప్రసారం చేస్తున్న మీరు ఆనందించండి.

నో తర్వాతి వాట్సాప్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరిపోతుల బుచ్చయ్య గారు మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుకుంటున్నారు. మరి వీరి కోసం డాడీ చిత్రం నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నితో ప్రసారం చేస్తున్నాం. పాడిన వారు ఉదిత్ నారాయణ్ మరియు కవిత సుబ్రహ్మణ్యం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమం.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు కారు దిద్దిన కాపురం చిత్రం నుంచి సత్యం సంగీతం వేటూరి సాహిత్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని ప్రసారం చేయనట్టు కోరుకుంటున్నారు. మరి వీరి కోసం ఈ పాట.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, నిఖిల్, శ్రీనిధి, అఖిల్ మరియు కార్తికేయ వీరు కోరుకుంటున్నారు. 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి ఆలపించిన యుగల గీతం.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవళి, రామకృష్ణ మరియు విహాన్ష్ విద్వాన్ వీరు కోరుకుంటున్నారు. సీతారామరాజు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతం, సిరివనెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర ఆలపించిన యుగల గీతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న మనోహరమైన సినీ గీతాలు విన్నారు. మరి కార్యక్రమం కూడా ముగింపు సమయానికి వచ్చేసింది కాబట్టి సో చాలా మంది శ్రోతలతో మనకు మెసేజెస్ పంపించడం జరిగింది. అందరు కోరిన పాటల్ని ప్రజెంట్ చేయలేనటువంటి పక్షంలో ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లనేది ఒకసారి చూసేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద మరియు ఆయేష్ గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. వీరితో పాటు పుట్టపాకు నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మరియు మహదేవ్ గారు మనకు మెసేజ్లు పంపించారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు, ఇంకా మెసేజ్ చేసిన వారు నల్లగొండ నుంచి సందీప్, మమత, అక్షయ మనకు మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి మరియు రాజుగారులు మనకు మెసేజ్ చేసి పంపించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరేపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు కుటుంబ సభ్యులు. అలాగే వీరితో పాటు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరియ, సురేఖ, సంధ్య, రిషిత మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ చేశారు. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు, నెల్లూరు జిల్లా సంఘ మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమ్రి వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా, మస్తాన్, భాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ మనకు మెసేజ్ చేశారు. అండ్ సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభవన మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మనకు మెసేజ్ పంపించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి, సూరిబాబు మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. సో ఇది ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల వివరాలు, అలాగే శ్రోతలు కోరినటువంటి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్. ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమికాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है. मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है. ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए. ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, మానవతా కి జిందగీ కే లియే భీ సోచనా చాహియే.
0: భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్ కు 14 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం ఇరుపక్షాలకు మార్కెట్ ప్రవేశంలో కొత్త అవకాశాలను ఆవిష్కరిస్తుందని చెప్పారు. దేశీయ వస్తు వాణిజ్యానికి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో సేవల రంగానికి కూడా ఊతమిస్తుందని తెలిపారు. భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ క్యామరన్ మాట్లాడుతూ, ఇరుపక్షాలకు ఇది గొప్ప ఒప్పందమని ప్రశంసించారు. దీనిపై అపరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపీసీ చైర్మన్ డాక్టర్ ఏ శక్తివేల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కారణంగా 1.5 సంవత్సరాల్లో దేశీయ ఎగుమతులు రెట్టింపు అవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని 19వ నంబర్ జాతీయ రహదారి వారణాసి రింగ్ రోడ్ మధ్య 46 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ, ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
2: 10,998 करोड़ रुपीज की इन्वेस्टमेंट आएगा यानी 11,000 करोड़ का हैम मोड में डेवलप होगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. वाराणसी एयरपोर्ट, वाराणसी रेलवे स्टेशन, वाराणसी कैंट रेलवे स्टेशन, चौका घाट, संपूर्णानंद संस्कृत विश्वविद्यालय, काशी रेलवे स्टेशन और नमो घाट, ये सब के सब इससे कनेक्ट हो जाएंगे.
0: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమికాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: सेमिकॉन 2.0 127,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है।
0: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు రాష్ట శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్లో ఈరోజు నిర్వహించిన విదాయి గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు, పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మ్యాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ ఈయూ సహకారాన్ని వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. వాతావరణం. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
3: Under the influence of low pressure area over northwest Bay of Bengal and adjoining North Odisha, West Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall also likely to occur over Odisha on 15th, that is on today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,54 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24,78 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి మారిన మనిషి నాటిక రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపొట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి శ్రీమతి టి లక్ష్మి, కూరగాయలబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి మారిన మనిషి నాటిక.
2: కౌసల్య సుప్రజ రాజ సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజ రాజ సంధ్యా ప్రవర్తతే.
3: జానకి, జానకి, బబ్బబ్బబ్బా, ఏమిటే ఇల్లంతా ఈ పొగ? ఇల్లేమన్నా తగలబెడుతున్నావా ఏమిటి?
2: అయ్యో అయ్యో, అవే మాటలండి, అపశకునపు మాటలు మీరును.
3: మరి ఏమిటి పొగ అంతా?
2: పలేవారండి, ఇది పొగ కాదు, దేవుడికి ధూపం వేస్తున్నానండి.
3: ధూపమా? ధూపమా నిశ్చార్థమా? ధూపం అయితే మాత్రం ఇన్ని ఉదిబత్తిలు వెలిగించాలా?
2: ఎన్నండి, పది పుల్లలేగా.
3: పది పుల్లలేగా అని ఎంత తేలిగ్గా అనేసావే. పది పుల్లలంటే మాటలా? 20 రోజులకు సరిపోయేవి ఒక్కరోజే తగలబెడుతున్నావా ఏమిటి?
2: 20 రోజులకా? మీ చోద్యం మరీ బాగుంది.
3: నీకన్నీ చోద్యంగానే ఉంటాయి. రోజుకి ఒక పుల్లలో సగం వెలిగించి మిగతాది రేపటి కోసం అట్టి పెట్టుకుంటే అది రేపటికి పనికొస్తుంది. అలా పొదుపు చెయ్యాలి గాని ఇలా పెట్టెలు పెట్టెలు తగలబెట్టుకుంటారా? ఇంకేమైనా ఉందా?
2: దేవుడి పూజలో కూడా ఈ పిసినరితనం ఏమిటండి? మీరు మరీ కాకపోతే.
3: దేవుడి పూజలో కూడా ఈ పిసినారితనం అంటావేమిటి? ఊసి నీళ్లు బంగారంగాను ఇలా పెట్టెలు పెట్టెలు తగలేసి ఇల్లు గుల్ల చేస్తావా ఏంటి?

0: మీరు మరీ ఇంత పిసినారవుతున్నారు ఏమిటండి? మరిచాను, రెండు కొబ్బరికాయలు తెప్పించండి, దేవుడికి కొడతాను, మొక్కున్నానండి.
1: ఏమిటి కొబ్బరికాయలా? ఒకటి కాదు రెండా? రెండు ఎంతో తెలుసా? 24 రూపాయలు. ఇంకేమైనా ఉందా?
0: అబ్బా, పోనీ అరటి పండ్లైనా తెప్పించండి, దేవుణ్ణి పస్తు ఎలా పడుకోబెడతాం?
1: ఆహా, దేవుణ్ణి పస్తు పడుకోబెట్టడమా? ఏమిటి, రోజు నువ్వు పెట్టే పళ్ళు తినే ఉంటున్నాడా పస్తుండటానికి? అస్సలు నువ్వెక్కడ దొరికావే నాకు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక నుండి రోజు కొబ్బరికాయలు, అరటికాయలు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కావాలంటే నైవేద్యంగా చిట్టికెడు పంచదార, ఏది చిట్టికెడు పంచదార తీసుకెళ్ళి పెట్టుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఏమనుకుంటున్నావో ఏమిటో?
0: ఏమిటి చిటికెడు పంచదార?
1: ఏ, గరిటెడు పంచదారలాగా వినిపించిందా?
0: దీనికి ఇలా అంటే నా మొక్కుబడి ఎలా తీరుస్తారండి?
1: మొక్క? ఏమని మొక్కుకున్నావు ఏమిటి?
0: మీకు మొన్న కడుపులో నొప్పి వచ్చినప్పుడు అది తగ్గితే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నానండి.
1: ఏమిటి 100 కొబ్బరికాయలా? ఒకటి కాదు రెండు కాదు 100 కొబ్బరికాయలే. అయితే మాత్రం 1200 రూపాయలు. అమ్మో అమ్మో, ఇది నా వల్ల కాదే, నా వల్ల కాదంటే వల్ల కాదు అంతే.
0: అలా అంటే ఎలాగండి? దేవుడికి కోపం వస్తుందేమో.
1: ఏ, దేవుడికి పని పాడలేదనుకుంటున్నావా? లేక నీ మొక్కు గురించే ఆలోచిస్తూ ఇంకా కొబ్బరికాయలు కొట్టలేదేమిటా అని ఆలోచిస్తూ ఉంటాడనుకుంటున్నావా? అయినా నాకు తెలియకడుగుతాను, నాకు చెప్పకుండా అన్ని కొబ్బరికాయలు ఎలా మొక్కుకున్నావే?
0: మీకు చెప్పానండి, కడుపులో నొప్పి బాగా ఉండటం వల్ల మీరు కూడా ఒప్పేసుకున్నారు కూడా. ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి?
1: నేను ఒప్పుకున్నానా? నేను బాధలో ఉండి ఒప్పుకున్నానే అనుకో. నువ్వు అన్ని కొడతానని ఎందుకు ఒప్పుకున్నావు? 1 రూపాయో 2 రూపాయలు, కాకపోతే 10 రూపాయలు కానుక వేస్తాను మొక్కుకోవచ్చు కదా. 100 కొబ్బరికాయలు ఒప్పేసుకోవటమేనా?
0: ఇంకెప్పుడు మొక్కోనండి. ఏమండి ఏమండి, ఈ ఒక్కసారి కొడదామండి. అయినా మనకి ఆస్తి బాగానే ఉంది కదండి.
1: ఉంటే మాత్రం ఇలా ఉత్తపుణ్యానికి 100 ఖర్చు పెట్టాలని ఉందా?
0: అది కాదండి.
1: ఏది కాదు, నేను వినను గాక వినను అంతే.
0: ఆ మొక్కు తీర్చడానికి నా బాధలేవో నేను పడతాను గాని. అదిగో కూరగాయలు అబ్బి వచ్చాడు, ఉండండి.
2: కూరగాయలు కూరగాయలు అమ్మగారు, కూరగాయలండి, అన్ని తాజా కూరగాయలు.
0: టమాటాలు కావాలి, కేజీ ఎంత?
2: కేజీ 20 రూపాయలేనండి.
0: ఓ అరకేజీ ఇవ్వు.
1: ఏమిటి కేజీ 20 రూపాయలా? ఏం బాబు, డబ్బులు ఏమైనా తేరాగా వస్తున్నాయనుకుంటున్నావా?
2: అదేంటయ్య గారు అలా అంటారు, అందరికి అమ్మే రేటేగా నేను అమ్ముతుంది, ఇందులో నేను ఎక్కువ చెప్పింది ఏముంది?
1: ఏముంది అని చిన్నగా అంటున్నావా? కేజీ 20 రూపాయలు చెప్పి.
2: ఎక్కడైనా అంతేనండి, కావాలంటే కనుక్కొనివ్వండి.
1: ఇదంతా అనవసరం, నీకు నాకు న్యాయంగా ఉండే రేట్ అడుగుతాను, ఇచ్చే.
2: చెప్పండి చెప్పండి ధర్మ ప్రభువులు.
1: కేజీ ఏది? కేజీ 10 రూపాయల చొప్పున మాకు ఓ 1/2 కేజీ ఇచ్చే.
2: ఏమిటి కేజీ 10 రూపాయలా? అది 1/2 కేజీ ఇవ్వాలా? లేవండి, అటు లేవండి, నేను వెళ్ళాలి. పొద్దున్నే భలే మంచి బేరం దొరికిందండి, ఎవడ ముఖం చూసానో ఏమిటో.
1: అదేమిటో, అప్పుడే వెళుతున్నావు, ఇంకో రేటు చెప్పు.
2: ఏమిటండి చెప్పేది, కూరగాయలు ఎప్పుడైనా కొన్నారా? అయినా నాకు బుద్ధి లేదు, మా అయ్య చెప్పిండు, ఒరే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరున్నప్పుడు మీ ఇంటి వైపు రావద్దని 1కి 2 సార్లు చెప్పిండు. అమ్మగారితో ఏ పేచీ లేదు, ఎంత మంచి ఇల్లాలో, ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మీ దెబ్బకు భయపడి అమ్మగారు కూడా ఈ మధ్యన కూరగాయలు తీసుకోవడం లేదు. ఇవాళ ఆదివారం అని మర్చిపోయి మీ ఇంటికి వచ్చా మీ కంటపడ్డా. మీ దెబ్బకి మా నాన్నే అడ్డం పడి 10 రోజులు లేవలేదు. నేనెంత?
1: ఎవరో మీ నాన్న?
2: అప్పల స్వామిలేండి.
1: వాడా బుర్ర తక్కువ పీనుగా. నేనేమడిగాను, కేజీ 2 రూపాయలు చొప్పున ఓ 100 గ్రాముల దోసకాయలు ఇవ్వరా అన్నాను. అంతే, కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు బజార్లో కనిపించలేదు. అయినా మూర్ఛరోగం ఉన్నవాణ్ణి ఇలా రోడ్డు మీదకి వదలచ్చా మీరు?
2: మూర్ఛరోగమా ఏమన్నానా? మీ దెబ్బకి అడ్డం పడి అలా అయ్యాడు.
1: ఇదంతా నాకెందుకు గాని? మేము నీకు ఎలా కనిపిస్తున్నావయ్యా? కూరలు తినక పచ్చళ్ళు తినేవాళ్ళలా కనిపిస్తున్నావా ఏంటి?
2: లేకపోతే ఏంటండి, ఏదైనా బేరం అడిగితే ఓ పద్ధతి ఉండాలి. అంతేగాని మరీ ఇలా అడిగితే ఎలాగండి? ఆఖరికి ఆ పెదాల పిచ్చారావు కూడా అలా అడగడు.
1: పెదాల పిచ్చారావా? వాడెవడు మధ్యలో?
2: వాడేనండి, ఆ ఫ్లాట్ ఫారం కింద డబ్బులు అడుక్కుంటుంటాడే వాడు.
1: అంటే నన్ను వాడితో పోలుస్తున్నావా? ఏ తిక్క తిక్కగా ఉందా కొట్టానంటే?
2: చాలు చాలే ఊరుకోండి, మీ సంగతి ఎవరికి తెలియదండి? చెప్పులు కాళ్ళకు వేసుకుంటే అరిగిపోతాయని మానేసి చేతిలో పెట్టుకుని తిరిగే మీరు నాకు చెబుతారటండి. అయినా ఆఫీసులో లంచాలు బాగానే తీసుకుంటున్నారంట, మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారండి?
1: ఎవర్రా ఎవర్రా నీకు నేను లంచాలు తీసుకుంటున్నానని చెప్పిన ఆ బుర్రతక్కు విధవా, మర్యాదగా చెప్పు, లేకపోతే నీ సంగతి తెలుస్తా.
0: అబ్బబ్బబ్బా, ఎందుకండి అతనితో గొడవ? బాబు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
2: అలాగే అమ్మగారు, మీరున్నారని వచ్చాను గాని ఆయన గారు ఉన్నారని తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు. వస్తానండి. కూరగాయలు తాజా కూరగాయలు.
0: అదేంటండి, కూరగాయల అబ్బాయితో తగాదా పెట్టుకున్నారు? వాడు 10 మందితో చెప్తే మన పరువు పోవడం తప్ప ఏమైనా ఉందా?
1: ఏమిటే, వాడు చెబితే నా పరువు పోతుందా? వాడి మొహం ఈసారి వాడిని రాని, వాడి సంగతి తెలుస్తాను. అది సరే గాని ముందు నువ్వు లోపలికి పద, పదా లోపలికి.
0: వెళ్తున్నాలేండి.
3: సార్ సార్.
1: ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు?
3: ఆనందరావు గారంటే?
1: నేనే నేనే. ఏం కావాలి?
3: మీకోసమే ఆఫీస్ పని మీద వెతుక్కుంటూ వచ్చాను సార్.
1: సరే సరే లోపలికి రా, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పవయ్యా, ఏం కావాలి నీకు?
3: ఏమీ లేదు సార్, ఆ పాతపేటలో రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ గురించి.
1: ఓహో, పాతపేట పాతపేట కాంట్రాక్ట్ గురించా? చెప్పు చెప్పు చెప్పు.
3: ఏమీ లేదు సార్, ఎలాగన్నా మీరు ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేయాలి సార్. సార్ మీ మేలు మర్చిపోలేదు సార్.
1: ఆ కాంట్రాక్ట్ ఇంకొకళ్ళకి ఇప్పిస్తానని మాట ఇచ్చానయ్యా.
3: అలా అనకండి సార్, ఎలాగన్నా నాకే వచ్చేటట్టు చేయండి సార్.
1: అది కాదయ్యా, అతను నాకు ఎందుకులే గాని ఇది కుదరదయ్యా.
3: సార్ సార్ అలా అనకండి సార్, ముందు 2000 ఉంచండి సార్, పని అయిన తర్వాత ఇంకో 2000 పట్టుకొచ్చిస్తాను సార్.
1: ఏమిటి 4000? ఏ నా గురించి తెలిసే వచ్చావా?
3: చెప్పారయ్యా, కనీసం 15000 ఇవ్వాల్సి వస్తుందని.
1: మరి తెలిసే ఎందుకు అలా అడుగుతున్నావు?
3: సార్ నేనంత ఇచ్చుకోలేను సార, అదీగాక నేను రోడ్డు వేయిస్తే ఎక్కడా వంక పెట్టేటట్టుగా ఉండదు సార్.
1: అవన్నీ ఎవరికి కావాలయ్యా? నాకు కావాల్సింది ఇచ్చావా లేదా, నీకు కావాల్సింది తీసుకున్నావా లేదా, అంతే
3: సార్. అంత ఇస్తే నాకు మిగిలేదు ఏం ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ అకౌంట్ సిమెంట్తో రోడ్డు వేయడం నా వల్ల కాదండి, కాదంతే సార్. సార్ అంత ఇస్తే నాకు మిగిలేదు ఏం ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ రకం సిమెంట్తో రోడ్డు వేయడం నా వల్ల కాదంతే, కాదు సార్.
1: వేయలేకపోతే మానుకోవయ్యా, నిన్ను ఎవరు వేయమన్నారు?
3: ఏంటి సార్ అలా అంటారు, నా గురించి అడగండి, ఎవరైనా చెప్తారు నా పనిలో నాణ్యత ఎలా ఉంటుందో.
1: నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే వెళ్ళు, అంతే.
3: అంతేనా సార్?
1: అంతే బాబు, దయచేసి నువ్వు వెళ్ళు నాయన, నాకు అవతల చాలా పనులున్నాయి.
3: అంతేనా సార్?
1: తమరు దయచేసి త్వరగా వెళితే నా పని నేను చేసుకుంటాను. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు.
3: మంచికే రోజులు కావాలండి. వెళ్తాను సార్, వెళ్తాను.
0: ఏమిటండి మీరు మరీ ఇలా తయారవుతున్నారు?
1: ఎలా తయారవుతున్నానంటావు?
0: పిసినని తనవి అనుకుంటుంటే లంచాల కోసం కూడా ఇలా తయారవుతారనుకోలేదు.
1: లంచం అనుకు, చంపేస్తాను. జానకి, నేను చేసిన పనికి తగిన ప్రతిఫలమే.
0: ఏ పేరైతేనే అదే కదా.
1: ఇప్పుడు ఏమంటావు?
0: సంపాదించింది ఎలాగూ ఖర్చు పెట్టడం లేదు, బోలిడంత సంపాదించారు, ఇంకా ఈ లంచాలు గొడవ ఎందుకండి? అతను ఏదో చక్కగా రోడ్డు వేయిస్తానంటున్నాడు కదా, అతనికే కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా, సంపాదించిందంతా కట్టుకుపోలేం కదా.
1: ఓహో పిచ్చిదానా, ఇప్పుడు సంపాదించకపోతే మన అబ్బాయికి రేపే ఆవిడిస్తాడే.
0: ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వాడు ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించుకోలేడా? వాడి కోసం మీరు ఇన్ని పాపాలు చేయాలా? వెధవ డబ్బు కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారా?
1: ఏమిటి నోరు తెగలేస్తోంది?
0: లేకపోతే ఏమిటండి, మొన్నటికి మొన్న ఆ రిటైర్ ఆయన వస్తే ఎన్నిసార్లు తిప్పుకున్నారు, తిప్పుకోవడమే కాకుండా లంచం ఇస్తే కానీ ఆయన ఫైల్ మీద సంతకం పెట్టలేదు. వాళ్ళు పెట్టే శాపార్థాలకి మనం ఏమైపోతామోననిపిస్తుందండి. మనకి ఏమైనా బాధ లేదు, మన పిల్లలకి తగలకుండా ఉంటే చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించని రోజంటూ లేదంటే మీరు నమ్ముతారా?
1: ఏడిచారు జానకి, శాపాలు పెడితే భస్మం అయ్యే రోజులు కావేవి, నువ్వు పట్టుకుంటే వదలవు గాని నోరు మూసుకుని ఇంట్లో ఉన్నాడు, నేను కాసేపు నిద్రపోతాను, ఆదివారం పూట కూడా నీ గోళ తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళవే వెళ్ళు, వెళ్ళవే తల్లి వెళ్ళు.
0: సరేలేండి, అంతా మీ ఇష్టమే, కానీయండి ఈ పాపాలని చూడలేకుండా ఉన్నాను, దేవుడు నన్ను తీసుకువెళ్లకుండా ఉన్నాడు, మనం చేసే పాపాలని దేవుడు చూస్తూనే ఉంటాడండి, మనం చనిపోతే నరకానికి పోతాం.
1: ఏమిటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? బాబ్బా నన్ను విసిగించగా వెళ్ళవే, నీ నసతో చస్తున్నాను, నువ్వెక్కడ దొరికావే నాకు. సరే నేను వెళ్ళి పడుకుంటున్నాను, సాయంత్రం 5 గంటల దాకా నన్ను లేపకు, నీ వాగుడితో నా బుర్ర హీట్ ఎక్కిపోయిందే. కృష్ణ రామ మాధవ.
0: సరేలేండి, మీరు ఎప్పుడు నా మాట విన్నారు గనుక.

0: లేవయ్యా ఆనందరావు.
1: ఎవరయ్యా మీరు? నిద్రపోనివ్వకుండా కాల్ చేస్తున్నారు.
2: మేము యమభటులం.
1: ఏమిటి యమభటులా? బాగానే ఉంది కాని వేషం. డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారేమిటి? దసరా మామూలు కావాలంటే బయట ఉండి అడుక్కోవాలి, అంతేగాని ఇలా ఇంట్లోకి ఇలా రావటమేనా?
0: ఇదిగో ఆనందరావు, మేము వేషగాళ్ళం కాదురా, నిజమైన యమదూతలం రా. నువ్వు హార్ట్ అటాక్తో నిద్రపోతేనే పోయావు, నిన్ను యమలోకానికి తీసుకెళ్ళడానికే వచ్చాం.
1: హార్ట్ అటాక్తో చనిపోయానా? మీకేమైనా పిచ్చెక్కిందా? ఏమేవో జానకి, జానకి, ఇదొక పిచ్చిమొద్దు, ఎన్నిసార్లు పిలిచినా పలకదు. ఓహో ఇక్కడుందా, దీనికి ఎప్పుడు పూజలు పిచ్చే. ఇదిగో జానకి, పగటి వేషగాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఏమిటి పలకదు జానకి?
2: నువ్వు ఎంత పిలిచినా ఆమె పలకదు, నీ ఆత్మని ఆమె చూడలేదు.
1: ఏమిటి ఆత్మ అంటే? నేను నిజంగానే చనిపోయానా జానకి? జానకి, జానకి.
0: ఆనందరావు వృద్ధాశ్రమ, నువ్వు చనిపోయావు, మమ్మల్ని విసిగించక యమలోకానికి పోదాం పద.
1: నేను చనిపోవడం ఏమిటి? నేను బోల్డంత సంపాదించాను, ఇంతవరకు నాకంటూ నేనేమీ ఖర్చు చేసుకోలేదు, సుఖపడను లేదు, నేను ఇప్పుడే రాను.
2: మూర్ఖ మానవ, నీకు లక్షలున్నా కోట్లు ఉన్నా నీవు చావక మానవ. మీ మానవులందరూ ఇంతే, ఏదో సాధిద్దామని అందరినీ వేధించి అవినీతికి పాల్పడి విపరీతంగా సంపాదిస్తారు, చివరికి ఎవరికి చెప్పకుండా పాడేకేస్తారు. మీ మానవులకు ఎన్నటికీ బుద్ధి రాదు కదా.
1: నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడే రాను, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా బాబు.
0: నీకు ఇలా చెబితే అర్థం కాదు. ఇదిగో ఈ గదతో నీ తలపై ఒకటి ఇస్తే నువ్వే వస్తావు.
1: అబ్బా చచ్చానరా దేవుడా. ఏమిటి నేను ఎక్కడున్నాను? ఈ లోకం ఇంత భయంకరంగా ఉంది ఏమిటి?
2: ఇది యమలోకం, పాపులు చేరే స్థలం, ఇలానే ఉంటుంది. వారిని హింసించడం వలన వారి దేహం నుండి కారే రక్తంతో యమలోకం అంతా రక్తసిక్తమై భయంకరమైన దుర్గంధ వాసనలు వెదజల్లుతున్నాయి.
1: చూస్తుంటేనే భయం వేస్తోంది. ఏమిటి అతన్ని అలా రాతి నేల మీద నెత్తిన నిప్పులతో నడిపిస్తున్నారు, ఏం చేశాడు ఏమిటి?
2: అదియా, అది కాలసూత్ర నరకం అంటారు.
1: అంటే?
2: అంటే తల్లిదండ్రులను బాధించిన వారికి, వారికి ద్రోహం తలపెట్టిన వారికి విధించే శిక్ష. అతడు వారి తల్లిదండ్రులను పట్టించుకోక

0: వారిని బాధించాడు. అందుకే వాడికి ఆ శిక్ష పడింది.
1: మరి ఆయన్నేమిటి అలా మండుతున్న కడ్డీలతో పొడుస్తూ పట్లకారులతో చర్మం పీకుతున్నారు? ఎంత భయంకరమైన శిక్ష!
0: దానిని సందర్శన నరకం అంటారు.
1: అంటే ఏమిటయ్యా?
2: అంటే ఇతరుల బంగారం ధనం దోచుకునే వారికి ఆ శిక్ష విధిస్తారయ్యా.
1: అయ్యయ్యయ్యో, అతన్నేమిటి ఆ కుక్కలన్నీ అలా పీకుతింటున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు?
0: అది కూడా ఒక శిక్షయే మానవా.
1: శిక్ష?
2: అవును, దానినే సారమే యోచనం అనే శిక్ష.
1: అదంటే ఏమిటి బాబు?
0: ఇతరుల ఇళ్ళు తగులబెట్టుట, దోపిడీలు దొంగతనాలు చేసేవారికి అలాంటి శిక్షలు విధిస్తారు.
2: వామ్ము, ఇవేం శిక్షలయ్యా బాబు, ఇంకా ఉన్నాయి చూద్దూ గాని పదా.
1: ఇక్కడ గుడ్డివాళ్ళు కూడా ఉంటారా?
0: కాదు, అతనికి విధించిన పరావర్తనాన్ని శిక్ష వలన అలా గుడ్డివాడిగా ఉన్నాడు.
1: అంటే ఏం తప్పు చేశాడు?
2: ఆనందరావు, అతిథులను ఆదరించకుండా వారిని భయపెట్టి వారిని హింసించిన దానికి పడే శిక్ష అది.
1: మరి కళ్ళలా పోయాయి.
0: ఈ శిక్ష పడ్డవారిని కాకులతో కనుగ్రుడ్లు పొడిపిస్తారు, అలా అతనికి కళ్ళు పోయాయి.
1: బాబోయ్, అదేమిటి అతడి చర్మాన్ని అలా సూదులతో కుడుతున్నారు?
0: అదియే సూచిముఖి అనే నరకం.
1: అంటే ఏంటి బాబు?
0: అంటే నీలాంటి ధనమధాంతులు మిగతా వారిని చిన్న చూపుతో చూసిన వారికి ఈ శిక్ష విధిస్తారు. త్రాళ్లతో వేళ్లాడదీసి సూదులతో బొంతను కుట్టినట్టుగా కొడతారు.
1: అయ్యా బాబోయ్, ఇంత భయంకరమైన శిక్షలా?
2: ఇన్ని రకాల శిక్షలు విధించినా పాపుల సంఖ్య పెరుగుతూనే ఉంది, వారి పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. మేము వేసే శిక్షలకు మానవులు అలవాటు పడిపోతున్నారు.
1: ఏమిటి?
0: అందుకే మా యమధర్మరాజు గారు క్రొత్త రకాలైన శిక్షలు కనిపెట్టడానికి ఒక కమిటీని కూడా వేశారు. త్వరలోనే మేము అమలు చేయబోయే శిక్షలు తెలుస్తాయి.
1: ఏమిటి? ఇంకా కొత్త రకాలైన శిక్షలా?
0: అవును, మాకు కూడా ఈ శిక్షలు అమలు చేసి విసుగు పుడుతోంది. త్వరలో ఆ శిక్షలు తెలిస్తే మీ బ్యాచులు వాళ్ళందరికీ అవే శిక్షలు విధిస్తాం. ఆ శిక్షలు ఇంతకన్నా భయంకరంగా ఉంటాయి.
1: ఇన్ని రకాల శిక్షలు ఉంటాయని తెలిస్తే మేవెందుకు తప్పులు చేస్తామయ్యా?
2: పెద్దవాళ్ళు ఎంత చెప్పినా మీరు వింటున్నారా? తల్లిదండ్రులు గురువులు చెప్పినవి పాటిస్తున్నారా? అలా చేస్తే ఇలాంటి శిక్షలు ఎందుకు పడతాయి? హాయిగా స్వర్గానికే వెళ్ళేవాళ్ళు కదా.
1: అది కరెక్టే, నేను ఎవ్వరి మాట వినలేదు. ఆఖరికి నా భార్య చెబుతూనే ఉంది, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అవును, ఇంతకీ నాకు ఎలాంటి శిక్ష విధిస్తున్నారు?
0: నీ పాపాలు చాలా ఉన్నాయి, వాటికి కొన్ని శిక్షలు మాత్రమే మాకు తెలుసు. ఇందులో రెండు మూడు శిక్షలు కలిపి ఒకేసారి విధించేవి కూడా.

0: నన్ను విడిచి వెళ్ళకే, నేను ఇక్కడ ఉండలేనే, నన్ను కూడా తీసుకెళ్ళు. జానకి, బా జానకి. జానకి, నన్ను కూడా తీసుకెళ్ళు. జానకి, జానకి.
1: ఏమండి ఏమండి, ఏమిటండి అలా అరుస్తున్నారు? పీడకలగాని వచ్చిందా ఏమిటి?
0: నేను చావలేదా? ఏంటి బ్రతికే ఉన్నానా?
1: ఏమిటండి ఆ పాడు మాటలు? మీరు నిక్షేపంలో ఉంటేను ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను.
0: జానకి, ఇప్పటిదాకా నేను కలగన్నానా? నిజం కాదా? అమ్మయ్యా, బ్రతికిపోయాను.
1: ఏమిటండి ఏమైంది?
0: కలొచ్చిందిలే. జానకి, నేను చాలా తప్పులు చేశాను, ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను.
1: నిజమా అండి?
0: అవును జానకి, దేవుడు నా కళ్ళు తెరిపించాడు, నాకు అవకాశాన్ని కూడా కల్పించాడు. ఇక నుండి మనం అన్నీ మంచి పనులే చేద్దాం. మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టను, నేను మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టను, లంచాలు తీసుకోను, నాకు చేతైనంతలో అందరికీ సహాయం చేస్తాను.
1: నిజమండి? ఇదంతా నిజమా?
0: నిజమే జానకి, నిజమే. నా తప్పులు నాకు తెలిసి వచ్చాయి.
1: మీరు మారుతి, అంతకన్నా కావాల్సింది ఏముందండి చెప్పండి? మరి నా 100 కొబ్బరికాయలు?
0: ఓ పిచ్చి ముద్ద, 100 కాకపోతే 1000 కొట్టు, దేవుడి కంటే ఎక్కువ.
1: ఏమండి?
0: అవును జానకి, ఇక నుండి నాలో నువ్వు మారిన మనిషిని చూస్తావు, సరేనా?
1: నేను కోరుకునేది అదేనండి, అదే.
2: మారిన మనిషి నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపోట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి శ్రీమతి టి లక్ష్మి, కూరగాయల అబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

0: ఇంతవరకు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి 16 వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేడూరి, సంగీతం చక్రవర్తి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆత్రేయ.

కార్యక్రమంలో ఇప్పుడు పిబి శ్రీనివాస్ పి సుశీల గానం చేసిన లేత మనసులో చిత్రించి పాట, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం దాశరథి.